శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 13వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూన్ నెల 3వ తేదీ బుధవారం. నిలయంలో సమయం 5:58:48. శుభోదయం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. గోదావరి పుష్కరాలకు చేపట్టే అభివృద్ది పనులు, మౌలిక వసతుల కల్పన పుష్కరాలకే పరిమితం కాకూడదని, అవి గోదావరి పరివాహక ప్రాంత ఆస్తులుగా మారాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాలపై సచివాలయంలో పుష్కరాల నిర్వహణ కమిటీ, వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. రాష్ట విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రష్యా రాజధాని మాస్కో నగరానికి చేరుకున్నారు. ఈ నెల 7 వరకు లోకేష్ రష్యాలో పర్యటించనున్నారు. సెయింట్ పీటర్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరంలో ఆయన పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని భూ సమీకరణ పథకం, ఎల్పీఎస్ ప్రాంతాల్లో నిర్మిస్తున్న రహదారుల నాణ్యత, మౌలిక సదుపాయాల అభివృద్దిపై పురపాలక శాఖ మంత్రి నారాయణతో కేంద్ర రహదారుల పరిశోధన సంస్థ సీఆర్ఆర్ఐ నిపుణుల బృందం నిన్న అమరావతిలో సమావేశమయ్యింది. రైతులకు పచ్చిరొట్ట విత్తనాల్ని రాయితీపై అందిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. 2026-27 ఖరీఫ్లో 91,918 క్వింటాళ్ల విత్తనాల్ని 62.20 కోట్ల రూపాయల రాయితీపై పంపిణీ చేస్తున్నామని వివరించారు. రాష్టంలో ఎన్టీఆర్ భరోసా కింద ఇచ్చే పింఛన్లను ఈ రోజు కూడా పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రతీ నెల 1-2 తేదీల్లో పింఛన్లు ఇస్తుండగా సర్వర్ సమస్యతో పంపిణీలో కొంతమేర జాప్యం జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఈ రోజు సైతం పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్టంలోని మద్యం దుకాణాలు, బార్ల వద్ద వివిధ ప్రకటనల బోర్డులు, హోర్డింగులు, ఫ్లెక్సీల ఏర్పాటును నిషేధిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఇప్పటికే జిల్లా స్థాయి అధికారులకు, అసిస్టెంట్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లకు మార్గదర్శకాలు జారీ చేశామన్నారు. ఈ మేరకు నిన్న ప్రకటన విడుదల చేశారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో తెలుగు రాష్ట్రాలు మార్గదర్శకంగా నిలవాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆకాంక్షించారు. తెలుగు జాతి ఐక్యత, కృషి, సంకల్పమే మన భవిష్యత్తు విజయాలకు పునాది అని నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం ఈ రోజు నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు ప్రతి ఏటా జూన్ 3వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. పోలాండ్ దేశానికి చెందిన లెస్ జెక్ సిబిల్స్కీ అనే సామాజికవేత్త కృషి ఫలితంగా సైకిల్ దినోత్సవం నిర్వహిస్తున్నారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ తిరిగి 8 గంటలకు వింటారు.

ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. సమయం 6:03:40. ఇప్పుడు వందన భక్తి గీతాల కార్యక్రమం వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: రాష్ట్రాల మధ్య సాంస్కృతిక ఐక్యత, పరస్పర అవగాహనను పెంపొందించడమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో అపరిష్కృతంగా ఉన్న ఇళ్ల నిర్మాణాలు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. యువత క్రీడలను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ లోక్ భవన్లో తెలంగాణ, గోవా, సిక్కిం రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిన్న ఘనంగా నిర్వహించారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా జరిగిన ఈ వేడుకల్లో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ది చెందిందని అన్నారు. అదేవిధంగా సిక్కిం దేశంలో అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రాల్లో ఒకటిగా, జీవ వైవిధ్య రాష్ట్రంగా గుర్తింపు పొందిందని తెలిపారు. గోవా తన అద్భుతమైన సముద్ర తీరాలు, పర్యాటక ఆకర్షణలతో దేశంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ప్రత్యేక స్థానం సంపాదించుకుందని పేర్కొన్నారు. రాష్ట్రాల మధ్య సాంస్కృతిక ఐక్యత, పరస్పర అవగాహనను పెంపొందించడమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలుపుతూ,
1: I extend my warm greetings and heartiest felicitations to the people of Sikkim, Goa and Telangana. Ek Bharat Shrestha Bharat program aims to forge a strong relationship and bonding among all the people of the country and enhance the interaction and promote mutual understanding between different states and union territories through the concept of oneness. It is aimed at establishing and promoting sustained cultural connection with each other through language, culture, traditions, music, tourism, cuisine, sports and sharing of best practices, etc.
0: ఆంధ్రప్రదేశ్లో అపరిష్కృతంగా ఉన్న ఇళ్ల నిర్మాణాలు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆర్టీజీఎస్, వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గృహ నిర్మాణ శాఖలో పెండింగ్ బిల్లుల చెల్లింపులను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని, జీపీఎస్ ట్రాకింగ్ను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల

0: సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. తెలంగాణలో జనసేన పార్టీ కార్యకలాపాలను మరింత విస్తరించనున్నట్లు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నివాసంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ది, ప్రజా సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ కట్టుబడి ఉంటుందని తెలిపారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం రాష్టంలో పర్యటించి ప్రజలతో మమేకమవుతానని తెలుపుతూ,
1: నేను ఇప్పుడు దాకా నిర్ణయించుకోవాలా? మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, మేమే తిరుగుతాం, ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఇది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం.
0: యువత వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడలను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం నగరంలోని కార్గిల్ పార్క్ వద్ద నిర్వహించిన ఎర్రన్న క్రీడా ఉత్సవంలో భాగంగా ఎంపీ కప్ 2026 క్రికెట్ ఫైనల్ పోటీలను ఆయన నిన్న వీక్షించారు. అనంతరం జరిగిన బహుమతి ప్రధానోత్సవంలో విజేతలకు ట్రోఫీలు, నగదును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, యువత మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి వ్యాయామం, క్రీడల వైపు అడుగులు వేయాలని సూచించారు. ఢిల్లీలో జాతీయ పంచాయతీ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం ఈరోజు జరగనుంది. గ్రామీణాభివృద్ది, స్థానిక సంస్థల పనితీరులో ప్రతిభ కనబరిచిన పంచాయతీలకు పురస్కారాలను కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ప్రదానం చేయనుంది. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ ప్రకటించిన జాతీయ పంచాయతీ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ పలు జాతీయ పురస్కారాలను దక్కించుకుంది. వివిధ విభాగాల్లో గ్రామీణాభివృద్ది, సుస్థిర పాలన, మహిళా సాధికారత, మౌలిక వసతుల కల్పన, సుపరిపాలనలో ప్రతిభ కనబరిచిన పంచాయతీలకు ఈ అవార్డులు లభించాయి. అలాగే చిత్తూరు జిల్లాలోని కుప్పం ఉత్తమ బ్లాక్ పంచాయతీగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. దీనిపై కుప్పం పంచాయతీ అధికారి సుధాకర్రావు మాట్లాడుతూ,
2: అంటే మేము చేసిన యొక్క వర్క్ కి గుర్తింపు రావడం ఒక ఎత్తు అయితే, ఆ గుర్తింపు ద్వారా ఆయా పంచాయతీలకి కేంద్ర ప్రభుత్వం వారు ప్రకటించినటువంటి అవార్డ్స్ తో పాటు క్యాష్ అవార్డ్స్ కూడా రావడం అనేది చాలా సంతోషం. తద్వారా పంచాయతీలకి అదనపు ఆదాయ వనరులు కాస్త మనం సపోర్ట్ చేసినట్లు అవుతుందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. మనకి కుప్పం బ్లాక్ పంచాయతీ కింద లాస్ట్ టైం మనకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ పంచాయతీ నేషనల్ లెవెల్లో ఈ కుప్పం బ్లాక్ అంటే 1.5 crores క్యాష్ అవార్డు కూడా రావడం జరిగింది. ఆ యొక్క నిధుల్ని వీరు ఆ పంచాయతీలో గానీ మండలంలో డిఫరెంట్ పంచాయతీలు అవసరాన్ని మేరకు ఖర్చు పెట్టుకోవడానికి కూడా అవకాశం వచ్చింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భవిష్యత్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకి ఆంధ్రప్రదేశ్ కీలక గమ్యస్థానంగా ఎదుగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రముఖ డిజిటల్ మౌలిక వసతుల సంస్థ ఏ ట్రంక్ వ్యవస్థాపకులు రాబిన్ ఖుదాతో ముఖ్యమంత్రి నిన్న అమరావతిలో సమావేశమయ్యారు. విశాఖపట్నాన్ని ప్రపంచస్థాయి డిజిటల్ హబ్ గా అభివృద్ది చేసే అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. అనంతరం చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ, విశాఖలో 2 గిగావాట్ల సామర్థ్యంతో హైపర్స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటుపై చర్చలు జరిగాయని తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొని మాట్లాడారు. తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, అయితే కేంద్రం కేటాయిస్తున్న నిధులను వినియోగించడంలో రాష్ట ప్రభుత్వం విఫలమవుతోందని అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం సహకరించడం లేదని భావిస్తే ఆ విషయంపై ప్రధానికి రాష్ట ప్రభుత్వం ఎందుకు లేఖ రాయడం లేదని ప్రశ్నించారు. విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈరోజు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. అలాగే రాష్టంలో ఎండల తీవ్రత కొనసాగుతుందని పేర్కొంది. తెలంగాణలోనూ రానున్న 3 రోజులు వివిధ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో జరిగిన డీఎస్సీ నియామకాల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. విశాఖపట్నంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, డీఎస్సీ నిర్వహణలో పారదర్శకత లోపించిందని విమర్శించారు.

ప్రాధాన్యతనిస్తూ మరమ్మతులు చేపట్టిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో తుంగభద్ర నదీ బోర్డు చైర్మన్ ఎస్ఎన్ పాండే మంత్రితో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రాజెక్టులో ఒకే సమయంలో 51 కోట్ల రూపాయల వ్యయంతో 33 కొత్త గేట్లను నిర్మించడం దేశంలోనే రికార్డుగా నిలిచిందన్నారు. తద్వారా రాయలసీమ సాగు, తాగునీటి అవసరాలకు తీర్చగలిగామని చెప్పారు. రాష్ట్రాల మధ్య సాంస్కృతిక ఐక్యత, పరస్పర అవగాహనను పెంపొందించడమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో అపరిష్కృతంగా ఉన్న ఇళ్ల నిర్మాణాలు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. యువత క్రీడలను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మవాళ్లని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్లను పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
1: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
1: ట్యూన్ చేసావా?
2: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
1: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
2: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
1: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో వార్తా ప్రసారం వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రభుత్వ స్కాలర్షిప్లు గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్యకు అవకాశాలు కల్పించి వారి జీవితాలను మార్చివేశాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశంలో వైద్య సేవలకు సంబంధించిన విధానంలో కీలక మార్పులు వచ్చాయని, చికిత్సపైనే కాక నివారణ పునరావాసంపై కూడా సమానంగా దృష్టి సారిస్తున్నామని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చెప్పారు. కారుణ్య నియామకాలకు వివాహితులైన కుమార్తెలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎల్నినో వాతావరణ వ్యవస్థ ఏర్పడుతోందని, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటాయని ప్రపంచ వాతావరణ సంస్థ డబ్ల్యూఎంఓ హెచ్చరించింది. విద్యాభ్యాసం వ్యక్తులను స్వావలంబన కలవారిగా, చైతన్యవంతుడుగా, సమర్థులుగా తీర్చిదిద్దుతుందని, అందుకే అది సాధికారతకు ఒక శక్తివంతమైన సాధనమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. న్యూఢిల్లీలో స్కాలర్షిప్ పథకం ద్వారా లబ్ధి పొందిన ఆదివాసీ విద్యార్థులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ప్రగతి సాధించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రభుత్వ స్కాలర్షిప్ పథకాలు గిరిజన యువతకు ఉన్నత విద్యను, సరికొత్త అవకాశాలను అందుబాటులోకి తెచ్చి వారి జీవితాలను మార్చివేస్తున్నాయని ఆమె ప్రశంసించారు.
1: भारत सरकार जनजातीय समुदाय के युवाओं को छात्रवृत्ति योजना केवल आर्थिक सहायता नहीं है, ये युवाओं के सपनों को पंख देने का माध्यम है, परंतु संसाधनों का अभाव उन्हें आगे बढ़ने. लेकिन मुझे ये जानकर प्रसन्नता हुई कि अपने से अनेक युवाओं ने विभिन्न क्षेत्रों में उच्च शिक्षा प्राप्त की है.
0: मन देशंलो प्रतिभाकु कोरतलेदनी, ఆ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించి అది రాణించడానికి సరైన వేదిక అందించవలసిన అవసరం ఉందని చెప్పారు. యువత దేశం బలానికి, ఆశకు, ఉజ్వల భవిష్యత్తుకు ప్రతీకలని అభివర్ణించిన రాష్ట్రపతి, ముఖ్యంగా ఆదివాసీ సమాజానికి చెందిన యువతి యువకులు తమ మూలాలను, తమ ప్రజలను ఎప్పటికీ మర్చిపోకూడదని పిలుపునిచ్చారు. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు న్యూఢిల్లీలో ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ఐటీడీఏ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ బలోపేతంపై జాతీయ సదస్సు నిర్వహించనుంది. దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సదస్సు ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగుతున్న జనజాతీయ గరిమా ఉత్సవ్ 2026లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ లో కల సెంటర్ ఫర్ నానో సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఏర్పాటు చేసిన ట్రైనింగ్ ఫ్యాబ్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వర్చువల్ పద్దతిలో ప్రారంభిస్తారు. దీంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన 75 స్పేస్ ల్యాబ్లను కూడా ఆమె ప్రారంభిస్తారు. దేశవ్యాప్తంగా గిరిజనాభివృద్ది ఫలాలను చేరవేయడంలో బాధ్యత వహించే సంస్థాగత వ్యవస్థలను బలోపేతం చేయడంపై ఈ సదస్సు ప్రధానంగా దృష్టి సారిస్తుంది. పరిపాలనా సంస్కరణలు, సమన్వయ యంత్రాంగాలు, సాంకేతికత ఆధారిత సేవల పంపిణీ వంటి అంశాలపై చర్చిస్తారు. 26 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు. కేంద్ర ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ ఫారినర్స్ నిబంధనలకు చేసిన సవరణను నోటిఫై చేసింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం భారతదేశంలో 180 రోజుల వ్యవధి కోసం వచ్చే విదేశీయులు తమ బసను మరింత పొడిగించుకోవాలని భావిస్తే వారి వీసా గడువు ముగియడానికి ముందే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో 180 రోజుల వ్యవధి ముగిసిన తర్వాత 14 రోజుల్లోపు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి వీలుండేది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 2026 ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ అమెండ్మెంట్ రూల్స్ నోటిఫై చేస్తూ ఇమ్మిగ్రేషన్ ఫారినర్స్ రూల్స్ 2025 పరిధిలోని రిజిస్ట్రేషన్ కాల పరిమితి, అప్పీళ్ల యంత్రాంగంలో కీలక మార్పులను ప్రవేశపెట్టింది. అయితే నిర్ణీత గడువు దాటిన తర్వాత ఆలస్యంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అనుమతి ఇస్తారు. ఈ నిబంధనలో మొదటిసారిగా ఆన్లైన్ అప్పీల్ విధానాన్ని కూడా చేర్చారు. దేశ సార్వభౌమాధికారానికి, వ్యక్తిగత స్వేచ్ఛకు మధ్య వైరుధ్యం ఏర్పడితే దేశ సార్వభౌమాధికారానికే తొలి ప్రాధాన్యత ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలకు సంబంధించిన కేసుల్లో ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. జైల్ లోపల నుంచే మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తూ డ్రగ్స్ స్మగ్లింగ్ నెట్వర్క్ నడుపుతున్న ఒక నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ పంజాబ్ హర్యానా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసిన అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. సదరు నిందితుడికి గతంలో కూడా నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ కింద ఇలాంటి నేరాలకు పాల్పడిన చరిత్ర ఉందని, అందువల్ల బెయిల్పై ఉన్నప్పుడు అతడు మళ్లీ ఇలాంటి నేరానికి పాల్పడడనే నమ్మకం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో వైద్య సేవలకు సంబంధించిన విధానంలో కీలక మార్పులు వచ్చాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. గతంలో కేవలం వ్యాధి నయం చేయడంపైన ఉన్న దృష్టి ఇప్పుడు నివారణ, పునరావాసం, ప్యాలియేటివ్ కేర్, వృద్ధాప్య సంరక్షణ వంటి అంశాలతో కూడిన ఒక సమగ్ర వ్యవస్థగా రూపాంతరం చెందిందని ఆయన చెప్పారు. పంజాబ్లోని భటిండా ఎయిమ్స్ 2వ స్నాతకోత్సవం వేడుకలో జేపీ నడ్డా ప్రసంగించారు.
2: 2017 में जब हम हेल्थ पॉलिसी लेकर के आए तो हमने उसको कॉम्प्रिहेंसिव और कॉम्प्रिहेंसिव बनाने में प्रिवेंटिव, प्रोमोटिव, क्यूरेटिव, जेरियाटिक, रिहैबिलिटेटिव सबको जोड़ा और सबका एक इंक्लूसिव प्रोग्राम को हमने आगे बढ़ाया और ये आयुष्मान आरोग्य मंदिर 140 करोड़ की जनता का फर्स्ट हेल्थ का कॉन्टैक्ट पॉइंट है.
0: దేశవ్యాప్తంగా 182,000కు పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ప్రాథమిక వైద్య సేవలందించడంలో తొలి వ్యవస్థగా సేవలందిస్తున్నాయని ఆయన తెలియజేశారు. 30 ఏళ్ల పైబడిన ప్రతి ఒక్కరూ, పంచాయతీలు, ఆశా కార్యకర్తలు, ఫ్రంట్ లైన్ ఆరోగ్య సిబ్బంది ద్వారా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకునేలాగా ప్రోత్సహిస్తున్నామని మంత్రి చెప్పారు. కారుణ్య నియామకాలు, కంపెషనరేట్ అపాయింట్మెంట్ల విషయంలో వివాహితులైన కుమార్తెలను మినహాయించడం కుదరదని సుప్రీంకోర్టు తెలియజెప్పింది. కుటుంబం అనే నిర్వచనం నుంచి వివాహితులైన కుమార్తెలను మినహాయించడం పూర్తిగా ఏకపక్షమని, ఇది ఎంతమాత్రం సమర్థించదగింది కాదని, రాజ్యాంగబద్దంగా నిలవదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఒక ఆదేశాన్ని పక్కన పెడుతూ జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఆలోక్ ఆరాధేయులతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కారుణ్య నియామకాల ప్రయోజనాల కోసం కుటుంబం అనే నిర్వచనంలో వివాహిత కుమార్తె చేరదని గతంలో హైకోర్టు పేర్కొంది. సాధారణంగా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి సర్వీసులో ఉండగా మరణించినా లేదా వైద్యపరమైన కారణాల వల్ల ముందస్తు పదవి విరమణ చేసినా ఆ కుటుంబంలోని ఒక సభ్యుడికి ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాన్ని కారుణ్య నియామకం అంటారు. మరణించిన ఒక డీలర్ వివాహిత కుమార్తె దాఖలు చేసిన బిల్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కారుణ్య ప్రాతిపదికన ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్గా తనను నియమించాలనే అభ్యర్థనను తిరస్కరిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. కుటుంబం అనే నిర్వచనం నుంచి వివాహిత కుమార్తెను మినహాయిస్తూ ప్రభుత్వం 2019లో జారీ చేసిన ఉత్తర్వులను ఆ మహిళ కోర్టులో సవాల్ చేశారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర ప్రభుత్వం నామినేషన్ ఆహ్వానించింది. వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన పిల్లలకు రాష్టపతి చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలను అందజేస్తారు. అవార్డుల కొరకు దరఖాస్తులు సమర్పించడానికి జులై 31వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. కేవలం జాతీయ అవార్డుల పోర్టల్ awards.gov.in ద్వారా మాత్రమే నామినేషన్లు, దరఖాస్తులు సమర్పించవలసి ఉంటుంది. అంతర్జాతీయంగా తీవ్రమైన వాతావరణ మార్పులకు కారణమయ్యే ఎల్నినో వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని, దీని ప్రభావం ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు మధ్యకాలంలో ఎల్నినో ఏర్పడేందుకు 80% అవకాశాలున్నాయని, ఇది నవంబర్ వరకు కొనసాగే అవకాశం ఉందని.

వాతావరణ సంస్థ తెలియజేసింది. వాతావరణంలో మార్పుల కారణంగా దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మరోవైపు గురువారం నాటికి కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. 4వ తేదీ నుంచి నైరుతి రుతుపవనాలు లక్షద్వీప్ సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కేరళ, తమిళనాడు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాలకు మరింత ముందుకు సాగేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. విశేషాలు మరొకసారి. ప్రభుత్వ స్కాలర్షిప్లు గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్యకు అవకాశాలు కల్పించి వారి జీవితాన్ని మార్చివేశాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశంలో వైద్య సేవలకు సంబంధించిన విధానంలో కీలక మార్పులు వచ్చాయని, చికిత్సపైనే కాక నివారణ పునరావాసంపై కూడా దృష్టి సారిస్తున్నామని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చెప్పారు. కారుణ్య నియామకాలకు వివాహితులైన కుమార్తెలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎల్ నీనో వాతావరణ వ్యవస్థ ఏర్పడుతోందని, దీనివల్ల ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు వస్తాయని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము 30వ శ్లోకం.

పార్థ, ఓ అర్జున, ప్రవృత్తించ బంధాన్ని కలిగించే కర్మ మార్గాన్ని, నివృత్తించ మోక్షాన్ని కలిగించే సన్యాస మార్గాన్ని, కార్య అకార్యే చేయదగిన కర్తవ్యాన్ని, చేయదగని నిషిద్ధ కార్యాన్ని, భయ బంధానికి కారణమైన పనిని, అభయే మోక్షానికి కారణమైన పనిని, బంధం బంధాన్ని, మోక్షం మోక్షాన్ని, యా ఏ బుద్ధి, వేత్తి అర్థం చేసుకుంటుందో సా బుద్ధి, అటువంటి అంతఃకరణము సాత్వికి సత్వగుణ ప్రధానమైనది.

అర్జున, జ్ఞానం చిత్తవృత్తి రూపమైనది. అటువంటి వృత్తులన్నిటి సమష్టి రూపం అంతఃకరణము, అదే బుద్ధి. బంధమంటే ఇది, మోక్షమంటే ఇది, బంధాన్ని కలిగించే కర్మ మార్గమంటే ఇది, మోక్షాన్ని కలిగించే నివృత్తి మార్గమంటే ఇది. ఈ ప్రదేశంలో, ఈ సందర్భంలో చేయదగిన పని ఇది, చేయకూడని

పని ఇది, భయానికి బంధానికి కారణమైన పని ఇది, అభయానికి మోక్షానికి కారణమైన పని ఇది, బంధమంటే ఇది, మోక్షమంటే ఇది అని ఏ బుద్ధి యథాతథంగా అర్థం చేసుకోగలుగుతుందో అదే సాత్విక బుద్ధి. అంతఃకరణంలో ఒక భాగం సాత్వికంగా ఉంటే చాలదు, అంతఃకరణం మొత్తం సత్వగుణమయం కావాలి అని నొక్కి చెప్పడం కోసమే ఈ శ్లోకంలో ప్రవృత్తి నివృత్తి మార్గాలను రెండింటినీ ప్రస్తావించడం, బంధమోక్షాలకు కారణమైన భయ అభయాలను మళ్లీ ప్రస్తావించడం, కర్మ మార్గానికి సంబంధించిన ధర్మాధర్మాలను విధి నిషేధాలను కూడా కార్యాకార్యే అనే పదబంధం ద్వారా శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: భారతి ఎఫ్ఎం 101.3. కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం,
1: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు
0: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
1: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
0: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక.
1: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
0: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
1: భాషల్ని, భావాల్ని, సంస్కృతుల్ని కలిపి జీవన ధార
0: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
1: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
0: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు
1: ఆకాశవాణి.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

హలో, గుడ్ మార్నింగ్, నమస్తే. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై విత్ యు రాజి సమత. ముందుగా అందరికైతే హ్యాపీ హ్యాపీ వెన్స్డే అయితే చెప్పేస్తూ, మరి ఈ రోజు డే స్పెషాలిటీస్ గురించి అండ్ ఇంకా బోల్డ్ అనే విషయాల గురించి అయితే మనం అయితే మాట్లాడుకుందాం మన కాఫీ టైం ప్రోగ్రామ్ లో. అయితే ముందుగా ఈ రోజుకు ఉన్నటువంటి ఒక ముఖ్యమైన స్పెషాలిటీ ఏంటి అనేది అయితే మాట్లాడుకుందాం. మనం ఏదైనా కొత్త వస్తువును ఎప్పుడైనా కనిపెట్టామనుకోండి, అంటే ఎప్పుడు కనిపెడతాం, ఏదైనా అవసరం వచ్చినప్పుడు, కానీ ఒక ఘోరమైన ఆకలి చావుల నుంచి అలాగే ప్రకృతి వైపరీత్యాల నుంచి అడ్డుకునేందుకు కనిపెట్టినటువంటి ఒక ఉపయోగకరమైనటువంటి వస్తువు అనొచ్చు, లేకపోతే అది ఒక ఏమంటారు మనం యూజ్ చేసేదన్నమాట. సో ఆ విషయం గురించి అయితే ఈరోజు మనం తెలుసుకుందాం. 1815 ఇండోనేషియాలోని మౌంట్ తంబోరా అనేటువంటి ఒక భారీ అగ్నిపర్వతం బదిలైందంట. అయితే అది ఎంతగా పేలిందంటే దాని నుంచి వచ్చినటువంటి పొగ బూడిదతో ఆకాశం అంతా కూడా కమ్మేసి సూర్యకాంతిని అడ్డుకున్నాయంట. సో అలా కొన్ని రోజుల పాటు ఎండ లేకపోవడంతో పంటలన్నీ పాడైపోయాయంట అండ్ తీవ్రమైనటువంటి కరువు వచ్చింది. అయితే ఆ రోజుల్లో మనుషులు ప్రయాణాలకి అలాగే సామాన్లను మోయడానికి అక్కడ అంటే ఇండోనేషియా ఆ ప్రాంతాల్లో కేవలం గుర్రాలనే వాడేవాళ్ళంట. అయితే తినడానికి తిండి లేక ఎంతమంది ప్రజలే అల్లాడిపోతుంటే మరి గుర్రాలకి ఎక్కడి నుంచి తెచ్చి పెడతారో చెప్పండి. అలా లక్షలాది గుర్రాలు కూడా చనిపోవడం మొదలైందట. అండ్ ఇంకా గుర్రాలు లేక రవాణా మొత్తం కూడా ఆగిపోయింది. అప్పుడు ఏం జరిగింది అనే విషయం తెలుసుకోవాలంటే మరి మీరు ట్యూన్ చేసి వింటూ ఉండండి.

ఎన్ భారతి ఎఫ్ఎం అండ్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత అయితే మరి మనం ఈ స్టోరీని కంటిన్యూ చేద్దాం. అండ్ ఇంతకీ అప్పుడు చేసినటువంటి ఇన్వెన్షన్ ఏంటి, అది ఇప్పటికీ మనకి పనికి వస్తుందా లేదా అనే విషయం గురించి అయితే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఎస్ కాఫీ టైం ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం. మరి ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ మధ్యలో ఉన్నాం కదా. సో అలా ఒకసారి 1815 ఇండోనేషియాలో ఒక భారీ అగ్నిపర్వతం అనేది బద్దలవడం వల్ల మొత్తం అక్కడంతా కూడా కరువు వచ్చేసింది అనమాట. సో గుర్రాలు లేకపోవడం వల్ల రవాణా కూడా ఆగిపోయింది. అలాంటి సమయంలో జర్మనీకి చెందినటువంటి కార్ల్ వన్ డ్రైస్ ఒక ఆలోచన వచ్చింది ఆయనకి. అయితే మేత లేకుండా అలసిపోకుండా ఒక మెకానికల్ గుర్రాన్ని తయారు చేస్తే ఎలా ఉంటుంది? ఈ ఆలోచనతోనే 1817 ఒక చెక్క వాహనాన్ని ఆయన తయారు చేశారు. అండ్ దానికి ఒక 2 చక్రాలు ఉంటాయన్నమాట. సీట్ మీద కూర్చొని అలా 2 కాళ్లతో నేలను నెడుతూ ముందుకు వెళ్ళిపోవడమే. అయితే అప్పట్లో దాన్ని లాఫ్ మెషిన్, రన్నింగ్ మెషిన్ లేదా హాబీ హార్స్ అని అనేవారు. కాలక్రమేణా మెల్లిగా దానికి పెడల్స్, చైన్స్, ఇప్పుడు గేర్స్ కూడా వచ్చి మనం వాడుతున్నటువంటి ఒక మోడ్రన్ సైకిల్గా రూపాంతరం చెందిందనమాట. సో ఇది సైకిల్ హిస్టరీ. ఇంతకీ ఎందుకు ఈ రోజు ఇంత గొప్ప హిస్టరీ ఉన్నటువంటి ఈ సైకిల్ గురించి మనం గుర్తు చేసుకుంటున్నాం అంటే, ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం జూన్ 3వ తేదీని ప్రపంచ సైకిల్ దినోత్సవంగా ప్రకటించిందనమాట. సో సైకిల్ అనగానే మనకి కూడా చిన్నప్పటి ఎన్నో మెమరీస్ అలా గుర్తొచ్చేస్తూ ఉంటాయి కదా. సమ్మర్ హాలిడేస్ రాగానే సైకిల్ తొక్కడం అండ్ ఎన్ని దెబ్బలు తగిలించుకున్నా సరే, మోకాళ్ళు గిరిగిపోయినా, చేతులు డోక్కుపోయినా, ఎలా అయినా సరే సైకిల్ తొక్కడంలో ఉండేటువంటి ఆనందమే వేరు. అండ్ అప్పట్లో సైకిల్ తొక్కడం వచ్చు అంటేనే ఒక పెద్ద అచీవ్మెంట్లా అనిపించేది కదండి. అండ్ ఇంకా మరిన్ని విషయాలు, మరి సైకిల్ డే గురించి, ప్రపంచ బైసికల్ దినోత్సవం గురించి అయితే మనమైతే మాట్లాడుకుందాం మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత. సో వింటూనే ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అమ్మా నాన్నల్ని ఎంత విసిగించి మాటే వినదంటే, ఇప్పుడే గుర్తొస్తే అన్ని వదిలేసి మా గుండె తిరిగేదా చోటే. సో ఇలా బయస్కిల్ డే గురించి ఇలా మనం మాట్లాడుకోగానే అలా మీ చిన్నప్పటి సమ్మర్ హాలిడేస్ అన్ని గుర్తొచ్చేసాయి కదా. అంతేకాకుండా మన పర్యావరణాన్ని గ్లోబల్ వార్మింగ్ నుండి కాపాడడానికి కూడా, మన హెల్త్ని కాపాడుకోవడానికి కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి సాధనం అని చెప్పచ్చు. సో వరల్డ్ సైకిల్ డే సందర్భంగా మరి కొన్ని అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు కూడా తెలుసుకుందాం. మరి వరల్డ్ సైకిల్ డే కోసం అఫీషియల్గా ఒక లోగో డిజైన్ చేశారండి. అందులో ఒక సైకిల్, దాని కింద భూగోళం. అంటే దీని అర్థం ఏంటంటే సైకిల్ పైన రకరకాల మనుషులు తొక్కుతున్నట్లు కూడా ఉంటుంది. అండ్ దీని అర్థం ఏంటంటే పేద గొప్ప అనేటువంటి తేడా లేకుండా అందరికీ సమానమైనదిగా మానవాళికి ఉపయోగపడేది ఈ సైకిల్. అండ్ ప్రపంచంలో సైకిల్స్ కంటే, అంటే మనుషులు ఎక్కువ ఉంటుంటారు కదా, కానీ మనుషుల కంటే కూడా సైకిల్సే ఎక్కువ ఉన్నటువంటి దేశం ఏదైనా ఉంది అని డౌట్ ఉందా మీకు? సో ఆ దేశమే నెదర్లాండ్స్ అన్నమాట. అక్కడ జనాభా కంటే కూడా సైకిల్సే ఎక్కువట. అండ్ ఆ దేశ రాజధాని అయినటువంటి ఆమ్స్టర్డామ్లో రోడ్స్ అన్నీ కూడా సైకిల్స్ కోసమే డిజైన్ చేసినట్లుగా ఉంటాయట. అండ్ అక్కడ పెద్ద పొలిటీషియన్స్ అయినా, పెద్ద కంపెనీ సీఈఓస్ అయినా కూడా సైకిల్ పైనే వెళ్తారట. అండ్ అలాగే మన భారతదేశంలో ఒకప్పుడు సైకిల్ అనేది ఒక లగ్జరీ అని చెప్పుకోవచ్చు. అండ్ 1950s 1960s ఆ కాలంలో అయితే ఇంట్లో సైకిల్ ఉందంటే వాళ్ళు చాలా రిచ్ అని అనుకునేవాళ్ళట. అండ్ అంతేకాదండి, పెళ్లిళ్లలో కట్నంగా కూడా సైకిల్ని అడిగేవారట. అంతేకాదు, ఆ రోజుల్లో సైకిల్ నడపాలంటే ఖచ్చితంగా లైసెన్స్ ఉండాలంట. రాత్రిపూట తిరగాలంటే ఖచ్చితంగా డైనమో లైట్ వెలుగుతూ ఉండాలి, లేదంటే పోలీసులు ఫైన్ వేసేవారట. అంతేనా, ఒక కార్ను తయారు చేయడానికి అయ్యేటువంటి ఖర్చు, అంటే ఆ మెటీరియల్తో దాదాపు 100 సైకిల్స్ను తయారు చేయవచ్చట. అండ్ అంతేకాదు, సైకిల్స్ మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ కదండి. సో ఇలా మన హెల్త్కి వెల్త్కి ఎంతో ఉపయోగకరమైనటువంటి సైకిల్ని కనుక మీ ఇంట్లో ఉంటే అప్పుడప్పుడు కాస్త దుమ్ము దులిపి వాడుతూ ఉండండి మరి. అండ్ ఇంకా మరిన్ని డే స్పెషాలిటీస్ అయితే నేను మీతో షేర్ చేస్తాను మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత. స్టే ట్యూన్ అండ్ కీప్ లిస్నింగ్ వివిధ భారతి ఎఫ్ఎం.
2: ఇలా

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అద్గది సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: हर उड़ान से पहले एक फैसला होता है,
3: हर फैसले से पहले एक सवाल, क्या मैं तैयार हूँ? अगर जवाब है हाँ, तो भारतीय वायुसेना आपका इंतजार कर रही है. AFCAT 1 of 2026 के आवेदन 10 नवंबर से 9 दिसंबर तक खुले हैं. अधिक जानकारी के लिए विजिट करें careerairforce.gov.in या afcat.edcil.co.in पर.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
6: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
7: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
6: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
7: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
6: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
7: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ కాఫీ టైం ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. అండ్ ఈ రోజు ఇంకా డే స్పెషాలిటీస్ అయితే తెలుసుకుందాం. ఈ రోజు బ్రిటిష్ ప్రభుత్వం మన భారతదేశాన్ని రెండు ముక్కలుగా విడగొడుతున్నట్లు అధికారికంగా ప్రకటించిన రోజు. దీన్నే మౌంట్ బ్యాటన్ ప్లాన్ లేదా జూన్ 3rd ప్లాన్ అంటారు. అండ్ ఇండియా పాకిస్తాన్ విభజనలు పునాది పడినటువంటి రోజు ఈ రోజు. వినడానికి ఇది కొంచెం బాధగా అనిపించిన మన దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఇదొక కీలకమైన మలుపు కలిగినటువంటి రోజు అన్నమాట. అండ్ అలాగే ఈ రోజు అంటే 1918 జూన్ 3 ఇండోర్లో జరిగినటువంటి హిందీ సాహిత్య సమ్మేళనంలో మహాత్మా గాంధీ గారు ఒక ప్రతిపాదన తెచ్చారు. అదేంటంటే హిందీని భారతదేశ అధికారిక భాషగా గుర్తించాలని ఆ రోజే తీర్మానం చేశారన్నమాట. సో ఇలా మన దేశ రూపురేఖలను మార్చినటువంటి ఎన్నో సంఘటనలు జరుగుతూ ఈ రోజు హిందీ భాషా దినోత్సవాన్ని కూడా మనమైతే జరుపుకుంటున్నాం అన్నమాట. సో అలా మరి మన భారతదేశ రూపురేఖలను మార్చినటువంటి ఎన్నో సంఘటనలు ఈ రోజు అంటే జూన్ 3 జరిగాయి అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా మరిన్ని డే స్పెషాలిటీస్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా నేనైతే మీతో షేర్ చేస్తాను. మరొక చక్కటి పాట అయితే వినద్రవుతాయి, అండ్ వింటూ ఉండండి వివిధ భారతి.

ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం. అండ్ మరి మనమైతే ఉన్నాం కాఫీ టైం ప్రోగ్రాంలో. అండ్ అలాగే ఈ రోజు ఉన్నటువంటి మరికొన్ని డే స్పెషాలిటీస్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. అండ్ వాటిలో

స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ఢిల్లీలో జాతీయ పంచాయతీ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం ఈ రోజు జరగనుంది. గ్రామీణాభివృద్ది, స్థానిక సంస్థల పనితీరులో ప్రతిభ కనబరిచిన పంచాయతీలకు పురస్కారాలను కేంద్ర పంచాయతీరాజ్శాఖ ప్రదానం చేయనుంది. రాష్టంలో అపరిష్కృతంగా ఉన్న ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలోని ఆర్టీజీఎస్ వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. తెలంగాణలో జనసేన పార్టీ కార్యకలాపాలను మరింత విస్తరించనున్నట్లు పార్టీ అధ్యకులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నివాసంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ది, ప్రజా సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియను ప్రభుత్వం పారదర్శకంగా చేపట్టిందని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 16,000 ఉపాధ్యాయ ఉద్యోగాలతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి నియామకాలను చేపట్టిందని నిన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తుంగభద్ర ప్రాజెక్టు భద్రత, ఆధునికీకరణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ మరమ్మతులు చేపట్టిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో తుంగభద్ర నదీ బోర్డు చైర్మన్ ఎస్ఎన్ పాండే మంత్రితో నిన్న సమావేశమయ్యారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 2027 మార్చి నెల నాటికి రీసర్వే ప్రక్రియ పూర్తి చేసి ప్రతి రైతుకు పట్టాదారు పాసు పుస్తకం అందించేలా చర్యలు తీసుకోవాలని విజయనగరం జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. నిన్న కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించి రెవెన్యూ సంబంధిత అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఇరాన్తో శాంతి చర్చలు కొనసాగుతున్నాయని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. రోజూ తమ మధ్య సందేశాల మార్పిడి జరుగుతూనే ఉందని ట్రూత్ సోషల్లో నిన్న వ్యాఖ్యానించారు. చర్చల ఫలితం ఎలా ఉంటుందనేది మాత్రం ఎవరికీ తెలియదని పేర్కొన్నారు. విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ రోజు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.

0: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు,
1: శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు,
0: కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి
1: తరం తరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ
0: బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వ జగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.
1: 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం.
0: 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి స్వరాల విరిబోణీ.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07:15.
5: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: జిన్కే పాస్ కోయి గారంటీ నహీ హై, సర్కార్ ఖుద్ ఉన్కీ గారంటర్ బన్ రహీ హై.
7: గత 6 ఏళ్లలో పీఎం స్వనిధి పథకం కింద 75 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులకు 17,800 కోట్ల రూపాయలకు పైగా రుణాలు అందజేశారు. అదనంగా వడ్డీ రాయితీ, డిజిటల్ లావాదేవీలపై క్యాష్ బ్యాక్ రూపంలో సుమారు 800 కోట్ల రూపాయల సహాయం కూడా అందించబడింది. నేడు దేశ వ్యాప్తంగా వీధి వ్యాపారులు, వీరిలో సుమారు 46% మంది మహిళలు, తమ వ్యాపారాలను నూతన శిఖరాలకు తీసుకువెళ్తున్నారు. పీఎం స్వనిధి 6 ఏళ్లు. ఉత్సాహం, గౌరవం, ఆత్మగౌరవం.
0: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ 8:12 అయిపోయింది మన స్టూడియోస్లో టైం అండ్ మరి మనం అయితే ఎంటర్ అయిపోయాము గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలోకి. ముందుగా అయితే మరి ఈరోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో కూడా చూసేద్దాం. సో 24 క్యారెట్ గోల్డ్ వచ్చేసి గ్రాము బంగారం ధర 15,621 రూపాయలుగా ఉంది. అలాగే 22 క్యారెట్ గోల్డ్ వచ్చేసి గ్రాము ధర 14,319 రూపాయలుగా ఉందన్నమాట. అలాగే వెండి ధర చూసుకుంటే గ్రాము వెండి ధర 289.90 రూపాయలుగా ఉంది. అంటే కేజీ వెండి వచ్చేసి 289,900 రూపాయలుగా ఉంది. అండ్ అలాగే డీజిల్ ప్రైస్ వచ్చేసి మరి ఈరోజు లీటర్ డీజిల్ ధర 105.43 రూపాయలుగా ఉంది. అలాగే పెట్రోల్ లీటర్ ధర 117.75 రూపాయలుగా ఉందన్నమాట. మరి ఇంకా వాతావరణ వివరాలు ఎలా ఉండబోతున్నాయి, మరి టెంపరేచర్స్ అనే విషయాలు అయితే నేను మీతో షేర్ చేస్తుంటాను. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ రెట్రో అయితే వచ్చేసింది. మరి వింటూనే ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జీ సమతా.

0: సిటీ ఎఫ్ఎం 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్, గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. మరి వాతావరణం ఎలా ఉండబోతుందో కూడా చూసేద్దాం. మరి విజయవాడ అండ్ చుట్టుపక్కల ప్రాంతాలలో అయితే 40 నుంచి 42 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ కొన్ని ప్రాంతాల్లో కాస్త చిరుజల్లులు లేదా ఉరుములతో కూడినటువంటి జల్లులు పడేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. అండ్ రాత్రి వేళల్లో కనిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల వరకు నమోదవచ్చు. అండ్ గాలిలో తేమ శాతం అంటే 40 నుంచి 70% వరకు ఉండొచ్చు. కాబట్టి కాస్త పగటి పూట ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంటుంది, వాతావరణం వేడిగా ఉంటుంది. అండ్ దానివల్ల ఉక్కపోత కూడా చాలా ఎక్కువగానే ఉంటుందన్నమాట. అండ్ సాయంత్రం లేదా రాత్రి వేళల్లో ఆకస్మికంగా మేఘావృతమై ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురిసేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ అలాగే కోస్తా ప్రాంతాలు అంటే విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం ఇలాంటి ప్రదేశాల్లో పగటి ఉష్ణోగ్రతలు 29 డిగ్రీస్ నుంచి 34 డిగ్రీస్ వరకు ఉంటాయి. అలాగే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. అలాగే రాయలసీమ అంటే అనంతపురం, తిరుపతి, కర్నూలు ఈ ప్రాంతాల్లో ఎండ ఎక్కువగా ఉంటుంది. 35 నుంచి 38 డిగ్రీస్ వరకు నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. అండ్ వాతావరణంలో మార్పులు, వర్షాలు పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు బయటికి వెళ్ళేటప్పుడు కాస్త తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా చాలా మంచిదన్నమాట. అండ్ అలాగే ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే నేను మీతో షేర్ చేస్తాను. అదేంటంటే చాలామంది ప్రొఫెసర్, అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వీటికైతే చూస్తూ ఉంటారు కదా, మరి అలాంటి వారి కోసం ఇది ఒక మంచి నోటిఫికేషన్ అనమాట. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఏపీ అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మొత్తం 1523 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అండ్ పోస్టులు వచ్చేసి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ లైబ్రేరియన్ అండ్ లెక్చరర్ పోస్టులకు అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారన్నమాట. అండ్ దీనికి సంబంధించి మాస్టర్స్ అయితే చేసి ఉండాలి, లేదంటే పిహెచ్డి ఏదైతే డిసిప్లిన్ ఉంటుందో సో దాంట్లో రిలెవెంట్ డిసిప్లిన్లో పిహెచ్డి చేసి ఉండాలి. అలాగే లైబ్రేరియన్ పోస్ట్కి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు లైబ్రరీ సైన్స్ చేసి ఉండాలి. అండ్ ఈ అప్లికేషన్స్ ఆల్రెడీ మే 18వ తేదీ నుంచి స్టార్ట్ అయిపోయి అండ్ జూన్ 8వ తేదీ లాస్ట్ డేట్ అనమాట మరి ఈ పోస్టులకి మీరు అప్లై చేసుకోవడానికి. అండ్ ఈ పోస్ట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ వచ్చేసి 22వ తారీఖు అంటే జూన్ 22వ తారీఖున ఉంటుంది. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ టు 44 ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే ఉందన్నమాట. మరి ఆంధ్ర యూనివర్సిటీ ఏపీ అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి మరిన్ని వివరాల కోసం అఫీషియల్ వెబ్సైట్ ఏపీ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ .apcfs.in ఈ వెబ్సైట్ని అయితే మీరు విజిట్ చేయొచ్చు. అండ్ ఇంకా మరిన్ని విషయాలు అయితే నేను మీతో షేర్ చేసేస్తాను. మరి మన గుడ్ మార్నింగ్ విజయవాడలో అండ్ మీరు కూడా వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

0: 101.3
1: ఎస్ మరి మనమైతే ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. అండ్ అలాగే ఒక మంచి కొటేషన్ గురించి కూడా మనం అయితే మాట్లాడుకుందాం. అది చెప్పింది ఎవరు అంటే దలై లామా గారు అన్నమాట. సో బీ కైండ్ వెన్ ఎవర్ పాసిబుల్ బికాజ్ ఇట్స్ ఆల్వేస్ పాసిబుల్. మనలో చాలామంది అనుకుంటుంటాం కదా, ఎదుటి వాళ్ళు నాతో సరిగ్గా మాట్లాడినప్పుడు, నా మూడ్ బాగాలేనప్పుడు నేనెట్లా ప్రశాంతంగా ఉంటాను, నేనెట్లా దయ చూపిస్తాను అని. కానీ దలై లామా గారు ఏమన్నారంటే, దయగా ఉండడానికి ప్రత్యేక కారణాలు సందర్భాలు అవసరం లేదు, ప్రతి క్షణం సాధ్యమే. అంటే మనం వెళ్తున్నప్పుడు రోడ్డు పక్కన ఎవరైనా ఆకలితోన్నా, లేదంటే ఆకలితోన్నటువంటి ఒక మూగ జీవానికి ఏదైనా ఒక చిన్న బిస్కెట్ కానీ, లేకపోతే కాస్త వాటర్ పెట్టడం కానీ ఇలాంటివి చేయడం, అలాగే ఆఫీస్లో ఎవరైనా బాగా వర్క్ ప్రెషర్లో ఎక్కువగా ఉన్నటువంటి మీ కొలీగ్ని చూసి, ఏం పర్లేదు మేము ఉన్నాం మనం కలిసి వర్క్ చేద్దామని చెప్పి అలాంటి ఒక చిన్న భరోసా ఇవ్వడం, లేదా ట్రాఫిక్లో అర్జెంటుగా ఎవరైనా వెళ్తున్నారనుకోండి వారి కోసం కొంచెం సైడ్ ఇచ్చి దారి ఇవ్వడం, ఇవంతా కూడా దయే. అంటే ఇవంతా కూడా కైండ్నెస్ అన్నమాట. సో కోపంగా మాట్లాడితే మనకి కోపమే తిరిగి వస్తుంది. అది ఒక చిన్న చిరునవ్వుతో ప్రేమతో మాట్లాడి చూడండి, అవతలి వ్యక్తి కూడా ఖచ్చితంగా అలా రియాక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ 90% ఉన్నాయి అంటున్నారు. సో మరి అదే విషయం గురించి మనం ఇంకా డీప్గా అయితే మాట్లాడుకుందాం. మరికొన్ని లవ్లీ ట్రాక్స్ అయితే విన్న తర్వాత అండి. ప్రతి మీ అందరి కోసం కూలీ ఈ చిత్రం నుంచి ఒక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. స్టే ట్యూన్ అండ్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం అండ్ గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్లో మనమైతే ఉన్నాము.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి మన మనసుకు నచ్చే మధుర స్వరాలు. వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక క్లిక్ లో. అరే వా,
2: చిక్కుకుంది.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటోంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
7: గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. అండ్ అలాగే మనం దలై లామా గారు చెప్పినటువంటి ఒక మంచి కొటేషన్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం కదా. సో బీ కైండ్ వెన్ ఎవర్ పాసిబుల్ బికాజ్ ఇట్స్ ఆల్వేస్ పాసిబుల్ అని. మనం ఎవరికైనా ఆకలితో ఉన్నటువంటి వారికి భోజనం పెట్టడం కానివ్వండి, లేదంటే ఏదో మూగ జీవనానికి ఏమైనా ఫుడ్ కానీ వాటర్ కానీ ఇవ్వడం కానీ, లేదా ఎవరైనా వర్క్ ప్రెషర్లో ఉన్నటువంటి కొలీగ్కి నేనున్నాను అని ధైర్యం చెప్తూ వాళ్ళ బాధ్యతలు బరువులో కాస్త పాలు పంచుకోవడం కానివ్వండి, లేకపోతే ట్రాఫిక్లో వెళ్ళే వాళ్ళకి ఎవరైనా కాస్త సైడ్ ఇవ్వడం, ఇలా చేయడం ద్వారా అంటే అర్జెంటుగా వెళ్తున్న వారికి లైక్ అంబులెన్స్ కానీ ఇలాంటివి వెళ్తుంటాయి కదా, అలాంటప్పుడు కాస్త సైడ్ ఇవ్వడం, ఇవన్నీ కూడా దయ అన్నమాట. అండ్ కోపంగా మాట్లాడితే మనకి కోపమే తిరిగి వస్తుంది, అదే ప్రేమతో మాట్లాడితే ఖచ్చితంగా ప్రేమ తిరిగి వస్తుంది. మనం ఎదుటి వారికి ఇచ్చేటువంటి అత్యంత విలువైన గిఫ్ట్ ఏంటో తెలుసా? కైండ్నెస్, దయ అన్నమాట. అండ్ ఈ రోజు నుంచి కూడా మనకు ఎదురయ్యేటువంటి ఒక్క వ్యక్తితోనైనా, అంటే కనీసం ఒక్క వ్యక్తితో అయినా కాస్త ప్రేమగా దయగా మాట్లాడదాం. ఎందుకంటే దయగా ఉండడం అనేది ఎప్పుడూ సాధ్యమే. అండ్ ఇలా ఈ వైబ్స్ని మనమైతే కంటిన్యూ చేస్తూ మనసుకు హాయినిచ్చేటువంటి మరొక లవ్లీ సాంగ్ అయితే వినేద్దాం. అండ్ వింటూ ఉండండి వివేక్ భారతి ఎఫ్ఎం

0: నీ స్వర సంతకంతో ఎందరినో మేడ్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
1: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
0: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
1: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
0: మానవులను సృష్టించేది బ్రహ్మ,
1: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
2: భగవద్గీత పారాయణం,
3: శ్రీమద్ భగవద్గీత.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. భవిష్యత్తు డిజిటల్ ఆర్థిక వ్యవస్థకి ఆంధ్రప్రదేశ్ కీలక గమ్యస్థానంగా ఎదుగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రముఖ డిజిటల్ మౌలిక వసతుల సంస్థ ఏట్రంక్ వ్యవస్థాపకులు రాబిన్ ఖుదాతో ముఖ్యమంత్రి నిన్న అమరావతిలో సమావేశమయ్యారు. విశాఖపట్నాన్ని ప్రపంచస్థాయి డిజిటల్ హబ్గా అభివృద్ది చేసే అంశాలపై ఈ సందర్బంగా చర్చించారు. బెట్టింగ్లకు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడలను దైనందిన కార్యక్రమంలో భాగంగా చేసుకుంటే ఆరోగ్యంతో పాటు అభివృద్ది వైపు బలమైన అడుగులు వేయొచ్చని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని కార్గిల్ పార్క్ వద్ద నిర్వహించిన ఎర్రన్న క్రీడా ఉత్సవంలో భాగంగా ఎంపీ కప్ 2026 క్రికెట్ ఫైనల్ పోటీలను ఆయన నిన్న వీక్షించారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన డీఎస్సీ నియామకాల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. విశాఖపట్నంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ డీఎస్సీ నిర్వహణలో పారదర్శకత లోపించిందని విమర్శించారు. ఈ అంశంపై గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియను ప్రభుత్వం పారదర్శకంగా చేపట్టిందని సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 16,000 ఉపాధ్యాయ ఉద్యోగాలతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి నియామకాలను చేపట్టిందని నిన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఢిల్లీలో జాతీయ పంచాయతీ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం ఈ రోజు జరగనుంది. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన జాతీయ పంచాయతీ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ పలు జాతీయ పురస్కారాలను దక్కించుకుంది. రాష్టంలోని మద్యం దుకాణాలు, బార్ల వద్ద వివిధ ప్రకటనల బోర్డులు, హోర్డింగులు, ఫ్లెక్సీల ఏర్పాటును నిషేధిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఇప్పటికే జిల్లా స్థాయి అధికారులకు అసిస్టెంట్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లకు మార్గదర్శకాలు జారీ చేశామన్నారు. ఈ మేరకు నిన్న ప్రకటన విడుదల చేశారు. రాష్టంలో ఎన్టీఆర్ భరోసా కింద ఇచ్చే పింఛన్లను ఈ రోజు కూడా పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రతి నెల 1-2 తేదీల్లో పింఛన్లు ఇస్తుండగా సర్వర్ సమస్యతో పంపిణీలో కొంతమేర జాప్యం జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఈ రోజు సైతం పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ రోజు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

బహుజన హితాయ బహుజన సుఖాయ మన ఆకాశవాణి ఒక స్వరం 90 ఏళ్ల ప్రయాణం కోట్ల హృదయాల అనుబంధం మన ఆకాశవాణి వార్తల్లో నిజం సమాచారంలో విశ్వాసం సంగీతంలో మాధుర్యం పాటల్లో పరిమళం కళాకారుల్లో ఆత్మవిశ్వాసం సంస్కృతిలో భారతీయత మన ఆకాశవాణి మన జ్ఞాపకం మన గర్వం మన భావోద్వేగం మన ఆకాశవాణి సగర్వంగా ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.

ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ 9:11 అయితే అయిపోయింది. మరి మనం అయితే ఎంటర్ అయిపోయాము జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ లోకి. ఎస్, మరి మనమైతే చూస్తున్నాం టెక్నాలజీ రోజు రోజుకి అలా మారిపోతూనే ఉందన్నమాట. అండ్ నిన్న ఉన్న టెక్నాలజీ అలాగే రేపు వచ్చేటువంటి టెక్నాలజీకి ఎంతో అప్గ్రేడ్ అయిపోతూ ఉంటుంది. అయితే మనిషి కూడా దాంతో పాటే అప్గ్రేడ్ అవుతున్నాడా, డెవలప్ అవుతున్నాడా, లేక ఏమవుతోంది? మరి ఈరోజు అయితే తెలుసుకుందాం. టెక్నాలజీ పెరగడం వల్ల మన మానవ భావోద్వేగాలు అంటే హ్యూమన్ ఎమోషన్స్లో వస్తున్నటువంటి మార్పులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైందన్నమాట. సో ఈ పెరుగుతున్నటువంటి టెక్నాలజీ మన మనసుని, మన ఎమోషన్స్ని ఎలా మార్చేస్తుందో తెలుసుకుందాం మరి ఈరోజు మనం జోరుగా హుషారుగా ప్రోగ్రాంలో. అండ్ ముందుగా చెప్పాలి అంటే సోషల్ మీడియా పెరిగిపోవడం వల్ల లోన్లీనెస్ అనేది పెరిగిపోయింది. ఎలా తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత అండి, ఇప్పుడు మీ అందరి కోసం కాటం రాయుడు ఈ చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం పై.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: మూర్తి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మరి పెరుగుతున్న టెక్నాలజీ మన మీద ఎలాంటి ఎలా అంటే మనల్ని ఎలా మార్చేస్తుంది అనేటువంటి విషయాల గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో ఈ సోషల్ మీడియాలో మనకి వేల మంది ఫ్రెండ్స్తో మనం అయితే కనెక్ట్ అయి ఉంటున్నాం, కానీ నిజమైన బాధ అంటే మనకి బాధ ఎవరితో అన్నా పంచుకోవాలి అనుకున్నప్పుడు ఒక నిజమైన స్నేహితుడు మన పక్కన కూర్చొని ఓదార్చేటువంటి ఒక వ్యక్తి మనకి కరువైపోతున్నాడు. అండ్ ఏదో చిన్న చిన్న హార్ట్ ఎమోజీస్ లేకపోతే ఇంకా ఇట్లాంటి ఏదో ఎమోజీస్ జిప్స్ ఏదో పంపించేస్తూ ఉంటున్నారు. అవన్నీ చాలా తేలిక, కానీ ఎదురుగా కూర్చున్నటువంటి మనిషి మనసు విప్పి మాట్లాడేటువంటి ఆప్యాయత అనేది తగ్గిపోతుంది. సో దీన్ని డిజిటల్ లోన్లీనెస్ అంటారు, అందుకే చెప్పాను. సో ఈ సోషల్ మీడియా పెరిగిపోవడం వల్ల, టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల ముఖ్యంగా మన భావోద్వేగాల మీద ఎంతో ఈ ప్రభావం అయితే పడుతుంది అనమాట. దానివల్ల లోన్లీగా ఫీల్ అవుతున్నారట చాలామంది. అండ్ ఇంకా ఏంటి అంటే ఇప్పుడు మనకు అన్ని వెంటనే అయిపోవాలి. ఫుడ్ ఆర్డర్ చేస్తే 10 నిమిషాల్లో వచ్చేయాలి, ఏదైనా మెసేజ్ చేస్తే వెంటనే రిప్లై ఇచ్చేయాలి. దీనివల్ల ఏంటంటే మనలో ఓపిక అనేటువంటి ఎమోషన్ క్రమంగా తగ్గిపోతుందట. చిన్న గ్యాప్ వచ్చినా సరే చికాకు, కోపం వచ్చేస్తున్నాయి. అండ్ ఆ నిశ్శబ్దాన్ని మనమైతే భరించలేకపోతున్నాం. సో దీన్ని ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్ అయితే కావాలి అని కోరుకుంటున్నారట. అండ్ ఇలా ఎన్నో చేంజెస్ అయితే వస్తున్నాయి మన భావోద్వేగాలు, అవన్నీ కూడా తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం నేను లోకల్ ఈ చిత్రం నుంచి మరొక చక్కటి పాట.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఎస్, మరి టెక్నాలజీ వల్ల కలిగేటువంటి మార్పుల గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఏదన్నా వెకేషన్కి వెళ్ళినా, ఇక్కడ ఏదన్నా ఫోటో చూసినా, లేకపోతే వేరే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఇంట్రడ్యూస్తూ అలా సోషల్ మీడియాలో ఫొటోస్ ఏమైనా పెట్టినా కూడా సోషల్ కంపారిజన్ అయితే పెరిగిపోతుంది. ఇంక ఇంతే, ఈ జీవితం వేస్ట్ అని ఫీల్ అయిపోతుంటారు చాలామంది. అండ్ వేరే వాళ్ళ సక్సెస్ని చూసి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి గురవడం కూడా ఎక్కువైపోతుంది అనమాట. సో ఎదుటి వారి రియల్ లైఫ్ను చూసి మన రియల్ లైఫ్ని మనం తక్కువ చేసుకుంటున్నాం అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒకప్పుడు ఏదైనా ప్రమాదం జరిగిందనుకోండి, లేదంటే రోడ్డు మీద ఎవరైనా పడిపోయినా వెంటనే వెళ్ళి సాయం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు కళ్ళు మూసుకొని ఏం జరిగినా కూడా దాన్ని అయితే పట్టించుకోవట్లేదు. అండ్ అలాగే దాన్ని వీడియో తీసేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలనేటువంటి తపన పెరుగుతుంది తప్ప, వాళ్ళ వల్ల అంటే ఎదుటి వాళ్ళకి సహాయం చేద్దాం అనేటువంటి ఎంపతి అయితే తగ్గిపోతుంది అనమాట. అంటే ఎమోషన్స్ కంటే కూడా లైక్స్కి ప్రాధాన్యత అనేది పెరిగిపోతుంది. దీనివల్ల మనుషుల్లో సానుభూతి తగ్గిపోతుంది. మరి ఇలాంటి మరిన్ని విషయాలు అయితే మనం అయితే తెలుసుకుందాం మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత, ఫ్రమ్ ద మూవీ సుప్రీం విన్న తర్వాత.
1: ఇందు మూలంగా 50 మంది ప్రజానీకానికి తెలియజేసేదేమనగా, బెల్లం శ్రీదేవి ఈజ్ మై బెల్లం శ్రీదేవి.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ టెక్నాలజీ వల్ల మన మీద అంటే మన ఎమోషన్స్లో జరిగేటువంటి చేంజెస్ అయితే ఇంకా ఉన్నాయన్నమాట. ఒకప్పుడు ఏదన్నా మనం ఒక అందమైన ప్రదేశం చూసాం అనుకోండి, లేదంటే మంచి ఫుడ్ తిన్నా, ఆ క్షణాన్ని మనం మనస్ఫూర్తిగా అలా అనుభవించేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏ చూడంగానే మొదట దీన్ని ఫోటో తీసేయాలి, స్టేటస్ పెట్టేయాలి, ఇట్లా సహజమైనటువంటి ఆనందాన్ని అంటే ప్యూర్ జాయ్ అనేది వాయిదా పడిపోతుంది. ఫోన్లో ఆన్లైన్ రెస్పాన్స్ వచ్చేంతవరకు కూడా మనకి ప్రశాంతంగా ఉండట్లేదు అనమాట. ఇతరుల అప్రూవల్ కోసం ఆధారపడుతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఫోన్ దగ్గర ఉందనుకోండి, అసలు ఏ కాల్ రాకపోయినా, ఫోన్లో ఏ మెసేజెస్ రాకపోయినా కూడా ఏదో మెసేజ్ వచ్చినట్టు, ఫోన్ మోగినట్టు సడన్గా అనిపించి తడుముకుంటూ ఉంటారు కదా. సో దీన్నే ఫ్యాంటమ్ వైబ్రేషన్ అండ్ కాన్స్టాంట్ అలర్ట్నెస్ సిండ్రోమ్ అంటారనమాట. సో దీనివల్ల ఏంటంటే, మన సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడు కూడా ఒక రకమైనటువంటి హైపర్ విజిలెన్స్ అంటే భయాందోళనలతో ఉంటుంది. బాడీ ఎప్పుడు కూడా అలర్ట్ మోడ్లో ఉండి మెదడు త్వరగా అలసిపోతుందట. అండ్ ఇంకా మనం ఇంతకు ముందు ఏంటంటే, ఏదైనా బస్సు వస్తే బస్ కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం కదా. సో ఇప్పుడు అలా ఎదురు చూస్తూ ఉండేటువంటి కాస్త బోరింగ్ టైంలో కొత్త ఆలోచనలు, ఐడియాస్ వచ్చేవి. బట్ ఇప్పుడు కేవలం ఒక 30 సెకండ్లు ఖాళీ దొరికినా కూడా వెంటనే ఫోన్ తీసేసి అలా స్క్రోల్ చేస్తూనే ఉంటున్నారు. సో దీనివల్ల ప్రశాంతంగా ఉండడం అనేది మర్చిపోతున్నాం. మరి ఇంకా ఇలాంటి విషయాలు అయితే బోల్డ్ ఉన్నాయి, అవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను ఆఫ్టర్ షార్ట్ కమర్షియల్ బ్రేక్. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిస్నింగ్ విత్ భారతి ఎఫ్ఎం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
5: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
6: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
5: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
6: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
5: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
6: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

అండ్ ఇంకొకటి ఏంటంటే టెక్స్ట్ యాంగ్జైటీ అనేది కూడా వచ్చేస్తుందంట కొంతమందిలో. అంటే ఎవరికైనా మెసేజ్ కానీ బ్లూ టిక్స్ వస్తూ ఉంటాయి కదా, అండ్ అవతల వ్యక్తి వెంటనే రిప్లై ఇవ్వకపోయినా లేకపోతే టైపింగ్ అని వచ్చి ఆగిపోయినా కూడా తెలియకుండానే కొంతమందికి బీపీ పెరిగిపోతుందంట. నన్ను ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు, నాకంటే వేరే పని ముఖ్యమా, ఇలాంటి విషయాల మీద అభద్రతా భావం, ఇన్సెక్యూరిటీ అలాగే అనుమానం అనేది పెరిగిపోతుందంట. అండ్ మనుషుల మధ్య సహజంగా ఉండాల్సినటువంటి ఓపికను టెక్నాలజీ పూర్తిగా తుడిచేస్తుందట. అండ్ అంతేకాదు, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా ఎక్కడో ఒక చోట జరిగేటువంటి ఘోరాలు, యుద్ధాలు, ప్రమాదాల ఇలాంటి వీడియోలు అయితే చూస్తూనే ఉంటారు కదా. సో వీటి వల్ల ఏంటంటే విపరీతంగా నెగటివిటీని చూడటం వల్ల మనసుకు ఆ బాధ అలవాటైపోయి చివరికి మన కళ్ళ ముందే నిజంగా ఎవరిదన్నా బాధపడుతున్నా సరే మన మనసు స్పందించలేనంతగా రాయిలాగా మారిపోతుందట. అండ్ ఇది చాలా ప్రమాదకరమైనటువంటి మార్పు అని చెప్పుకోవచ్చు. అండ్ ఇవన్నీ ఒక పక్క అయితే, సో టెక్నాలజీ గ్రోత్ వల్ల మనకి కొంచెం మంచి కూడా జరుగుతుంది అనుకోండి, మనకి భావోద్వేగాలను పంచుకునేటువంటి సరికొత్త మార్గాలు కూడా ఉన్నాయి. ఎక్కడో దూరంగా ఉన్న మన వాళ్ళని, అమ్మా నాన్నల్ని వీడియో కాల్ ద్వారా చూసుకున్నప్పుడు కలిగేటువంటి ఆనందం, మనలోని క్రియేటివిటీని ప్రపంచానికి చూపించినప్పుడు వచ్చేటువంటి తృప్తి టెక్నాలజీ ఇచ్చిన వరమే కదా. సో నేను చెప్పేది ఏంటంటే టెక్నాలజీని ఒక టూల్లా వాడుకుందాం, మన ఎమోషన్స్ని అది కంట్రోల్ చేసేలా మాత్రం వదిలేదు. సో ఫోన్స్ని పక్కన పెట్టి మీ పక్కన ఉన్నటువంటి మనుషులతో మాట్లాడండి. సో కుదిరితే ఈ రోజు నుంచి అయినా కనీసం ఒక గంట సేపు ఫోన్ పక్కన పెట్టి అదొక డిజిటల్ డీటాక్స్ లాగా మీ వాళ్ళతో మాట్లాడండి, ప్రకృతిని చూడండి, లేకపోతే కాసేపు ఏం చేయకుండా ప్రశాంతంగా కూర్చోండి. సో ఇదన్నమాట ఈరోజు మన జోరుగా హుషారుగా అండ్

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ఓటర్ల జాబితాకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టే ప్రత్యేక విస్తృత సవరణ ప్రక్రియపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ఎస్ఐఆర్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న సర్పై జరిగిన రాష్టస్థాయి వర్క్షాప్లో ఆయన ప్రసంగించారు. రష్యా పర్యటనలో భాగంగా రాష్ట విద్యా ఐటీ శాఖ మంత్రి లోకేష్ నిన్న సాయంత్రం మాస్కో చేరుకున్నారు. అక్కడ ఈ నెల 7వ తేదీ వరకు ఆయన రష్యాలో పర్యటించనున్నారు. సెయింట్ పీటర్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో లోకేష్ పాల్గొననున్నారు. జాతీయ పంచాయతీ అవార్డులను కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రదానం చేయనుంది. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, సహాయ మంత్రి ఎస్పీ బఘేల్ ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. పోలవరం జిల్లా దేవీపట్నం మండలం గంగపాలెంలో పెద్ద పులి సంచారం కలవరపెడుతోంది. నిన్న రాత్రి పశువులపై దాడి చేయడంతో గ్రామస్తుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. మరోవైపు మైదాన ప్రాంతాల నుంచి గండిపోచమ్మ అమ్మవారి ఆలయానికి వెళ్లే భక్తులను పోతవరం వద్ద అటవీశాఖ అధికారులు నిలిపివేస్తున్నారు. ప్రతిరోజు సైకిల్ తొక్కడం వలన మంచి ఆరోగ్యం లభిస్తుందని అనంతపురం జిల్లా మేరా యువభారత్ కార్యాలయం ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీనివాసులు తెలిపారు. ఈరోజు ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్బంగా కేంద్ర యువజన క్రీడల మంత్రిత్వ శాఖ మేరా యువభారత్ ఆధ్వర్యంలో సైకిల్పై అవగాహన ర్యాలీ జరిగింది. దక్షిణ సూడాన్లో ఐక్యరాజ్య సమితి తరపున శాంతి పరిరక్షణ విధులు నిర్వహిస్తున్న 550 మంది భారతీయులకు ఐరాసా గౌరవ పథకాలను అందించింది. పౌరులకు రక్షణ కల్పించడం, వారికి మానవతా సహాయం అందేలా చూడటం, వైద్య శిబిరాలు నిర్వహించడం, మహిళలకు ఆత్మరక్షణలో శిక్షణ ఇవ్వడం వంటి సేవలకు గాను వారికి ఈ పథకాలు లభించాయి. దేశీయ మార్కెట్లు భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు తీవ్రమవడంతో సూచీలు నష్టాల్లో కదలాడుతున్నాయి. సెన్సెక్స్ 882 పాయింట్లు క్షీణించి 73,722 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 220 పాయింట్లు కోల్పోయి 23,271 వద్ద కదలాడుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.50గా ఉంది. ఈ ఏడాది మధ్య ఆంధ్రప్రదేశ్లో సాధారణం లేదా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. కృష్ణాజిల్లా అడవినెక్కలంలోని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ దక్షిణ క్యాంపస్లో నైరుతి రుతుపవనాలు 2026 అంచనాలు, ముందస్తు సన్నద్దత, మహుళ విపత్తు వాతావరణ హెచ్చరికలు సేవలు అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ఆయన వర్చువల్గా పాల్గొన్నారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 11 గంటలకు వింటారు.

ప్రసార్ భారతి ఎఫ్ఎం 101.3. గుర్తుకొస్తున్నాయి ఆకాశవాణికి 90 వసంతాలట, నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామని ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించినా, అత్త హిందీ పండిటైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగినా, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్లి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.

ఎస్, 10:06 అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి మనమైతే ఎంటర్ అయిపోయాము హరివిల్లు ప్రోగ్రామ్ లోకి. మరి ఈ రోజు మన హరివిల్లు ప్రోగ్రామ్ లో ఫస్ట్ క్వశ్చన్ అయితే రెడీగా ఉందన్నమాట. మరి నీలం

పసుపు రంగులను మిక్స్ చేస్తే వచ్చేటువంటి రంగు ఏంటి? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. నీలం, పసుపు ఈ రెండు రంగులను కలిపినప్పుడు అంటే మిక్స్ చేసినప్పుడు వచ్చేటువంటి రంగు ఏంటి? సో మరి మీరు కనుక ఎవరైనా ఆర్టిస్టులు ఉంటే వాళ్ళకి వెంటనే తెలిసిపోతుంది అన్నమాట ఏం కలర్ అనేది. సో మరి కరెక్ట్గా గెస్ చేసి వాట్సాప్ చేసేయండి 0866248114 ఈ వాట్సాప్ నెంబర్కి. మరొక లవ్లీ ట్రాక్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ బద్రీనాథ్.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
3: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ, నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: హర్ ఉడాన్ సే పహలే ఏక్ ఫైసలా హోతా హై, హర్ ఫైసలే సే పహలే ఏక్ సవాల్, క్యా మై తయార్ హూ? అగర్ జవాబ్ హై హాన్, తో భారతీయ వాయుసేనా ఆప్కా ఇంతజార్ కర్ రహీ హై. AFCAT 1 of 2026 కే ఆవేదన 10 నవంబర్ సే 9 దిసంబర్ తక్ ఖులే హై. అధిక జానకారీ కే లియే విజిట్ కరే careerairforce.gov.in యా afcat.edcil.co.in పర్.
2: जिनके पास कोई गारंटी नहीं है, सरकार खुद उनकी गारंटर बन रही है.
3: गत आरेళ్లలో పిఎం స్వనిధి పథకం కింద 75 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులకు 17,800 కోట్ల రూపాయలకు పైగా రుణాలు అందజేశారు. అదనంగా వడ్డీ రాయితీ, డిజిటల్ లావాదేవీలపై క్యాష్ బ్యాక్ రూపంలో సుమారు 800 కోట్ల రూపాయల సహాయం కూడా అందించబడింది. నేడు దేశ వ్యాప్తంగా వీధి వ్యాపారులు, వీరిలో సుమారు 46% మంది మహిళలు, తమ వ్యాపారాలను తన శిఖరాలకు తీసుకువెళ్తున్నారు. పిఎం స్వనిధి ఆరేళ్లు, ఉత్సాహం, గౌరవం, ఆత్మగౌరవం.
4: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ఎస్, మరి మన హరివిల్లో ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగాను కదా, మరి నీలం పసుపు ఈ రెండు రంగుల్లో మిక్స్ చేసినప్పుడు వచ్చేటువంటి కలర్ ఏంటి అని అడిగాను. అండ్ వారు ఇచ్చేసిద్దాం కరెక్ట్ ఆన్సర్స్ ఎవరు పంపించారు, విశ్వక్ నగర్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, అలాగే కోట శ్రీమన్నారాయణ మూర్తి, సుజాత, సాయి ప్రీతం, భవానీపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, మంగళగిరి నుండి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, నజరీన్ గారు కోదాడ నుంచి రైట్ ఆన్సర్, పెడన జోగానంద్రావు కాలనీ నుండి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్, బందర్ నుంచి అరుణ కృష్ణ అమ్ములు బాజీ బుజ్జి గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఈ రోజు వరల్డ్ బైసికల్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అంటూ ఉదయం నుంచి మంచి పాటలు వినిపిస్తున్నారు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు రాజేష్ గారు హిందూపూర్ నుంచి, అలాగే సత్య గీత భావన వాసు గారు గుంటూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు కొల్లిపాడు నుంచి వివి లక్ష్మి గారు, సంగారెడ్డి విలేజ్ భీమరా రమేష్ గారు, లక్ష్మీ జ్ఞానేశ్వర్, స్వప్న, స్వాతి, స్వాతి చినుకుల, ఓకే సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే అపరంజీ గారు తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, ఫణి సత్యశ్రీ గారు తెనాలి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అలాగే దేవసేన గారు తిరుపతి నుంచి, సో ఫస్ట్ అనుకున్న కలర్ అయితే కాదు అండ్ సెకండ్ అనుకున్న కలర్ కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ ఇంకా పోలవరం నుండి భాస్కర్రావు రాణి గారు రైట్ ఆన్సర్ పంపించారు అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు అండ్ రాఘవ గుడ్ మార్నింగ్ అంటున్నారు కానూరు నుంచి, తాతారావు గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు, పోరంకి నుంచి వీర రాఘవమ్మ, సాయిరేఖ, మౌనిక గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు, అలాగే దుర్గా ప్రీతి సునీత బళ్ళారి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు,

అండ్ గొల్లీపల్లి నుండి మిర్యాల గోవర్ధన్ గారు పంపించారు, కానీ ఆన్సర్ కాదండి. అండ్ సత్యభార్గవి గారు తాడిపత్రి అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు అన్నమాట. సో మరి రైట్ ఆన్సర్ ఏంటో చూసేద్దాం. నీలం రంగు పసుపు ఆ రెండు కలిపితే వచ్చేటువంటి రంగు గ్రీన్, ఆకుపచ్చ రంగు అన్నమాట. సో దీన్నే ప్రైమరీ కలర్ మిక్స్ అంటారు. ఆర్టిస్టులు ఎవరైనా ఉండే, అంటే డ్రాయింగ్ పెయింటింగ్స్ ఇలాంటివి చేసే ఆర్టిస్టులకి ఇది చాలా ఈజీగా తెలిసిపోతుంది అన్నమాట. సో దీన్ని అంటే ఈ నీలం పసుపు ఈజీగా మిక్స్ చేస్తే వచ్చేటువంటి గ్రీన్ని ప్రైమరీ కలర్ మిక్స్ అని అంటారనమాట. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా రెడీగా ఉంది. మరి మన హర్విల్లో ఆ క్వశ్చన్ ఏంటో కూడా తెలుసుకుందాం. భూమిపై అత్యంత వేగంగా పెరిగేటువంటి మొక్క ఏది? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. భూమిపై అత్యంత వేగంగా పెరిగేటువంటి మొక్క ఏది? సో మరి మీ కనుక ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866 24 888 14 ఈ వాట్సాప్ నెంబర్కి. అండ్ ప్రతి మీ అందరి కోసం చిలక పచ్చ కాక అంటూ సాంగ్ అయితే వచ్చేసింది నరసింహనాయుడు ఈ చిత్రం నుంచి.

ఎస్ మై హరివిల్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. అండ్ భూమిపై అత్యంత వేగంగా పెరిగేటువంటి మొక్క ఏది అని అడిగాను. అండ్ చూసేద్దాం మరి కరెక్ట్ ఆన్సర్స్ ఎవరు పంపించారు అంటే, మంగళగిరి నుండి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, పెడన్న జోగానంద్ర కాలనీ నుండి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్, సోమనాథం జనార్దన్ రావు గారు తాటిపర్తి నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ కడప నుంచి వినయ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ సో మీ మేడంకి కూడా ఒక హాయ్ చెప్పేయండి అయితే. ఓకే. అండ్ మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ హాయ్ సమత గారు అంటూ మురళి గారు పంపించారు, హాయ్ అండి. అలాగే గొల్లేపల్లి నుండి మిర్యాల గోవర్ధన్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. దేవసేన గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ నజరీన్ గారు కోదాడ్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే థ్యాంక్ యూ ఫర్ ద మెసేజ్ అండి. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్, భాస్కర్ గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ ఇంకా కృష్ణబాబు గారు అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ ఇంకా కొల్లిపాడు నుంచి వివి లక్ష్మి గారు పంపించారు ఆన్సర్. ఓకే. అక్కరపాక నుంచి రమా గారు పంపించారు ఆన్సర్ కానీ కాదండి. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు సత్యభార్గవి గారు తాడిపత్రి అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి, అండ్ అపరంజి గారు తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ సత్య గీత భావన వాసు గారు గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, వేదాంతం జానకి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు మచిలీపట్నం నుంచి, కానూరు నుంచి తాతారావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అండ్ ఇంకా పోలవరం నుండి భాస్కరరావు రాణి గారు రైట్ ఆన్సర్, అండ్ రాజేష్ గారు హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ దుర్గా ప్రీతి సునీత బళ్ళారి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్, భీమరా రమేష్ గారు సంగారెడ్డి నుంచి రైట్ ఆన్సర్, అండ్ ఇంకా శిరీష గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అండ్ ఇంకా బందర్ నుంచి అరుణ కృష్ణ అమ్ములు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు, అండ్ లతా గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఫణి సత్య శ్రీ గారు తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. సో మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. సో భూమిపై అత్యంత వేగంగా పెరిగేటువంటి మొక్క వెదురు, బ్యాంబూ ట్రీ అన్నమాట. సో ఇది రోజుకి 91 సెంటీమీటర్ల నుంచి 1 మీటర్ వరకు పెరుగుతుంది. అండ్ మనం మామూలుగా చాలా మంది జనరల్గా ఏమనుకుంటారంటే గడ్డి మొక్క కూడా ఈజీగా అలా పెరిగిపోతుంటుంది కదా. సో అది కేవలం కొన్ని సెంటీమీటర్స్ వరకే పెరుగుతుందట, కానీ వెదురు మొక్క చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. సో అదనమాట. అండ్ అదే చెప్తున్నానండి జయంతి గారు అల్వల్ నుంచి. సో గడ్డి మొక్క అనుకొని పొరబడతారు అనుకున్నాను, బట్ చాలా మంది మన లిజినెస్ అందరు కూడా అబ్సల్యూట్గా కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బ్యాంబూ, వెదురు. సో మరి మన హరివిలులో నెక్స్ట్ క్వశ్చన్ అయితే రెడీగా ఉందన్నమాట. మానవ శరీరంలో స్వయంగా పునరుత్పత్తి చేసుకోగల ఏకైక అంతర్గత అవయవం ఏది? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. మానవ శరీరంలో స్వయంగా పునరుత్పత్తి చేసుకోగల ఏకైక అంతర్గత అవయవం ఏది? సో మరి మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866-248-1414 ఈ వాట్సాప్ నెంబర్కి.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే బా, భలే ఉందే. చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్, కేనన్ డబ్బు పంపడానికేనా?
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

మానవ శరీరంలో స్వయంగా పునరుత్పత్తి చేసుకోగల ఏకైక అంతర్గత అవయవం ఏది అని అడిగాను. అండ్ మరి చూసేద్దాం, ఆన్సర్స్ అయితే పంపించారనమాట మన లిజినెస్. ఎస్ విశ్వజ్ఞ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్, అలాగే కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ భవానీపురం విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి, ఎస్ కరెక్ట్ అండి, మీరు విన్నది కరెక్టే. అండ్ సిఆర్ నగర్ రాజేశ్వరి రామ్ చరణ్ హేమ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గొల్లేపల్లి నుండి మిర్యాల గోవర్ధన్ గారు కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజ్ గారు కరెక్ట్ ఆన్సర్. అక్కరపాక నుంచి రమా గారు రైట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా దుర్గా ప్రీతి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. సత్య గీత అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గుంటూరు నుంచి రైట్ ఆన్సర్. వేదాంతం జానకి గారు కరెక్ట్ ఆన్సర్ మచిలీపట్నం నుంచి. అండ్ వెంకటగిరి నుంచి పెరిమిడి సురేష్ కుమార్ గారు వర్ష శ్రీదేవి పంపించారు ఆన్సర్, కానీ కాదండి. అపరంజి గారు తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. సోమనాథం జనార్దన్ రావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నెల్లూరు నుంచి. పొదలకూరు మండల్ తాటిపత్తి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ కొలిపా నుంచి వివి లక్ష్మి గారు రైట్ ఆన్సర్ పంపించారు. గన్నవరం నుంచి శ్రీనివాస్ గన్నవరం గారు తిరుపతి నుంచి ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. అండ్ రైట్ ఆన్సర్ పంపించారు బందర్ నుంచి అరుణ కృష్ణ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ ధనరాజు అనూష కొల్లేరు సరస్సు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించారు సత్యభార్గవి గారు తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి. అలాగే మహంకాళి రాజేశ్వరి సాత్విక్ పొడిలి నుంచి రైట్ ఆన్సర్. రాజేష్ గారు హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. గురుస్వామి నాయుడు గారు రొంపిచెర్ల నుంచి పంపించారు ఆన్సర్. ఓకే లతా గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దేవసేన గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్కా అండ్ హనీ బాగున్నారా అంటున్నారు. ఎస్ బాగున్నారండి, మీరు ఎలా ఉన్నారు? అలాగే రైట్ ఆన్సర్ కూడా పంపించారు. పోలవరం నుంచి భాస్కర రాణి గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే నజరీన్ గారు కోదాడ్ నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్గా గెస్ట్ చేశారు నజరీన్. అండ్ కృష్ణబాబు గారు అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సంగారెడ్డి జిల్లా నుంచి భీమరా రమేష్ గారు పంపించారు, కానీ కాదండి ఆన్సర్ అయితే. సో మరి తెలుసుకుందాం కరెక్ట్ ఆన్సర్ ఏంటో.

ఆన్సర్ వచ్చేసి కాలేయం, లివర్ అన్నమాట. అంటే మన లివరు ఒక్కొక్కసారి దాదాపు 75% వరకు దెబ్బతిన్నా కూడా మళ్ళీ అది పూర్తి పరిమాణానికి పెరగలదట. సో లివర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అయితే లివర్ గురించి మరికొన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాం. అదేంటి అంటే, మనం ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా మన లివర్ని, అంటే కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు అనమాట. అంటే ఈ ఫ్యాటీ లివర్ సమస్యలు ఇప్పుడు చాలా పెరిగిపోతున్నాయి. ఆయిల్ ఫుడ్స్ తగ్గించండి, స్వీట్స్ తగ్గించండి, అండ్ అలాగే మంచి ఫ్యాట్స్ ఉన్నటువంటి ఆయిల్స్, అంటే ఆలివ్ ఆయిల్ కానీ, రైస్ బ్రాన్ ఆయిల్ కానీ, బాదం, వాల్నట్స్ ఇట్లాంటి నట్స్ క్రమం తప్పకుండా తీసుకోండి. ఆకుకూరల్లో బ్రాకలీ, క్యాబేజ్, క్యారెట్, బీట్రూట్, ఇలా పీచు పదార్థం అంటే ఫైబర్ ఎక్కువగా ఉన్నటువంటి ఆహారాలు లివర్ను క్లీన్ అవ్వడానికి సహాయపడతాయి అనమాట. అండ్ బరువు నియంత్రణ మెయింటైన్ చేయండి, అంటే వెయిట్ ఎక్సైజ్, వెయిట్ మెయింటెనెన్స్ చేస్తూ ఉండండి. ఎక్సైజ్ని కంపల్సరీగా మీ డైలీ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ అలాగే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఏంటంటే ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ సమస్యలు అనేవి లివర్ సమస్యలే వస్తుంటాయి.

కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి, అండ్ మద్యపానానికి దూరంగా ఉండండి, అండ్ సొంత వైద్యం అంటే డాక్టర్ సలహా లేకుండా పెయిన్ కిల్లర్స్ లేదా యాంటీబయాటిక్స్ అస్సలు వాడకండి. ఇవి లివర్ పైన విపరీతమైనటువంటి ఒత్తిడిని పెంచుతాయి అన్నమాట. అండ్ ఇంకా చెప్పాలి అంటే హైపటైటిస్ ఏ బి, సో ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి వ్యాక్సిన్ వేయించుకోవడం అయితే ముందస్తు జాగ్రత్తకి చర్యలు కూడా తీసుకోవచ్చు. అండ్ సంవత్సరానికి ఒక్కసారైనా లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవడం ద్వారా మన లివర్ ఆరోగ్యాన్ని ముందే తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఇది సంగతి. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా రెడీగా ఉంది, అదేంటో కూడా తెలుసుకుందాం. రూమ్ టెంపరేచర్లో లిక్విడ్గా ఉండేటువంటి ఏకైక మెటల్, లోహం అంటే రూమ్ టెంపరేచర్లో లిక్విడ్గా ఉండేటువంటి మెటల్ ఏంటి? సో ఇదొకటే ఉంటుంది ఆ ఏకైక మెటల్ ఏంటి? మరి మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866244814 ఈ వాట్సాప్ నెంబర్కి. సో సూపర్ విశ్వజ్ఞ గారు విజయవాడ నుంచి అలా క్వశ్చన్ అడగానే ఇలా ఆన్సర్ పంపించేస్తున్నారు, సూపర్. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం నరసింహుడు ఈ చిత్రం నుంచి మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. స్టే ట్యూన్ అండ్ కీప్ లిస్నింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం.

మరి మనం అడిగినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే చూసేద్దాం. లిజనర్స్ పంపించారు. ఎస్ విశ్వజ్ఞారు గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, సత్యనారాయణ గారు దేవినగర్ నుంచి, అలాగే కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు, కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ నుంచి, హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, మల్లికార్జున గారు ధర్మవరం నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. రాజేష్ గారు హిందూపూర్ నుంచి, కొల్లిపారు నుంచి వివి లక్ష్మి గారు, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి అండ్ కడప నుంచి, వినయ్ గారు అండ్ దేవసేన గారు తిరుపతి నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే ధనరాజు అనూష కొల్లూరు నుంచి అండ్ ఇంకా దుర్గా ప్రీతి కర్ణాటక నుంచి, భాస్కర్ గారు పెడ నుంచి, అనంతపురం నుంచి, అనురాధ గారు సత్య గీత భావన. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అపరంజి గారు తిరుపతి నుంచి, కృష్ణబాబు గారు అనంతపురం నుంచి, సాయి శిరీష తిరుపతి నుంచి, సిఆర్ నగర్ నుంచి, రాజేశ్వరి గారు అక్కరపాక నుంచి, రమ గారు అండ్ సత్య భార్గవి తాడిపత్రి నుంచి అండ్ సంధ్యా గారు నాగల్దిండ నుంచి. సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించేశారు. లత గారు ఉయ్యూరు నుంచి, అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బట్ విజయ గారు పంపించారు త్రిమూల్గరి నుంచి, సికింద్రాబాద్ నుంచి పంపించారు, కానీ కాదండి. ఓకే ఓకే, కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు. బ్రహ్మం గారు ఖమ్మం నుంచి అండ్ అలాగే పలక సత్యనారాయణ గారు కృష్ణకుమారి కాకినాడ జిల్లా పాతకొట్టం నుంచి గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు అనమాట. సో మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో తెలుసుకుందాం. సో మరి రైట్ ఆన్సర్ వచ్చేసి మెర్క్యూరీ అనమాట. రూమ్ టెంపరేచర్ దగ్గర లిక్విడ్గా ఉండేటువంటి ఏకైక మెటల్ మెర్క్యూరీ.

0: సమయం 10:45 కావస్తుంది. మరికొద్దిసేపట్లో షుగర్ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన ఆహార నియమాలు అనేటువంటి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. అండ్ ఈ కార్యక్రమ నిర్వహణ చేసింది డాక్టర్ డి అనూష గారు, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, స్పాన్సర్డ్ బై బాలాజీ హాస్పిటల్స్ అండ్ డయాబెటీస్ సెంటర్, భవానీపురం, విజయవాడ.
1: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064747.
2: డాక్టర్ డి అనూష గారు, నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: డాక్టర్ అనూష గారు, మీరు విజయవాడలో ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ గా వైద్య సేవలు అందిస్తున్నారు. ఎంతో మంది అన్కంట్రోల్డ్ డయాబెటీస్, అలాగే దీంతో పాటు ఈ థైరాయిడ్ సమస్య ఉన్నవారు కానివ్వండి, జ్వరాలు లాంటివి కానీ, ఇలాంటి వారికి అవగాహన కల్పించటం, అలాగే వీటికి తగిన విధంగా వైద్య చికిత్సలు అందించటం అనుభవం గడించారు. అయితే డాక్టర్ గారు, ముఖ్యంగా షుగర్ ఉన్నటువంటి వారు అసలు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలండి?
3: నమస్కారం అండి. ఇప్పుడు మీరు అడిగినట్టు చాలా మంది మన డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా అడిగే ప్రశ్న, నాకు షుగర్ ఉంది, ఏం తినొచ్చు, ఏం తినకూడదు. లేదు, జనరల్ గా బయట ఎక్కడైనా గ్రూప్ ఉన్నా కూడా, అందులో ఉన్నప్పుడు కూడా జనరల్ గా మనకి

పేషెంట్స్ కానీ ప్రజలు అడిగే, ఒక డాక్టర్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, షుగర్ ఉన్న వాళ్ళు ఏం తినొచ్చు ఏం తినకూడదు, అస్సలు తినకూడని ఉన్నాయా, ఏవి తింటే షుగర్ తగ్గిపోతుంది అని. కాబట్టి మనం ముఖ్యంగా గమనించాల్సిందండి, ఏ ఫుడ్ కూడా డైరెక్ట్ గా షుగర్ కి కారణం కాదు, అలాగే ఏ ఫుడ్ కూడా అది తీసుకున్నంత మాత్రాన షుగర్ అనేది క్యూర్ అవ్వదు. మనకి ఏంటంటే ఫుడ్ అనేది ఆ డయాబెటీస్ కి షుగర్ పెంచకుండా ఉండడానికి, ప్లస్ మనిషికి మన శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు అందించగలిగేలాగా ఉండాలి మన ఫుడ్. ఈరోజు మనం అన్ని జనరల్ గా మాట్లాడదామండి. ఇప్పుడు మనకి జనరల్ గా ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే మంచిది, ఎలాంటిది ఎంకరేజ్ చేయాలి మనం అంటే, మెయిన్ గా గ్రీన్ వెజిటబుల్స్. గ్రీన్ వెజిటబుల్స్ అనేది ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది. తర్వాత పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు, స్ప్రౌట్స్ అంటే మొలకెత్తిన గింజలు, నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఎగ్స్, బాయిల్డ్ ఎగ్స్, ఫిష్, చికెన్, మటన్ తక్కువగా తీసుకోవాలండి, అది ఎప్పుడన్నా ఒకసారి తీసుకోవాలి. ఈ ఫిష్, చికెన్, ఎగ్స్ ఇలాంటివి అయితే రెగ్యులర్గా తీసుకున్నా ప్రాబ్లం లేదు, ఇలాంటివి కొంచెం ఎక్కువగా తీసుకుంటున్నాడు అంటే ఇలాంటి ఫుడ్స్ని మనం ఎంకరేజ్ చేయాలి. ఎలాంటివి పూర్తిగా అవాయిడ్ చేయాలి అంటే, మెయిన్గా షుగరీ డ్రింక్స్. ఇప్పుడు ఎండాకాలం మనకి ఎక్కువగా చాలామంది బయటకు వెళ్ళినప్పుడు కూల్ డ్రింక్స్ తాగటం, లేదంటే చెరుకు రసం అని ఇలాంటివి తాగటం లాంటివి చేస్తుంటారు. ఈ కూలింగ్ వాటికి కూల్ డ్రింక్స్ అనేసి ఎక్కువ అలవాటు పడిపోతుంటారు. సో ఇలాంటి షుగరీ డ్రింక్స్ ఏవి కూడా తాగకూడదండి, పూర్తిగా అవాయిడ్ చేయడం అనేది మంచిది జనరల్ డయాబెటిక్ పేషెంట్ ఎవరైనా. తర్వాత స్వీట్స్, స్వీట్స్ అంటే అందరికీ తెలిసిందే. తర్వాత ఈ బేకరీ ఐటమ్స్ ప్లస్ ప్రాసెస్డ్ ఫుడ్, హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్లో రిఫైన్డ్ కార్బ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ కూడా పూర్తిగా అవాయిడ్ చేయటం మంచిదండి. ఇది మనకి జనరల్గా ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు, ఎలాంటిది తీసుకోకూడదు అని. తర్వాత మనం డే టు డే డైలీ మీల్ ప్లాన్ ఎలా ఉంటే మంచిది అని మాట్లాడుకుంటేనండి, డైలీ మీల్ ప్లాన్లో ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సింది మన డైలీ మీల్ అనేది బ్యాలెన్స్డ్గా ఉండాలి. అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫైబర్, హెల్దీ ఫ్యాట్స్, అంటే ఫ్యాట్, ఫైబర్, ప్రోటీన్, కార్బ్స్ అన్నీ కూడా కావాలండి. ఏదో ఒకటి పూర్తిగా మానేస్తాను అంటే అది బ్యాలెన్స్డ్ ఫుడ్ అవ్వదు. కాకపోతే వీటన్నిటితో ఈ బ్యాలెన్స్తో పాటు మనకి మెయిన్గా చూసుకోవాల్సిందంటే, డయాబెటిక్ పేషెంట్ కానీ ఎవరైనా డైట్లో ఉన్నవాళ్ళు కానీ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు కానీ, అంటే ఓన్లీ డయాబెటిక్ పేషెంటే కాదండి, ఇవన్నీ మనకి వెయిట్ లాస్ అవ్వాలి, రెగ్యులర్గా హెల్దీగా ఉండాలి అనుకునే ఎవరైనా పాటించదగిన ఫుడ్ మనకి. ప్లస్ పోర్షన్ కంట్రోల్ అంటే ఎంత తింటున్నాము అది కంట్రోల్ ఉంచుకోవడం అనేది మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే డైట్ మీల్ ప్లాన్ అంటే ఏదో పర్టికులర్గా ఇది తినాలి అది తినాలి దానికి ఎక్కువ ఖర్చు పెట్టి తినాలి ఇలాంటివి అనేది అది మనకి రెగ్యులర్గా రోజువారీగా పనికిరాదండి. ఏదో ఒకరోజు చేయగలం, వారం చేయగలం, ఇది అనేది నిరంతర ప్రక్రియ. రోజు మనం సంవత్సరం పొడుగుతా మనం అదే డైట్ తీసుకోగలగాలి, అలాంటిదే మనకి మంచి డైట్ అవుతుంది. సో ఈరోజు మనం అలాంటి డైట్ ఏంటి అనేది మాట్లాడుకుందాము. మెయిన్ ఫస్ట్ మనకి ఎర్లీ మార్నింగ్, అంటే లేగవగానే మాక్సిమం 6 to 7, ఆ 6 to 7 మధ్యలో ఎర్లీ మార్నింగ్ ఒక గ్లాస్ వేడి నీళ్లు, అంటే గోరువెచ్చని నీళ్లు. ఇదేంటంటే మన గట్ మోటిలిటీకి వాటికి మంచిది అవుతుంది. గోరువెచ్చని నీళ్లు ఒక 5 to 6 నానబెట్టిన బాదం పప్పు లేదా వాల్నట్స్ ఇలాంటివి తీసుకోవచ్చు. టీ, కాఫీలు మనలో చాలా మందికి అలవాటు ఉంటుంది, తీసుకోవచ్చు. కాకపోతే షుగర్ లేకుండా, షుగర్ కానీ బెల్లం కానీ తేనె కానీ ఏది తగలకుండా అన్స్వీటెండ్, ఏది లేని టీ ఆర్ కాఫీ తీసుకోవచ్చు. ఇది 6 to 7 ఎర్లీ మార్నింగ్ స్నాక్ కింద సరిపోతుందండి. తర్వాత బ్రేక్ఫాస్ట్, ఉదయం టిఫిన్ మోస్ట్లీ 8 to 9 లోపల కంప్లీట్ చేసుకోవడం మంచిది. నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఒక చపాతి లేదా ఒక బ్రెడ్, ప్లస్ మనకి ఆమ్లెట్ కానీ లేకపోతే బాయిల్డ్ ఎగ్స్ కానీ ఒక 3 to 4 బాయిల్డ్ ఎగ్స్, కాకపోతే ఓన్లీ ఎగ్ వైట్స్. ఒక్క ఎగ్ మట్టుకే మనం రోజుకి ఫుల్గా తీసుకోవచ్చు, మిగతావి ఓన్లీ ఎగ్ వైట్స్. అలా ఒక చపాతి, బాయిల్డ్ ఎగ్స్ లేదా ఒక బ్రెడ్ పీస్, బాయిల్డ్ ఎగ్స్ కానీ ఆమ్లెట్ కానీ, లేదు నాన్ వెజ్ కాకుండా ప్లెయిన్ వెజ్ తినేవాళ్ళంటే ఓట్స్, కాకపోతే స్వీట్ కాదండి, ఓట్స్ విత్ పెరుగు కానీ లేకపోతే ఓట్స్తో ఉప్మా కానీ లేదా ఓట్స్ పోరిజ్ అంటాం, జస్ట్ ఉడకబెట్టి పాలతో ఉడకబెట్టి తీసుకుంటారు అది విత్ నట్స్, అది తీసుకోవచ్చు. లేదంటే మామూలు వెజిటేబుల్ ఉప్మా గోధుమ రవ్వతో చేసింది, అంటే ఉప్మా అంటే మనలో సగం మంది ఈ సుజీ రవ్వతో చేసింది అంటారండి, కాకపోతే అది కూడా మళ్ళీ మనకి రిఫైన్డ్ కార్బ్ కింద వచ్చేస్తుంది, దానికి మళ్ళీ షుగర్ పెరుగుతుంది. సో కాకపోతే ఉప్మా అయినా కూడా దాంట్లో మళ్ళీ మనం వెజిటేబుల్స్ యాడ్ చేయాలి. ఈ వెజిటేబుల్స్ యాడ్ చేసినప్పుడు ఎక్స్ట్రా ఫైబర్ కంటెంట్ యాడ్ అవుతుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ప్లస్ విటమిన్స్ కూడా యాడ్ అవుతాయి. ఆ తర్వాత మనకి ఇడ్లీ, దోశ అనేది బాగా మనకి అలవాటు. ఈ అలవాటు పూర్తిగా మానేయటం కష్టం కాబట్టి వారంలో 1 to 2 ఇడ్లీ దోశ తీసుకున్నా అది క్వాంటిటీ, ఇందాక మనం అనుకున్నట్టు పోర్షన్ సైజ్, అంటే 2 ఇడ్లీ విత్ సాంబార్ కానీ చట్నీ కానీ, లేదు దోశ అంటే 2 అది మీడియం దోశ మరి పెద్దవి కాకుండా, ఇలా తీసుకొని వీటితో పాటుగా మనం

ఏది తీసుకున్నా రెండు ఇడ్లీకి మనకి వాళ్ళకి పొట్ట నిండదు, తర్వాత మళ్ళీ ఆకలి వేసేస్తుంది, లేదా రెండు దోస్తులు వీటితో. ఇప్పుడు నేను చెప్పిన వేటిలతో అయినా, ఒక నాన్ వెజ్ వాళ్ళైతే బాయిల్డ్ ఎగ్, లేదు అంటే మొలకెత్తిన గింజలు ఒక బౌల్ ఇలా తీసుకుంటే అప్పుడే మనకు అది ఫిల్లింగ్గా ఉంటుంది. ప్లస్ మనం తిన్న ఇప్పుడు ఇడ్లీ తిని స్ప్రౌట్స్ కూడా తింటే దానివల్ల ఒకేసారి షుగర్ స్పైక్ రాకుండా ఉంటుంది. మనం ఇడ్లీ దోశలు ఎందుకు అవాయిడ్ చేయమంటామంటే తిన్న తర్వాత వెంటనే షుగర్ స్పైక్ వస్తుంది. సో ఆ షుగర్ స్పైక్ వచ్చేసి తర్వాత మళ్ళీ వెంటనే ఆకలేస్తుంది, మళ్ళీ నీరసం వచ్చేస్తుంది. సో అది జరగకుండా ఉండడానికి ఈ బౌల్ ఆఫ్ స్ప్రౌట్స్ మనకు ఉపయోగపడుతుంది. దీంట్లో ఫైబర్ యాడ్ అవుతుంది కాబట్టి ఒకేసారి మనకి షుగర్ అనేది రిలీజ్ అవ్వదు మనం తిన్న ఇడ్లీ దోశ వీటిల్లోది. సో ఇది యాడ్ చేసుకుని ఇలా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేయొచ్చు. తర్వాత మోస్ట్లీ 11 o'clock అండి, అంటే ఇంకా ఇప్పుడు అస్సలు తినకుండా ఉండడం అనేది డైట్ అవ్వదు. ఎందుకంటే డయాబెటిక్ పేషెంట్స్లో అస్సలు తినకుండా షుగర్ కంట్రోల్ చేసినా మనకి మజిల్ లాస్ అనేది ఉంటుంది. సో ఆ మజిల్ లాస్ అవ్వటం అనేది అంత మంచిది కాదు. మనకి వెయిట్ తగ్గాలి, కాకపోతే ఫ్యాట్ తగ్గి వెయిట్ తగ్గాలి, అంతే తప్ప మన మజిల్ లాస్ అవ్వకూడదు ఎప్పుడు కూడా. ఎవరు వెయిట్ లాస్ అయినా, డయాబెటిక్ పేషెంట్ అయినా నార్మల్ వాళ్ళైనా, మజిల్ తగ్గకూడదు అన్నప్పుడు ఇలాంటి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం ముఖ్యం. తర్వాత ఇలా మనకి బ్రేక్ఫాస్ట్ అయ్యాక మిడ్ మార్నింగ్ స్నాక్ అంటాం, అది 11 or 11:30 ఆ టైంలో మనకి ఒక చిన్న యాపిల్ కానీ లేదా ఒక జామకాయ లేదా బొప్పాయి ముక్కలు ఒక కప్పు. ఈ జామకాయ బొప్పాయి ఇవేవైనా కూడా అండి అతిగా పండినవి తినకూడదు, కొంచెం గట్టిగా అంటే కరకరలాడతాయి దూరగా ఉంటాయి అంటాం, అలాంటివి తింటే ఏంటంటే దానిలో షుగర్స్ ఎక్కువ పెరగవు. సో ఇలాంటిది ఫ్రూట్ కానీ ఏదో ఒకటి, లేదా అంటే క్యారెట్ కానీ కీరా ముక్కలు కానీ ఒక కప్పు ఇలా తీసుకోవటం వల్ల మనకి మెయిన్ ఏంటంటే బ్యాలెన్స్డ్ మీల్లో కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ అందుతాయి. ప్లస్ మనకి షుగర్ వాళ్ళకి కానీ ఎవరికైనా టాబ్లెట్స్ కానీ ఇన్సులిన్ కానీ ఏదైనా వాడుతుంటారు, వాళ్ళకి ఏంటంటే డౌన్ అయిన ఫీలింగ్ అంటే షుగర్ తగ్గిపోయింది నీరసం వచ్చేస్తుంది అన్న ఫీలింగ్ రాకుండా ఉంటుంది. తర్వాత ఎప్పుడు కూడా ఇలా మిడ్ మార్నింగ్ స్నాక్ కానీ ఏ స్నాక్ అయినా కూడా ఫ్రూట్ జ్యూసెస్ అనేది పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు పూర్తిగా యాపిల్, చిన్న సైజు యాపిల్ తినొచ్చు లేదా బొప్పాయి తినొచ్చు, అంతేగాని ఫ్రూట్ జ్యూసెస్కి ఎప్పుడు కూడా అలవాటు పడకూడదు. ఆ తర్వాత లంచ్ మాక్సిమం 1 to 2 లోపల కంప్లీట్ చేయాలండి, లేకపోతే ఇలానే అన్నట్టు షుగర్ డౌన్ అవటం ఇలాంటివి జరుగుతుంది. ఈ లంచ్లో మనం మెయిన్గా ఈ ప్లేట్ మెథడ్ అంటాం. ఈ ప్లేట్ మెథడ్ అంటేనండి, ఒక ప్లేట్ తీసుకుంటే అందులో హాఫ్, మనం తీసుకునే ప్లేట్లో ఒక హాఫ్ ప్లేట్ పూర్తిగా వెజిటబుల్స్ లేదా సలాడ్, అంటే ఇప్పుడు క్యారెట్ కీరా మనకు ఆప్షన్స్, మనకి ఇక్కడ దొరికే వాటిలో క్యారెట్ కీరా పచ్చి బీట్రూట్ లేదంటే లెట్ జ్యూస్ అని దొరుకుతుంది, లెట్ జ్యూస్ ఈ స్పినాచ్ పాలకూర లాంటివి లేతగా ఉండే పాలకూర ఇవన్నీ ఏంటంటే పచ్చిగా తినేయచ్చు. సో ఇలాంటిది ఈ వెజిటబుల్స్ లేదా సలాడ్ అనేది ఒక హాఫ్ ప్లేట్ ఉండాలండి. ఇంకొక పావు ప్లేట్లో మనం అనుకునే కార్బోహైడ్రేట్స్, అంటే రైస్ అలవాటు ఉన్న వాళ్ళకి రైస్ లేదా చపాతి లేదా కొర్రలు. ఈ రైస్ అనేది ఎప్పుడు కూడా వైట్ రైస్ అనేది అవాయిడ్ చేయడం మంచిది, బ్రౌన్ రైస్ లేదంటే మిల్లెట్స్, మిల్లెట్స్ తీసుకోగలిగితే మిల్లెట్స్. ఇవి ఏది తీసుకున్నా కూడా మిల్లెట్స్ తింటున్నాం కదా అని అది ఎక్కువ తినకూడదు, ఒక పావు ప్లేట్ మాత్రమే ఇవి ఉండాలి. ఇంకొక పావు ప్లేట్లో ఈ పప్పు కానీ లేకపోతే ఈ కూరలు, ఈ ఫిష్ చికెన్ ఇలాంటి కూరలు కానీ, ఈ పప్పు ప్లస్ వెజ్ కర్రీ ఏదైనా, ఆ వెజ్ కర్రీ ఆ వెజిటేబుల్స్ పచ్చివి తీసుకుంటారు ప్లస్ వాళ్ళు వెజ్ కర్రీ విత్ పప్పు, అప్పుడు ఏంటంటే ప్రోటీన్ అందుతుంది మనకి. వీటన్నిటితో పాటు ఒక చిన్న బౌల్ కర్డ్, ఆ కర్డ్ అనేది కూడా మనకి ఆ ప్రోబయాటిక్ కోసం మెయిన్గా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ ప్రోబయాటిక్స్ వల్ల కూడా మనకి షుగర్ అనేది పెరగకుండా ఉంటుందండి. రీసెంట్ స్టడీస్ ఉన్నాయి ఈ ప్రోబయాటిక్స్ మన పోస్ట్ ప్రాండియల్ అంటే తిన్న తర్వాత పెరిగే షుగర్ని కొంచెంగా తగ్గిస్తుంది. సో ఈ ప్రోబయాటిక్ మనకి కర్డ్ నుంచి అందుతుంది. సో ఇలా మన లంచ్ అనేది ఉండాలండి, అంటే ఆ ప్లేట్ మెథడ్ ఫాలో అయితే మోస్ట్లీ మనకి షుగర్ స్పైక్ రాదు, ప్లస్ మన శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ అందుతాయి. ఈ వెజిటేబుల్స్ అంటే ఫ్రెష్ వెజిటేబుల్స్ అన్నిట్లో మనకి విటమిన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి అన్నీ అందుతాయి. ఆ తర్వాత మనకి ఈవినింగ్ స్నాక్ అండి, 4:30 to 5:30 మధ్యలో ఎప్పుడైనా, అప్పుడు మాక్సిమం మనకి ఇప్పుడు మన ఏరియాలో దొరికేవి శనగలు లేదా

0: 8:30 లోపల కంప్లీట్ చేసేయాలి, మాక్సిమం 8 లోపల కంప్లీట్ చేసేయాలి. కుదరని వాళ్ళు కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు. ఈ డిన్నర్ అనేది మన లంచ్ కన్నా లైట్గా ఉండాలి, అది మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ డిన్నర్లో కూడా మనకి ఇలాగే చపాతి విత్ వెజ్ కర్రీ ఏదన్నా, లేదంటే చికెన్ తినే వాళ్ళు ఉంటే ఒక 100 to 200 grams చికెన్, అట్లాగా చపాతి విత్ చికెన్ లేదా చపాతి విత్ వెజ్ కర్రీ ఏదైనా అలా తీసుకోవచ్చు. లేదు మనకి వెజిటేరియన్స్కి ప్రోటీన్ అంటే ఈ పన్నీర్ వీటిల్లో కూడా దొరుకుతుంది, సో ఈ పన్నీర్ లాంటిది ఏదైనా తీసుకోవచ్చు. కాకపోతే మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది డిన్నర్ అనేది లైట్గా చేయాలి, లంచ్ కన్నా లైట్గా ఉండాలి. అలవాటు ఉన్న వాళ్ళు మనకి నైట్ పడుకునే ముందు పాలు తీసుకోవచ్చు, కాకపోతే పాలు తీసుకోవాలన్నప్పుడు వెన్న తీసిన పాలు, పూర్తిగా తీసేసిన పాలు అయితే మంచిది, ఫ్యాట్ అది లేకుండా. ఇలాంటి ఇది ఏదైనా సరే అండి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం డైలీ ఫాలో అవ్వగలిగేలాగా మాత్రమే ఉండాలి డైట్ అనేది. స్ట్రిక్ట్ నేను డైట్ స్టార్ట్ చేస్తాను అనేసి అసలు తినకపోవడమో లేకపోతే మనం చేయలేనివి అంటే ఎక్కడెక్కడో దొరికేవి అవన్నీ తెచ్చుకొని చేయటం అనేది కరెక్ట్ కాదు. సో మనకి ఇవన్నీ ఏంటంటే రెగ్యులర్గా దొరికేవి ఈజీగా చేయగలిగే వాటిల్లోనే మనం చూస్ చేసుకోవడం మంచిది. ఈ ఎండాకాలం మెయిన్ అందరూ అడుగుతుంటారు నేను మ్యాంగో తినొచ్చా నాకు షుగర్ ఉంది. నిజమే మ్యాంగో అనేది మనం పండ్లో రారాజు అంటాము, కాకపోతే ఈ మ్యాంగోస్ తినొచ్చా అంటే అండి మ్యాంగోస్లో విటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇంకా ఫైబర్ ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను తింటాను ఏమి కాదు అని చాలామంది అంటుంటారు. నిజమే ఇవన్నీ ఉంటాయి మ్యాంగోస్లో మనకి విటమిన్స్ ఫైబరు యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ ఉంటాయి. కాకపోతే ఇది న్యాచురల్ ఫ్రూటే నాకు తిన్నా షుగర్ పెరగదు అనుకోవడం తప్పు. మనం ఇది తిన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే షుగర్ పేషెంట్స్ అయినా కొంచెంగా తీసుకోవచ్చు.
1: ధన్యవాదాలు డాక్టర్ డి అనుష్ గారు, నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: షుగర్ బీపీ థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్ భవానీపురం విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్ డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్ బీపీ థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్ స్వాతి సెంటర్ భవానీపురం విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744 9154064744.
3: మీరిప్పటి వరకు షుగర్ వ్యాధి గురించి అవగాహన కార్యక్రమం విన్నారు, స్పాన్సర్డ్ బై బాలాజీ హాస్పిటల్స్ అండ్ డయాబెటీస్ సెంటర్ భవానీపురం విజయవాడ.

0: మరి సమయం చూసుకుంటే 10:59 అయితే అయిపోయిందనమాట. అండ్ మరి ఇంకా సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం కూడా వచ్చేసింది. సో దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరి నెక్స్ట్ టైం మరిన్ని మంచి పాటలతో అలాగే మంచి టాపిక్స్తో మళ్ళీ మీ ముందుంటాను. టిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే హెల్దీ అంటూ దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత సైనింగ్ ఆఫ్.
1: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి, రా రాముడు. ఏంటి ఇట్లా వచ్చావు?
2: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
2: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
1: అవునా?
2: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
2: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయ్యింది మనందరికీ.
2: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బావుంటే దేశం బావుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. విశాఖపట్నంలో 2 గిగావాట్ల సామర్థ్యంతో భారీ హైపర్స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు ఎయిర్ట్రంక్ సంస్థ ఆసక్తి వ్యక్తం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. రాష్టంలోని యువతకు విస్తృత అవకాశం

అవకాశాలు కల్పించడం డిజిటల్ సామర్థ్యాలను బలోపేతం చేయాలన్నది లక్ష్యమని ఆయన తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో తెలుగు రాష్ట్రాలు మార్గదర్శకంగా నిలవాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆకాంక్షించారు. తెలుగు జాతి ఐక్యత, కృషి, సంకల్పమే మన భవిష్యత్తు విజయాలకు పునాది అని ఆయన నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి ఒక్కరూ అమ్మ పేరుతో కనీసం ఒక మొక్క నాటి సంరక్షణ బాధ్యత చూడాలని బీజేపీ రాష్ట అధ్యకుడు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా జూన్ 5న రాష్ట వ్యాప్తంగా అమ్మ పేరున ఒక మొక్క కార్యక్రమం నిర్వహిస్తామని నిన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మన నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకునే బాధ్యత మనదే అని ప్రకాశం జిల్లా కలెక్టర్, ఒంగోలు నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి పి రాజబాబు అన్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఒంగోలు నగరంలో కాలువలు శుభ్రం చేసే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఒంగోలు నగరంలోని పోతురాజు కాలువ శుభ్రం చేసే కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షించారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆదేశాలతో మైభారత్ విజయనగరం జిల్లా యువజన కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని సైకిల్ ర్యాలీని ఈ రోజు నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా యువజనాధికారి ప్రేమ్ భారత్ కుమార్ విజయనగరం పట్టణంలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ యువత శారీరక దృఢత్వం పట్ల ప్రత్యేక శ్రద్ద చూపాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల పిల్లల శారీరక, మానసిక అభివృద్ది లోపాలను గుర్తించేందుకు కృత్రిమ మేధస్సు వినియోగాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అనంతపురం జిల్లా ఐసీడీఎస్ పీడీ శశికళ పేర్కొన్నారు. జిల్లా అంతటా దశలవారీగా వారం రోజుల పాటు జరిగే క్షేత్ర కార్యశాల కార్యక్రమాన్ని ఆమె నిన్న ప్రారంభించారు. ఇరాన్తో శాంతి చర్చలు కొనసాగుతున్నాయని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. రోజూ తమ మధ్య సందేశాల మార్పిడి జరుగుతూనే ఉందని ట్రూత్ సోషల్లో నిన్న వ్యాఖ్యానించారు. నైరుతి రుతుపవనాలు రేపు కేరళలోకి ప్రవేశించనున్నాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ నిన్న ప్రకటించింది. కేరళ లక్షద్వీప్లలో గడిచిన 2-3 రోజులుగా వర్షాలు కురుస్తుండటం, కేరళకు ఆనుకుని అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఆవరించడంతో వాతావరణం రుతుపవనాల రాకకు అనుకూలంగా ఉందని తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ ఎలైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: City FM 101.3.
1: నవపదుల నిండి నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
2: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
1: మన ఆకాశవాణి
2: భరతావనికే
1: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది,
2: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులెందరో.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హాయ్ హలో గుడ్ మార్నింగ్, మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి 101.3. మరి జూన్ మాసంలో అడుగు పెట్టిన తర్వాత మీ అందరినీ కలిసే అవకాశం వచ్చింది. నాకైతే వచ్చేసా మీ అందరినీ అలరించేందుకు. నేను మీ ఆర్జే చందనాని. మరి అందరూ బాగున్నారా? ముందుగా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ముందు సేఫ్గా ఉండండి. బయట ఎండలు ఈ టైం నుంచి స్టార్ట్ అవుతాయి, ఎగ్జాక్ట్లీ 11 నుంచి ఇంకా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి అందరూ ముందు జాగ్రత్తగా ఉండండి. బయటికి వెళ్ళేటప్పుడు స్కార్ఫ్ మెయిన్గా మెయింటైన్ చేయండి. అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరైనా సరే క్లాత్ చుట్టేసుకొని జాగ్రత్తగా ఉండండి. అండ్ ఎక్కువగా అవసరం ఉంటే తప్పితే బయటికి వెళ్ళకండి. సో అది విషయం. అండ్ ఇంకా బోల్డ్ విషయాలు నేను మీతో మాట్లాడతాను. అండ్ సినిమా కబుర్లకి వెల్కమ్ చెప్పేద్దాం ఒక మంచి సాంగ్తో. అండ్ వింటూ ఉండండి వివిధ భారతి 101.3. దాసరి నారాయణరావు గారు లిరిక్స్ అందించుగా మంచి సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. ఎస్పి బాలు గారు, జానకి గారు పాడారు ఈ పాటని లంకేశ్వరుడు నుంచి. మరి వింటూ ఉండండి వివిధ భారతిలో.

0: 11:14 అయిపోయింది టైం సినిమా కబుర్లలో. మనమున్నాం ఒక మంచి ఎనర్జెటిక్ సాంగ్తో అయితే మన సినిమా కబుర్లోకి వెల్కమ్ చెప్పేశాం. మరి ఈ సాంగ్లో మనకి కనిపించే ఆ అందమైన నటి పుట్టినరోజు అనమాట. ఈరోజు 1980s ది బెస్ట్ యాక్ట్రెసెస్ చాలా మంది ఉన్నారు కదా, మరి ఆ టైంలో వన్ ఆఫ్ ద లీడ్ యాక్ట్రెస్ అనమాట ఈవిడ. తెలుగు తమిళ భాషల్లో 250 చిత్రాల్లో నటించారు. మరి అంతేకాదు ఆ చిత్రాల్లో కూడా అగ్రతారులందరితోనూ నటించారనమాట. మరి నటన ఒక పక్క, అభినయం ఒక పక్క, నాట్యం ఒక పక్క, ఇవన్నీ కూడా ఆవిడ ప్రత్యేకతలు. తెరపైన ఆవిడని 2 అక్షరాల పేరుతో పిలుస్తారు, కానీ ఆవిడ అసలు పేరు ఉదయ చంద్రిక అనమాట. మరి ఆవిడ గురించి తెలుసుకుందాం, మంచి సాంగ్ కూడా వినేసాం. ఇక ఆవిడ చిత్రాల విషయానికి వస్తే రాక్షసుడు, మరణ మృదంగం, లంకేశ్వరుడు, చండశాసనుడు, గూండ, నాగు, ఇలా చాలా మూవీస్లో మనందరినీ నటించి అలరించారు. అండ్ ఆవిడ మాత్రమే కాదు, వాళ్ళ డాటర్ కూడా ఒక మంచి హీరోయినే. మరి విష్ చేసేద్దాం మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఆ యాక్ట్రెస్ పేరేంటి? సస్పెన్స్, ఎందుకంటే మనం ఇవాళ ఆడుకోవాలి కాబట్టి మధ్యాహ్నం, సో సస్పెన్స్ పెట్టేస్తున్నాను. మరి లేటెస్ట్ అప్డేట్స్ విషయానికి వస్తే చక్కగా బోల్డ్ ఉన్నాయి నా దగ్గర చెప్పడానికి మీ అందరికీ కూడా, అవన్నీ కూడా షేర్ చేస్తాను. ఈలోపు ఒక మంచి సాంగ్ ఇంకోటి రెడీగా ఉంది మీకోసం. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది, అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఘటికుడు నుంచి మంచి మెలోడీ సాంగ్ వినేశారు. మనం సినిమా కబుర్లలో ఉన్నాం. మరి కరుపు ఎంత అద్భుతమైన హిట్ గా నిలిచిందో కదా తెలుగులో వీరభద్రుడు టైటిల్ తో. మరి ఇంత హిట్, ఇంత విజయం అందుకున్న మన హీరో సూర్య ఫుల్ జోష్ తో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ తో బిజీ అయిపోయారనమాట. సో ఇంతకీ మూవీ టైటిల్ ఏంటో ఆల్రెడీ రివీల్ అయిపోయింది. దాని గురించి మనం టీజర్లు అన్ని చూసేసాం అండ్ సాంగ్స్ చూసేస్తున్నాం. సో ఇంతకీ టైటిల్ ఏంటి అంటే విశ్వనాథన్ సన్స్ అనమాట. మరి ఈ టైటిల్ తో సినిమా అయితే రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. మొదటైతే ఈ సినిమాని జూలైలోనే రిలీజ్ చేయాలి అని అనుకున్నారు. కాకపోతే షూటింగ్ పర్పస్ మీద ఇంకొన్ని పనులున్నాయి కాబట్టి అండ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఇంకా ఉండడంతో ఈ మూవీని ఇంకొక 1 మంత్ అలా కొంచెం ముందుకు వెళ్ళింది అనమాట. ఆగస్ట్ 14కి రిలీజ్ చేయాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నారు. మరి వింటేజ్ లుక్ లో భలే ఉన్నాడులే సూర్య అయితే ఇందులో. అలా మనకి కనిపిస్తూ అలరించిపోతున్న సూర్యకి పక్కన జోడీగా అయితే మమితా బాయ్స్ నటిస్తున్నారు అనమాట. మరి ఈ సినిమాలో మనకి రవీంద్ర టాండన్ కనిపిస్తారు అండ్ రాధికా శరత్ కుమార్ గారు కూడా మనకి కీలక పాత్రలో కనిపిస్తారనమాట. అండ్ ఈ మూవీ వచ్చేసి తెలుగు తమిళ్ రెండు భాషల్లో మరి విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. అది విషయం మరి ఆగస్ట్ వరకు వెయిట్ చేద్దాం మన హీరో సూర్య మూవీ కోసం. అది మరి ఇంకొక మూవీ అప్డేట్ మరి నేను మీతో షేర్ చేసేస్తాను మన బాలయ్య అప్డేట్ అయితే. అండ్ దానికన్నా ముందు మంచి సాంగ్ రెడీగా ఉంది మీకోసం. వింటూ స్టేడియం టు వివిధ్ భారతి.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎందరో మహానుభావులు ఒక్కరికే వందనము.
2: ఊర్మిళ, ఏమిటిది?
1: పల్లవి.
2: పల్లవా, అల్లరా?
1: నా భక్తి నీకు అల్లరిగా ఉందా బావా?
2: ఇది భక్తి కాదు, పిచ్చి.
1: భక్తి ప్రేమ ఇవన్నీ పిచ్చే బావా.
2: సరేలే.
1: ఆనాడు త్యాగరాజు గారు రామభక్తితో పాడితే, ఈనాడు నేను ప్రేమ భక్తితో పాడుతున్నాను.
2: ఇదిగో
1: పాడతాను, పాడి తీరుతాను.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

మంచి సాంగ్ అయితే వినేశారు కదా, మరి అశోక చక్రవర్తి నుంచి పాట అయితే మీకు వినిపించేశాను. మరి ఈ రోజు మరి బాలయ్య అప్డేట్ ఏంటి అని అంటే, సో హీరో బాలకృష్ణ అండ్ మంచు మనోజ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఆల్రెడీ ఒక సినిమా మనం చూసేసాం, అదే ఊ కొడతారా ఒలికి పడతారా. మరి అయితే ఈ అగ్ర హీరో అయిన మన బాలయ్య సరికొత్త చిత్రం NBK 111 అంటే తన 111వ చిత్రం అయితే రిలీజ్ అవ్వడానికి అలా షూటింగ్ ప్రారంభమై అలా కొత్త త్వరలోనే రాబోతుంది అనమాట. మరి ఈ సినిమా డైరెక్టర్ ఎవరో తెలుసా? రీసెంట్ గా వీరసింహారెడ్డితో మనకి హిట్ అందించిన గోపిచంద్ మలినేన్ అనమాట. మరి వీళ్ళిద్దరు కాంబోలో అండ్ వాళ్ళిద్దరు కాంబోలో రాబోతున్న రెండో చిత్రం ఇది. అంటే మంచు మనోజ్ బాలకృష్ణ గారు అండ్ గోపిచంద్ మలినేని వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ లో, అటు వాళ్ళిద్దరు ఇటు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో అనమాట. సో వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ లో సెకండ్ ఫిలిం అయితే అయిందనమాట ఈ సినిమా అయితే. మరి ఈ సినిమాలో హీరో మంచు మనోజ్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది. సో ఈ విషయాన్ని డైరెక్టర్ గారే సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేశారు. అండ్ ఒక పవర్ఫుల్ పాత్రలో మనకి మంచు మనోజ్ కనిపించబోతున్నాడు అనమాట, లైక్ మిరాయిలో మనం చూసాం చూసారా. సో అదే విధంగా ఉంటుందా లేకపోతే అంతకు మించి ఉంటుందా మనం సినిమా విడుదలైన తర్వాత చూడాలి. అండ్ మరో అప్డేట్ ఏంటో తెలుసా? ఇందులో మన బాలయ్య డ్యూయల్ రోల్ లో నటించబోతున్నారట. అబ్బు మరి ఎన్ని అప్డేట్స్ వచ్చాయో ఈ మూవీకి సంబంధించి. మరి ఇంకా టైటిల్ ఏంటి, అసలు ఇంకా స్టోరీ ఏంటి, థీమ్ ఏంటి, ఇవన్నీ కూడా మనం తర్వాత ఫ్యూచర్ లో తెలుసుకుందాం. మరి అది సంగతి బాలయ్య NBK 111 గురించి మాట్లాడుకున్నాం కదా. అండ్ ఇంకొక మంచి అప్డేట్ రెడీగా ఉంది, అది కూడా నేను మీతో షేర్ చేస్తాను ఒక మంచి సాంగ్ తర్వాత. వేటూరు గారు లిరిక్స్ అందించగా ఎస్పి బాలు గారు సునీత గారు కలిసి పాడిన పాట వచ్చేస్తుంది చెన్నకేశవరెడ్డి నుంచి. మరి సునీత గారికి సంబంధించి ఒక అప్డేట్ రెడీగా ఉంది, మరి అది కూడా నేను మీతో షేర్ చేస్తాను ఈ సాంగ్ తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతిలో సినిమా కబర్లు చందనతో కలిసి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
4: చిన్న కేశవరెడ్డి నుంచి సునీత గారు, బాలు గారు కలిసి పాడిన పాట వినేశారు. మరి సునీత గారి అప్డేట్ ఏంటంటే, యాక్చువల్లీ సునీత గారి అప్డేట్ కాదు, వాళ్ళ అబ్బాయి అప్డేట్ అనమాట. మరి ఇలా ఎన్నో మంచి పాటలతో మనల్ని అల్లరిచ్చారు కదా సునీత గారు, మరి వాళ్ళ అబ్బాయి ఆకాష్ గోపరాజు అయితే హీరోగా రాబోతున్నారనమాట ఒక కొత్త సినిమాతో. ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీలో మనందరినీ అలరించిపోతున్నారు. అండ్ ఆ స్టోరీతో పాటుగా ఒక పక్క ప్రేమ, మరో పక్క ఎమోషన్, మరో పక్క కామెడీ, ఇలా అన్ని జోన్స్ ని టచ్ చేస్తూ తెరకెక్కించబోతున్నారనమాట ఒక కొత్త సినిమాని. ఆ సినిమా పేరు కూడా కొత్తగానే ఉంది, ఎందుకంటే టైటిలే కొత్త మలుపు అని పెట్టారు. మరి ఈ కొత్త మలుపు, తన లైఫ్ లో కొత్త మలుపు రావాలని మనం కూడా అనుకుందాం. అండ్ ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి శివవర ప్రసాద్ గారు అనమాట. మరి ఈ ప్రొడ్యూసర్స్ వచ్చేసి బాలకృష్ణ గారు, భాస్కర్ గారు. మరి ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ఒక లిరికల్ సాంగ్, టీజర్స్ అన్ని కూడా రిలీజ్ అయిపోయి, మరి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే ఈ నెల 12 తారీఖు అనమాట. సో జూన్ 12 రిలీజ్ అవడానికి సిద్ధంగా ఉంది సినిమా. మరి చూద్దాం, మరి ఇందులో మన సునీత గారి అబ్బాయి ఎలా ఉంటారు, ఎలా నటిస్తారు, ఇవన్నీ కూడా మనం థియేటర్స్ లో చూసి మనమందరం హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. అండ్ మరొక అప్డేట్ ఉంది మీకోసం రెడీగా, మన బాలయ్యకి సంబంధించి. అండ్ ఈ సినిమా గురించి మాట్లాడాలంటే అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా అనమాట, మళ్ళీ రిలీజ్ అవడానికి సిద్ధంగా ఉంది. అదే సినిమా తెలుసుకుందాం. ఎప్పుడైతే మీకోసం సునీత గారి వాయిస్ లో శ్రీనివాస కళ్యాణం నుంచి మంచి సాంగ్ వచ్చేస్తుంది, స్టే ట్యూన్ టు వివిద్ భారతి.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: రే చైతు, ఫుల్గా ఆకలేస్తుందిరా, పిజ్జా గాని బర్గర్ గాని ఏదైనా ఆర్డర్ చేద్దామా?
3: ఎప్పుడు పిజ్జాలు బర్గర్లు అంటూ ఫుల్ గా జంక్ ఫుడ్ తింటే హెల్త్ కంప్లీట్ గా అప్సెట్ అవుతుందిరా.
2: ఏంట్రా కొత్త ఇవాళ హెల్దీ ఫుడ్ అంటున్నావు?
3: నిజమే కదా, ఎప్పుడు అన్హెల్దీ ఫుడ్ తింటూ ఉంటే గ్యాస్ట్రిక్, ఫ్యాట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ వాటిని తగ్గించుకోవడం కోసం పొద్దున్నే యోగా అంటావు, వాకింగ్ అంటావు, ఏది కూడా సరిగ్గా చేయవు.
2: మరేం చేయమంటావురా, మనకా దొరికేది రెడీగా ఈ ఫుడ్ కదా.
3: అంత లేదు, నీకు అంత ఇన్స్టెంటివ్ గా తినాలనిపిస్తే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్, నట్స్, డ్రై ఫ్రూట్స్, హెల్దీ సలాడ్స్, ఓట్ మిల్, ఇంకా చాలా హెల్దీ ఐటమ్స్ దొరుకుతాయి. వీటి వల్ల బాడీకి విటమిన్స్ అంది, హెల్దీగా హ్యాపీగా ఉండొచ్చు.
2: నిజమేరా, ఓకే అయితే ఫ్రూట్ సలాడ్ ను అలాగే ఇంకా ఓట్ మిల్ ఆర్డర్ చేస్తాను.
4: స్టే హెల్దీ, బి హ్యాపీ.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
7: ఎస్, మరి మన బాలయ్య అప్డేట్ అని చెప్పాను కదా, యాక్చువల్లీ దీన్ని అప్డేట్ అన్నం కన్నా రీ అప్డేట్ అంటే బెటర్ ఏమో. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ అయ్యి చాలా ఏళ్ళైపోయినా ఇప్పటికీ కూడా సినిమాని తలుచుకోగానే ఆ ట్రైన్ సీన్స్ అంటే చూసారా, మనకి ఇప్పటికీ కూడా మనం విజిల్స్, క్లాప్స్ కొట్టేస్తాం అనమాట. సో 1999లో థియేటర్స్ ని దద్దరిల్లేలా చేసిన ఒక ఫ్యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మనం మాట్లాడుకోబోతున్న ఇప్పుడు సినిమా అనమాట, అదే సమర సింహారెడ్డి. మన బాలయ్య కెరీర్ లో ఇదొక మైలు రాయిగా నిలిచిన చిత్రం. మెండి తెర పైన మళ్లీ మనందరికీ ఒకసారి అలా గర్జించబోతుందన్నమాట బాలయ్య ఈ సినిమాతో. సో సమర సింహారెడ్డి మళ్లీ రీ రిలీజ్ అవ్వబోతుంది. ఎప్పుడు తెలుసా? ఈ నెలలోనే, అది కూడా కొన్ని రోజులే, జస్ట్ ఒక 1 వీక్ తర్వాత థియేటర్స్ లో చూడబోతున్నాం. ప్రీ రిలీజ్ అయిపోతుంది జూన్10. మరి అది విషయం. మరి ఈ సినిమా గురించి మాట్లాడంగానే ముందుగా గుర్తొచ్చేది ఏంటంటే ట్రైన్ సీన్లు కదా. మన బాలయ్య చేసిన ఆ యాక్షన్ డ్రామా అయితే మనకి బాగా గుర్తొస్తుంది. అండ్ 1999 జనవరి 13 రిలీజ్ అయింది యాక్చువల్గా ఈ సినిమా ఒక యాక్షన్ డ్రామాగా. మరి బి గోపాల్ గారు దర్శకత్వంలో, మన బాలయ్య ద్విపాత్రాభినయంలో, విజయేంద్ర ప్రసాద్ గారి రూపొందించిన కథతో, పరుశురి బ్రదర్స్ యొక్క సంభాషణ మాటలతో, మణిశర్మ గారి సంగీతంతో, ఇలా వీళ్ళందరి కాంబినేషన్లో వచ్చిన ది బెస్ట్ ఎంటర్టైనర్ ఆఫ్ 1999 అనమాట ఈ సినిమా అంటే. అండ్ అప్పట్లో అసలు ఒక బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. మరి సిమ్రాన్, అంజలా జవేరి అండ్ సంఘవి అందరూ కూడా మనకి బాలయ్య పక్కన జోడీగా మంచిగా యాక్ట్ చేసి మనందరినీ అలరించారు. మరి ఇంత అద్భుతమైన ఈ సెన్సేషనల్ హిట్ మళ్ళీ మన ముందుకి థియేటర్స్ లో రాబోతుంది, అది కూడా జూన్10. అది సంగతి. మరి బాలయ్య ఫ్యాన్స్ పండుగ చేసుకున్నామా? మళ్ళీ ఒకసారి చక్కగా వెళ్ళి హ్యాపీగా ఆ ట్రైన్ సీన్స్ కి విజిల్స్ వేస్తూ ఉండండి, అది సంగతి. మరి ఇలా మన సినిమా కబుర్లకి అయితే ఎండింగ్ ఇచ్చేస్తున్నాను. మరి అదే మూవీలోంచి సాంగ్ వచ్చేస్తుంది, సమర సింహారెడ్డి నుంచి మనో గారు, చిత్ర గారు పాడిన పాట. వింటూ స్టేట్ అంటూ వివిధ భారతి.

హోష్ఫుల్గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏదో చేయకుండా ఉంటూ ఫైనల్గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సందడే సందడి వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి. Everybody step aside, watch out, come

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. గోదావరి పుష్కరాలకు చేపట్టే అభివృద్ది పనులు, మౌలిక వసతుల కల్పన పుష్కరాలకే పరిమితం కాకూడదని, అవి గోదావరి పరివాహక ప్రాంత ఆస్తులుగా మారాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాలపై సచివాలయంలో పుష్కరాల నిర్వహణ కమిటీ వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ప్రతి ఒక్కరూ అమ్మ పేరుతో కనీసం ఒక మొక్కను నాటి సంరక్షణ బాధ్యత చూడాలని బీజేపీ రాష్ట అధ్యకుడు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5న రాష్ట వ్యాప్తంగా అమ్మ పేరున ఒక మొక్క కార్యక్రమం నిర్వహిస్తామని నిన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 2027 మార్చి నెల నాటికి రీసర్వే ప్రక్రియ పూర్తి చేసి ప్రతి రైతుకు పట్టదారు పాసు పుస్తకం అందించేలా చర్యలు తీసుకోవాలని విజయనగరం జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. నిన్న కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించి రెవెన్యూ సంబంధిత అంశాలపై సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల పిల్లల శారీరక మానసిక అభివృద్ది లోపాలను గుర్తించేందుకు కృత్రిమ మేధస్సు ఏఐ వినియోగాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు అనంతపురం జిల్లా ఐసీడీఎస్ పీడీ శశికళ పేర్కొన్నారు.

పేర్కొన్నారు. జిల్లా అంతటా దశలవారీగా వారం రోజుల పాటు జరిగే క్షేత్ర కార్యశాల కార్యక్రమాన్ని ఆమె నిన్న ప్రారంభించారు. పోలవరం జిల్లా దేవీపట్నం మండలం గంగపాలెంలో పెద్దపులి సంచారం కలవరపడుతోంది. నిన్న రాత్రి పశువులపై దాడి చేయడంతో గ్రామస్తుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. మరోవైపు మైదాన ప్రాంతాల నుంచి గండిపోచమ్మ అమ్మవారి ఆలయానికి వెళ్లే భక్తులను పోతవరం వద్ద అటవీశాఖాధికారులు నిలిపివేస్తున్నారు. ఓవైపు శాంతి చర్చలు జరుగుతుండగానే అమెరికా ఇరాన్ పరస్పర దాడులకు దిగాయి. కువైట్ బహ్రెన్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ ఈ రోజు విరుచుకుపడింది. దీనికి ముందు కేష్మ ద్వీపంలోని ఇరాన్ సైనిక స్థావరాలపై యుఎస్ దాడులు చేసింది. భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ప్రపంచ రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన క్రీడాకారిణిగా ఆమె సరికొత్త చరిత్ర లిఖించారు. న్యూజిలాండ్ క్రీడాకారిణి సుజీ బేట్స్ పేరిట ఉన్న రికార్డును హర్మన్ప్రీత్ అధిగమించారు. ఈ ఏడాది మధ్య ఆంధ్రప్రదేశ్లో సాధారణం లేదా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. కృష్ణా జిల్లా అడవినెక్కలంలోని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ దక్షిణ క్యాంపస్లో నైరుతి రుతుపవనాలు 2026 అంచనాలు, ముందస్తు సన్నద్ధత, బహుళ విపత్తు నిర్వహణ హెచ్చరిక సేవలు అనే అంశంపై సదస్సు జరిగింది. సదస్సుకు ఆయన వర్చువల్గా పాల్గొన్నారు.

0: సుప్రభాత వేళ, శుభోదయం పలుకుతూ,
1: మంగళధ్వనితో మేలుకొలుపుతూ,
0: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ,
1: సూక్తులతో సుధలు పంచుతూ,
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ,
1: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ,
0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ,
1: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ,
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ,
1: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ,
0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ,
1: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి, మన ఆకాశవాణి.
2: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
3: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
2: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
2: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

12:36 ఎగ్జాక్ట్లీ అయిపోయింది. మనం ఇంట్రీ చేసాం మీకు తెలుసా ప్రోగ్రామ్ కి. మరి ఇవాళ మీకు తెలుసాలో మీకు తెలుసా మనం ఎంత అందమైన ప్రదేశాలు చూడబోతున్నామో. అండ్ మీకు తెలుసా ఆల్రెడీ మార్నింగ్ మన సమత చెప్పేసే ఉంటారు కదా, వరల్డ్ బైసైకిల్ డే అనమాట ఈరోజు. అసలు ట్రావెలింగ్ అంటే అసలైన వెహికల్ ఎంత మంచి వెహికల్ అంటే బైసైకిల్ అనేది. మనిషికి ఆనందాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, అటు మన పర్యావరణానికి హితమైన ఒక మంచి టూ వీలర్ అనమాట. మరి అలాంటిది ఏదన్నా ఉందా అంటే అది సైకిల్ అనే చెప్పుకోవాలి. మరి అటువంటి సైకిల్పై ట్రావెల్ చేస్తూ మనమైతే ఎన్నో ప్లేసెస్ని చూడొచ్చు. అమ్మో ఇక్కడి నుంచి మనం ఉండేది ఒక ప్లేస్లో ఇక్కడి నుంచి అంత దూరం ట్రావెల్ చేయొచ్చా అని అంటే మనం ఇక్కడి నుంచి అక్కడికి మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలానే ఉంటాయి. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం సైక్లింగ్ చేస్తూ మనం ట్రావెల్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అక్కడున్న అందాలని మనం ఎంజాయ్ చేయొచ్చు. సో ఒక పక్క ఆరోగ్యం, మరో పక్క ఆనందం, మరో పక్క పర్యావరణ పరిరక్షణ అన్నీ కలుస్తాయి అనమాట ఇవాళ మన టూర్లో. మరి ఈరోజు మన మీకు తెలుసాలో బెస్ట్ ప్లేసెస్ ఫర్ సైక్లింగ్ టూర్ అంటే సైకిల్ తొక్కుతూ

అందమైన ప్రదేశాలని చూడబోతున్నాం. ఎంత అందమైన ప్రదేశాలు వెళ్తే కానీ మనకు అర్థం కాదు. మరి వెళ్దాం, చూద్దాం, విందాం, తెలుసుకుందాం. అన్ని చేయబోయే ముందు సాంగ్ అయితే వినేద్దాం. శ్రీమంతుడి నుంచి వచ్చేస్తుంది ఒక చిన్న సాంగ్, వింటూ స్టే ట్యూన్డ్.

0: హాట్ సమ్మర్ లో
1: కూల్ టిప్స్. సమ్మర్ లో వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వడదెబ్బ తగిలితే ఎలా ఉంటుందో తెలుసా?
0: చెమట పట్టకపోవడం, బాడీ టెంపరేచర్ ఒక్కసారిగా పెరిగిపోవడం,
1: వణుకు పుట్టడం, మగత నిద్ర, కలవరింతలు రావడం,
0: ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మారక స్థితిలోకి వెళ్ళడం.
1: మరి వడదెబ్బ తగిలిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా?
0: వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ ఉండే ప్రదేశానికి తీసుకెళ్ళాలి.
1: చల్లని నీటిలో ముంచిన తడిగుడ్డుతో శరీరం అంతా తుడవాలి. బాడీ టెంపరేచర్ నార్మల్ కి వచ్చే వరకు ఇలా చేస్తూనే ఉండాలి.
0: ఉప్పు కలిపిన మజ్జిగ, ORS తాగించాలి. చల్లని గాలి తగిలేలా చూడాలి.
1: అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి నీరు తాగించకూడదు, వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.
0: ఇలా ఫాలో అయిపోతూ ఉండండి. ఈ సమ్మర్ లో సేఫ్ గా ఉండండి. హాట్ సమ్మర్ లో
1: కూల్ టిప్స్.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: జిన్కే పాస్ కోయి గారంటీ నహీ హై, సర్కార్ ఖుద్ ఉన్కీ గారంటర్ బన్ రహీ హై.
5: గత 6 ఏళ్లలో పీఎం స్వనిధి పథకం కింద 75 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులకు 17,800 కోట్ల రూపాయలకు పైగా రుణాలు అందజేశారు. అదనంగా వడ్డీ రాయితీ, డిజిటల్ లావాదేవీలపై క్యాష్ బ్యాక్ రూపంలో సుమారు 800 కోట్ల రూపాయల సహాయం కూడా అందించబడింది. నేడు దేశ వీధి వ్యాపారులు, వీరిలో సుమారు 46% మంది మహిళలు తమ వ్యాపారాలను శిఖరాలకు తీసుకువెళ్తున్నారు. పీఎం స్వనిధి 6 ఏళ్లు. ఉత్సాహం, గౌరవం, ఆత్మగౌరవం.
6: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ఎస్, ఇక మన ప్రయాణాన్ని అయితే అలా మొదలు పెట్టేద్దాం. ముందుగా మన ఇండియాలోని ప్లేసెస్ మనం ఇవాళ చూడబోతున్నాం అనమాట. సో ముందుగా ఏ ప్లేస్ కి వెళ్దాం? మన భారతదేశంలో సైక్లింగ్ ప్రేమికుల కలల గమ్యం అనమాట ఇప్పుడు మనం వెళ్లబోయే ప్రదేశం, అదే లడక్. మరి ఎత్తైన పర్వతాలు, మంచుతో కప్పబడిన శిఖరాలు, ప్రశాంతమైన లోయలు ఇక్కడ ప్రత్యేకత. ప్రపంచంలోనే అత్యంత

ఎత్తులో ఉన్న రహదారులపై మనం సైక్లింగ్ చేయొచ్చు ఇక్కడికి వెళ్తే. మరి అటువంటి ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ మనం అయితే పొందొచ్చు అన్నమాట లడక్ ప్రదేశంలో. మరి ఇక్కడ ప్రతి మలుపులో కూడా అద్భుతమైన ప్రకృతి అందాలు, ప్రకృతి దృశ్యాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. మరి ఎటు చూసినా ప్రకృతి అందాలు, పచ్చని చెట్లు, పర్వతాలు, మంచుతో కప్పబడిన శిఖరాలు, ఇలా చుట్టూ కూడా ఒక కూలెస్ట్ వెదర్ని మనం ఎంజాయ్ చేయొచ్చు సైకిల్ తొక్కుతూ అక్కడికి వెళ్ళి. మరి ఎప్పుడెప్పుడు వెళ్ళొచ్చు అంటే మే నుంచి సెప్టెంబర్ మధ్యలో మనం గనక వెళ్తే చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట ఈ లడక్ అనే ప్రదేశం. మరి ఇక్కడికి వెళ్ళాలి అని అంటే విమానంలో లేహ్ విమానాశ్రయం ద్వారా చేరుకోవచ్చు, లేదా రోడ్డు మార్గం ద్వారా వెళ్ళాలనుకున్న వాళ్ళు మనాలి కానీ శ్రీనగర్ నుంచి కానీ ప్రయాణం చేయొచ్చు అన్నమాట. సో సైకిల్ తొక్కుతూ ఆరోగ్యాన్ని సంపాదించవచ్చు, అదే సైకిల్ తొక్కుతూ ఆ చుట్టూ ఉన్న ప్రకృతి అందాల్ని ఆస్వాదించవచ్చు. సో ది బెస్ట్ కూలెస్ట్ డెస్టినేషన్ అనే చెప్పుకోవాలి లడక్ అయితే. మరి లడక్ గురించి తెలుసుకున్నారు కదా, ఇంకొక అందమైన ప్రదేశాన్ని నేను మీకు పరిచయం చేస్తాను, అక్కడికి కూడా మన సైకిల్ మీదే అలా వెళ్తూ ఉందాం. ఇప్పుడైతే మంచి సాంగ్ అయితే విందాం మధ్యలో ఈ గ్యాప్లో అయితే. వింటూ వినండి వివిధ భారతిలో మీకు తెలుసా చందనతో కలిసి.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్నదర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
7: లడక్ లాంటి అందమైన ప్రదేశాన్ని చూసిన తర్వాత మన ఇండియాలోని కొబ్బరి నేల మనం చూడబోతున్నాం, అదే కేరళం అనమాట. మరి కేరళంలో ఉండే అందమైన ప్రదేశాలు మనం చాలానే చూసి ఉంటాం ఇప్పటికీ. అండ్ వాటిల్లో సైక్లింగ్ కి బెస్ట్ అయిన కూడా ఒకటి ఉంది, అదే మున్నార్ అనమాట. విశాలమైన టీ తోటలు, చల్లటి వాతావరణం, పచ్చటి కొండలు, ఇవన్నీ కూడా మున్నార్ ప్రసిద్ధి అనమాట. సైకిల్ పై ప్రయాణిస్తూ టీ తోటల

మధ్యలో అలా వెళ్తూ ఆ ప్రకృతి అందాలకి మనం మరింత దగ్గరవుతాం అనమాట మున్నారు వెళ్తే గనక. మరి అక్కడ ప్రత్యేకంగా ఉదయాన కురిసే పొగమంచు, ఆ పొగమంచులో ఉన్న టీ తోటలు, అండ్ అక్కడే మనకి వినపడే పక్షుల కిలకిలలు, ఇలా ఇవన్నీ కూడా మన ప్రయాణాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చేస్తాయన్నమాట. మరి సెప్టెంబర్ టు మార్చ్ ఈ మధ్యలో అయితే మనం ఈ ప్రాంతాన్ని చూస్తే మరింత అందంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. మరి ఇక్కడికి చేరుకోవాలంటే మనకి సమీప విమానాశ్రయం ఏంటి అని అంటే కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. సో అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా సుమారు ఒక 110 కిలోమీటర్లు అయితే ప్రయాణించాల్సి ఉంటుంది. కానీ అంత ప్రయాణం మనం చేసిన తర్వాత అలా సైకిల్ తొక్కుకుంటూ ఆ టీ తోటల మధ్యలో ఆ టీ ఫ్లేవర్ స్మెల్ని మనం ఆస్వాదిస్తూ, అండ్ దాంతోపాటు పచ్చటి ప్రకృతి, చుట్టూతో ఉండే పచ్చటి చల్లటి వాతావరణాన్ని, ఆ కొండల్ని, అవన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. అండ్ అక్కడ మనకి ఎన్నో రకాల పక్షులు కూడా కనబడుతూ ఉంటాయి, వాటన్నిటినీ చూసి మనం చక్కగా ఆస్వాదించవచ్చు. మరి ఇలాగా టీ తోటల మధ్యలో సైకిల్ తొక్కుకుంటూ పచ్చని ప్రకృతి ఆస్వాదించాలి అంటే మన ఇండియాలోని కేరళంలో ఉన్న మున్నార్ వెళ్ళాలి. మరి ఇంత అందమైన ప్రదేశాలు చూసిన తర్వాత మరి అంతే అందమైన పాట కూడా వినాలి కదా. మీకోసం మంచి సాంగ్ వచ్చేస్తుంది. ఏ సినిమా అంటే కలిసిందమ్రా సినిమా నుంచి సాంగ్ వస్తుంది. మరి ఈ పాట ఉదిత్ నారాయణ గారు, అనురాధ శ్రీరామ్ గారు కలిసి పాడగా మనమైతే వినేద్దాం. వింటూ ఉండండి విద్ భారతిలో.

0: సమయం 12:30. ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రభుత్వ పథకాల గురించి తెలియని గిరిజనులు ఇంకా ఉన్నారని, వారి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆరోగ్యవంతమైన పర్యావరణ అనుకూలమైన దేశం కోసం యువజనులు సైక్లింగ్ అలవాటు చేసుకోవాలని కేంద్ర క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య పిలుపునిచ్చారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలియజేసింది. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ఐటీడీఏ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఐటీడీపీ బలోపేతంపై జాతీయ సదస్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సదస్సునుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న గిరిజన సమాజం సాంస్కృతికంగా ఎంతో సుసంపన్నమైందని కొనియాడారు. గిరిజన తెగలను సామాజికంగా ముందుకు తీసుకురావడానికి నిరంతరం కృషి జరగాలని ఆమె పిలుపునిచ్చారు. అభివృద్ది ఫలాలు సమాజంలో చివరి ఇంటికి, మారుమూల ఉన్న చివరి గ్రామానికి సైతం తప్పక చేరాలని ఆమె ఆకాంక్షించారు. అయితే ప్రభుత్వం అందిస్తున్న వివిధ రకాల సంక్షేమ పథకాలపైన ఆదివాసీల్లో కొన్ని వర్గాలకు ఇప్పటికీ సరైన అవగాహన లేకపోవడం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. వారి అభివృద్దికి చర్యలు తీసుకోవాలని, వారికి సమాచారం అందించాలని ఆమె అన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగుతున్న జనజాతీయ గరీమ్ ఉత్సవ్ 2026లో భాగంగా ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా గిరిజన అభివృద్ది విధానాలను

ప్రజల్లోకి తీసుకువెళ్లే సంస్థాగత వ్యవస్థలను బలోపేతం చేయడంపైన ఈ సదస్సు ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ఇందులో భాగంగా పరిపాలనా సంస్కరణలు, సమన్వయ యంత్రాంగాలు, సాంకేతిక ఆధారిత సేవల పంపిణీ వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చిస్తారు. 26 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రతినిధులు ఈ జాతీయ సదస్సులో పాల్గొంటున్నారు. కర్ణాటకలో ఈరోజు నూతన నాయకత్వ పర్వం ప్రారంభం కానుంది. రాష్ట 25వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డీకే శివకుమార్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. డీకే శివగా ఎంతో ప్రజాదరణ పొందిన, 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శివకుమార్ ఈ సాయంత్రం 4:05 రాజ్భవన్లోని గ్లాస్ హౌస్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఆయనతో పాటు కొద్దిమంది కేబినెట్ మంత్రులు కూడా ఈవేళ గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం పొందనున్నారు. గత నెల మే 28వ తేదీన సిద్దరామయ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ శాసనసభాపక్షం 64 ఏళ్ల డీకే శివకుమార్ ను తమ నాయకుడిగా ఎన్నుకుంది. దీంతో ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించడానికి మార్గం సుగమమైంది. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, రణ్దీప్ సింగ్ సుర్జేవాలాతో పాటు పలువురు మత పెద్దలు, కార్మికులు, రచయితలు, సినీ నటులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు హాజరవుతారు. వీటితో పాటు డీకే శివకుమార్ స్వగ్రామమైన దొడ్డలహళ్లిలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను కూడా ఈ వేడుకకు ప్రత్యేకంగా ఆహ్వానించడం విశేషం. వెనిజులా తాత్కాలిక రాష్టపతి డెల్సీ రోడ్రిక్స్ ఈ వేట నుంచి 5 రోజుల పాటు మన దేశంలో పర్యటిస్తారు. ఈ పర్యటన భాగంగా ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత వెనిజులా సంబంధాల సమగ్ర స్వరూపాన్ని ఇద్దరు నాయకులు సమీక్షించనున్నారు. ఇరు దేశాలు వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, పునరుత్పాదక ఇంధనం, ఆరోగ్య సంరక్షణ, ఫార్మాస్యూటికల్ వంటి కీలక రంగాల్లో పరస్పరం సహకారాన్ని కల అవకాశాలను అన్వేషించనున్నాయి. వెనిజులా అధ్యక్షురాలి పర్యటన గురించి నిన్న న్యూఢిల్లీలో మీడియాకు వివరాలు వెల్లడిస్తూ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి రణధీర్ జైస్వాల్, రోడ్రిక్స్ వెంట విదేశాంగ, ఆర్థిక అభివృద్ది, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా ఉందని తెలియజేశారు. భారత్ వెనిజులా దేశాల మధ్య ముఖ్యంగా ఇంధన వాణిజ్య రంగాల్లో స్నేహపూర్వకమైన సంబంధాలున్నాయి. ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు పలు రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత పటిష్టం చేస్తుందని భావిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగే చర్చల్లో ఇంధన భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఫార్మాస్యూటికల్స్, ఆరోగ్య సంరక్షణ, రవాణా, పునర్వినియోగ ఇంధనం వంటి పరస్పర ప్రయోజనకరమైన అంశాల్లో సహకారాన్ని బలోపేతం చేసే మార్గాలపై ఇరుపక్షాలు చర్చిస్తాయి. తమ పర్యటనలో భాగంగా వెనిజులా ప్రతినిధి బృందం ఇంధనం, ఫార్మాస్యూటికల్, ఆటోమొబైల్ రంగాలకు సంబంధించిన పరిశ్రమలను కూడా సందర్శిస్తుంది. భారత్ సాంకేతిక పారిశ్రామిక సామర్థ్యాలపై స్పష్టమైన అవగాహన పెంచుకోవడంతో పాటు సంయుక్త భాగస్వామ్య అవకాశాలను అన్వేషించడమే వెనిజులా అధ్యక్షురాలి పర్యటనలో ముఖ్య ఉద్దేశం. భారత యువత సైక్లింగ్ను తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా మార్చుకోవాలని, మరింత ఆరోగ్యవంతమైన, పర్యావరణ అనుకూలమైన హరిత భారతదేశ నిర్మాణోద్యమంలో ముందుండాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య పిలుపునిచ్చారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా ఒక వీడియో సందేశం ఇస్తూ ఆయన, సైక్లింగ్ క్రమం తప్పకుండా ఒక అలవాటుగా మార్చుకోవడం ద్వారా సమతుల్యంతో కూడిన, క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అలవడుతుందని పేర్కొన్నారు. ఇది పర్యావరణ పరిరక్షణకు, కాలుష్యరహిత రవాణాకు ఎంతో దోహదం చేస్తుందని ఆయన చెప్పారు. సైక్లింగ్ అనేది వ్యక్తుల శారీరక, మానసిక ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా స్వచ్ఛమైన, ఆరోగ్యవంతమైన దేశ నిర్మాణానికి కూడా తోడ్పడుతుందని మంత్రి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా జూన్3వ తేదీన అంతర్జాతీయ సైకిల్ దినోత్సవం జరుపుకుంటారు. సైకిల్ను అత్యంత సరళమైన, చౌకైన, నమ్మకమైన, పర్యావరణ అనుకూలమైన రవాణా సాధనంగా గుర్తిస్తూ ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవం నిర్వహిస్తారు. దేశ సార్వభౌమాధికారానికి, వ్యక్తిగత స్వేచ్ఛకు మధ్య వైరుధ్యం ఏర్పడితే దేశ సార్వభౌమాధికారానికే తొలి ప్రాధాన్యత ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలకు సంబంధించిన కేసుల్లో ఈ నిబంధన తప్పనిసరిగా వర్తిస్తుందని పేర్కొంది. జైలు లోపల నుంచి మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తూ డ్రగ్స్ స్మగ్లింగ్ నెట్వర్క్ నడుపుతున్న ఒక నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ పంజాబ్ హర్యానా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. సదరు నిందితుడికి గతంలో కూడా నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ చట్టం కింద ఇలాంటి నేరాలకే పాల్పడిన చరిత్ర ఉందని, అందువల్ల బెయిల్పై ఉన్నప్పుడు అతడు మళ్లీ ఇలాంటి నేరానికి పాల్పడడనే నమ్మకం లేదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.

కారుణ్య నియామకాల విషయంలో వివాహితులైన కుమార్తెలను మినహాయించడం కుదరదని కూడా సుప్రీంకోర్టు తేల్చెప్పింది. కుటుంబం అనే నిర్వచనం నుంచి పెళ్లైన కుమార్తెలను మినహాయించడం పూర్తిగా ఏకపక్షమని, ఇది ఎంతమాత్రం సమర్థించదగది కాదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అలహాబాద్ హైకోర్టు ఇందుకు సంబంధించిన ఇచ్చిన ఒక తీర్పును పక్కన పెడుతూ జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరతేలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కారుణ్య నియామకాలు అంటే కంపాషనేట్ అపాయింట్మెంట్ ప్రయోజనాల కోసం కుటుంబం అనే నిర్వచనంలో వివాహిత కుమార్తె చేరదని గతంలో హైకోర్టు పేర్కొంది. సాధారణంగా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి సర్వీసులో ఉండగా మరణించినా లేదా వైద్యపరమైన కారణాల వల్ల ముందస్తు పదవీ విరమణ చేసినా ఆ కుటుంబంలోని ఒక సభ్యునికి ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాన్ని కారుణ్య నియామకం అంటారు. మరణించిన ఒక డీలర్ వివాహిత కుమార్తె దాఖలు చేసిన అప్పీల్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కారుణ్య ప్రాతిపదికన ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్గా తనను నియమించాలనే అభ్యర్థిని తిరస్కరిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర ప్రభుత్వం నామినేషన్లు ఆహ్వానిస్తోంది. వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన పిల్లలకు రాష్టపతి చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డులను అందజేస్తారు. అవార్డుల కోసం దరఖాస్తులు సమర్పించేందుకు జులై 31వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. తమ నామినేషన్లను కేవలం జాతీయ అవార్డుల పోర్టల్ awards.gov.in ద్వారా మాత్రమే సమర్పించవలసి ఉంటుందని కేంద్ర మహిళా శిశు వికాస మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈరోజు ఒక ప్రతిష్టాత్మక సామాజిక సంక్షేమ పథకం అన్నపూర్ణ యోజన ప్రారంభిస్తోంది. ముఖ్యమంత్రి సువేందు అధికారి ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. మొదటి దశలో భాగంగా అర్హులైన లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి ఈవేళ నుంచే నేరుగా 3,000 రూపాయలు జమ అవుతాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం దాదాపు 2 కోట్ల మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ది పొందుతారు. మధ్యాహ్నం 1 గంటకు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈరోజు ఉరుములు మెరుపులతో కూడిన బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో కేరళ, మాహే ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ అంచనా వేస్తోంది. విశేషాలు మరొకసారి. ప్రభుత్వ పథకాల గురించి తెలియని గిరిజనులు ఇంకా ఉన్నారని, వారి అభివృద్దికి చర్యలు తీసుకోవాలని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆరోగ్యవంతమైన, పర్యావరణ అనుకూలమైన దేశం కోసం యువజనులు సైక్లింగ్ అలవాటు చేసుకోవాలని కేంద్ర క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య పిలుపునిచ్చారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3. రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

6:44:40 అయిపోయింది. వెల్కమ్ బ్యాక్ టు మీకు తెలుసా ప్రోగ్రామ్. ఒక సైకిల్ నెలా కాసేపు పక్కన ఆపేసారా, మళ్ళీ వచ్చేయండి, మన ప్రయాణాన్ని కొనసాగించేద్దాం. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం అంటే మన ఇండియాలోనే ఒక అందమైన నగరాన్ని చూడబోతున్నాం అనమాట. మరి ఈ అందమైన నగరంలో మనకి ఎన్ని కనిపిస్తాయో తెలుసా? విశాలమైన రహదారులు, చారిత్రక కట్టడాలు, పరిశుభ్రమైన వాతావరణం, ఇవన్నీ కూడా మనం అక్కడికి వెళ్ళి చూడొచ్చు అనమాట. మరి అంత అందమైన కట్టడాల మధ్యలో సైకిల్ తగ్గుకుంటూ అలా మనం ప్రయాణించి చూస్తే ఎంతో అందంగా ఉంటుంది కదా. ప్రత్యేకించి ఇక్కడ మనకి కనబడే మైసూర్ ప్యాలెస్, సో అదేపైనా మనం ఎక్కడికి వెళ్తున్నామో మైసూర్ వెళ్ళబోతున్నాం. సో మనకి ఇక్కడ మైసూర్ ప్యాలెస్ తో పాటు ఇతర వారసత్వ కట్టడాలు కూడా కనబడతాయి, మధ్య మధ్యలో ఉద్యానవనాలు కనబడతాయి. మరి వీటన్నిటి మధ్యలో అలా సైకిల్ ప్రయాణం చేసుకుంటూ మనం చూస్తూ ఉంటే అదొక మనకి ప్రత్యేక అనుభూతినిస్తుంది అనమాట. సో కొత్తగా సైక్లింగ్ టూర్ చేసేవాళ్ళు అంటే చాలా మంది ఈ టూర్ అనగానే టూ వీలర్స్ ని ఎంచుకుంటూ ఉంటారు, ఫోర్ వీలర్స్, ఇలా అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ట్రైన్ జర్నీస్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు, లేదా ఏదన్నా ఒక క్రూజ్ ని ఎంచుకుంటూ ఉంటారు, ఇలాగ రకరకాలుగా ఎంచుకునే వాళ్ళు ఉంటారు. కానీ సైకిల్ ని ఎంచుకుని టూర్ ప్లాన్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ది బెస్ట్ మైసూర్ అనే చెప్పచ్చు. మరి మైసూర్ వెళ్ళడానికి ది బెస్ట్ టైం ఏంటి అని అంటే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో వెళ్తే చాలా బాగుంటుంది అనమాట చూసేందుకు. అండ్ పర్యాటకులు కూడా ఎక్కువ మంది వస్తారు అదే టైంలో. మరి ఈ ప్రదేశాన్ని చూడాలి అని అంటే మనం అక్టోబర్ టు ఫిబ్రవరి ఈ మధ్య కాలంలో అయితే చూసేయచ్చు. మరి మైసూర్ వెళ్ళి అక్కడ ఉన్న మైసూర్ ప్యాలెస్ ని అలా చూసేద్దాం, పాటలు పైన కూడా వినేద్దాం. ఇప్పుడు మీకోసం ఇద్దరు మిత్రుల నుంచి సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఆనందించండి వివిధ భారతిలో.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చులు.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
4: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
3: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
5: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

సంగా మనం ప్రయాణించవచ్చు. ప్రకృతి ప్రేమికులకి కాదు ఫోటోగ్రాఫర్స్ కి కూడా ఇదొక స్వర్గధామం లాంటిది అనమాట అండమాన్ ఐలాండ్స్ అనేవి. మరి ఇంత అందమైన ఈ ద్వీపాలను చూడాలి అని అంటే నవంబర్ నుంచి ఏప్రిల్ మధ్యలో, దట్టు సైకిలింగ్ కి కూడా బెస్ట్ అనమాట ఈ టైం అనేది. మరి ఈ అండమాన్ ఐలాండ్స్ చేరుకోవాలి అని అంటే విమానం ద్వారా అయితే వీర్ సావర్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని చేరుకోవాలి. సో ఇలాగా మన ఇండియాలో అయితే సైక్లింగ్ టూరిస్ట్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. వాటిల్లో ఇవాళ మనం చూసినవి చాలా ప్రత్యేకం అనమాట. మరది ఇవాళ మనం మీకు తెలిసే ప్రోగ్రామ్, నేను చక్కగా సైకిల్ ప్రయాణం చేసేసాం కదా, అటు ఆరోగ్యం ఇటు ఆనందం అటు ప్రకృతి అందాలని చూసుకుంటూ మనందరం పర్యావరణానికి హితంగా చేసే ప్రయాణం. మరి ఇలా మన ప్రయాణాన్ని ముగించేద్దాం ఒక అందమైన పాటతో. కడలి మూవీ నుంచి వస్తుంది మీకోసం మంచి సాంగ్, వింటూ స్టే ట్యూన్డ్.

గుంటూరు నగర శివార్లలో ఏర్పాటు చేసిన ఒక ప్రైవేట్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హెల్త్ టూరిజం ప్రమోట్ చేశామని, ప్రపంచంలో మొట్టమొదటి డిజిటల్ హెల్త్ కేర్ ప్రాజెక్టు సంజీవనితో ప్రపంచంలోని వైద్య విజ్ఞానాన్ని ప్రజల ముంగిటకు తెస్తున్నామని పేర్కొన్నారు. రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ ఈరోజు పర్యటించారు. పర్యటనలో భాగంగా కొండవీటి వాగు, పాలవాగు ప్రవాహ మార్గాలను, పెనుమాక రిజర్వాయర్ను మంత్రి నారాయణ పరిశీలించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ, రైతులకు ఫ్లాట్లు కేటాయించలేదు అని వస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. రాష్టంలో రోడ్ల నిర్మాణం అభివృద్దికి రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ఎప్పుడైతే రహదారులు బాగుంటాయో అప్పుడే రాష్టానికి పెట్టుబడులు వస్తాయని స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లాలో 31 మామిడి గుజ్జు పరిశ్రమలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. జిల్లా సచివాలయంలో మామిడి గుజ్జు పరిశ్రమల యజమానులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, ప్రస్తుత మామిడి పంట కాలంలో రైతుల నుంచి తోతాపూరి మామిడిని గుజ్జు పరిశ్రమలు కొనుగోలు చేస్తున్నాయని తెలిపారు. మామిడికాయలు పూర్తిగా పక్వానికి వచ్చిన తర్వాత కోస్తే రైతులకు మెరుగైన ధర లభిస్తుందని ఆయన సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని ప్రకాశం జిల్లా కలెక్టర్, ఒంగోలు నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి పి రాజబాబు అన్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఒంగోలు నగరంలో కాలువల శుభ్రత కార్యక్రమాన్ని ఆయన ఈ రోజు ప్రారంభించారు. రాష్టంలో ఎన్టీఆర్ భరోసా కింద ఇచ్చే పింఛన్లను ఈ రోజు కూడా పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రతి నెల 1-2 తేదీల్లో పింఛన్లు ఇస్తుండగా సర్వర్ సమస్యతో పంపిణీలో కొంతమేర జాప్యం జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఈ రోజు సైతం పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ప్రపంచ రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన క్రీడాకారిణిగా ఆమె సరికొత్త చరిత్ర లిఖించారు. నైరుతి రుతుపవనాలు రేపు కేరళలోకి ప్రవేశించనున్నాయని భారత వాతావరణ శాఖ

ఎండి నిన్న ప్రకటించింది. కేరళ లక్షద్వీప్లో గడిచిన 2-3 రోజులుగా వర్షాలు కురుస్తుండటం, కేరళకు ఆనుకుని అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఆవరించడంతో వాతావరణం రుతుపవనాల రాకకు అనుకూలంగా ఉందని తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ ఎలైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: తొంభై సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయగానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం తొంభై సంవత్సరాల మధురవాణి, మీ ఆకాశవాణి.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
3: ఆ ఏదో బాగానే ఉన్నానులే.
2: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
3: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
2: ఓహో, అయితే ఒంటిగంట అవ్వాల్సిందే.
3: ఒంటిగంటకి దీనికి సంబంధం ఏంటి?
2: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
3: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
2: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చే మగువల మాయాజాలం.
3: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
2: ఆఫ్ కోర్స్.
4: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా,
2: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

1 o'clock 6 minutes ఎగ్జాక్ట్లీ అయిపోయింది. మనం ఇంట్రడ్యూస్ చేస్తాం ధీర ప్రోగ్రామ్ కి. మరి ఇవాళ మన ధీరాలో ఒక ధీర వనిత గురించి మనం తెలుసుకోబోతున్నాం. అండ్ దాంతోపాటు అమ్మాయిలు మీకు ఉపయోగపడే మంచి విషయాలు నేను మీతో షేర్ చేస్తాను ఇవాళ ధీరాలో. మరి ఇంతకీ ఎవరు ఇన్స్పైరింగ్ లేడీ అంటే సో ఒక మనిషిలో లక్ష్యం ఉండి పట్టుదల కృషి ఉంటే చరిత్ర సృష్టించచ్చు అని నిరూపించిన ఒక స్ఫూర్తిదాయకమైన మహిళ అన్నమాట. న్యాయ విద్యార్థినిగా తన ప్రయాణాన్ని ప్రారంభించి ఆ చరిత్ర అయితే సృష్టించారు ఒక ధీర వనిత. మనందుకి ఎవరు ఆవిడ తెలుసుకుందాం ఆవిడ గురించి. అందుకన్నా ముందు ఒక మంచి సాంగ్తో స్టార్ట్ చేద్దాం ఈ ధీర ప్రోగ్రామ్ని.

అనురాగ్ కుల్కర్ణి వాయిస్ లో ది గర్ల్ ఫ్రెండ్ నుంచి సాంగ్ వినేశారు కదా. మరి తెలుసుకుందాం ఇంతకీ ఎవరు ఆవిడ అంటే, న్యాయ విద్యార్థినిగా తన ప్రయాణాన్ని ప్రారంభించి యూపీఎస్సీలో విజయాన్ని సాధించి ఐపీఎస్ అధికారినిగా ఎదిగిన అనన్య గారన్నమాట. సో ఇప్పుడు ఆవిడ మన ఒడిశా గవర్నర్ కి తొలి మహిళా పోలీస్ ఏడీసీగా కొత్త చరిత్రను అయితే సృష్టించేశారు. మరి ఆవిడే అనన్య అవస్థి. మరి అనన్య అవస్థి గురించి తెలుసుకోవాలి అని మనం ఈరోజు మన ధీరాలో అయితే డిసైడ్ అయిపోయాం. మరి ఈవిడ 2022 ఐపీఎస్ అధికారి అయిన అనన్య అవస్థిగా మనందరికీ పరిచయం. మరి ఆ తర్వాత రీసెంట్గా ఒడిశా గవర్నర్ అయిన హరిబాబు గారికి పోలీస్ ఏడీ క్యాంప్ అంటే ఏడీసీగా నియమితులు అయ్యారనమాట. సో ఈ పదవి చేపట్టిన తొలి మహిళా అధికారిగా ఆవిడ చరిత్ర సృష్టించేశారు. మరి లోక్సభ నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో గవర్నర్ గారు ఆమెను కొత్త బాధ్యతలకి ఆహ్వానించేశారనమాట. మరి అలాగా అనన్య అవస్థి గారైతే రీసెంట్గా ఒక కొత్త రికార్డును క్రియేట్ చేశారు. అదే తొలి మహిళా అధికారిగా, అది కూడా పోలీస్ ఏడీసీగా అనమాట. సో ఒడిశా గవర్నర్ గారికి పోలీస్ ఏడీసీగా తొలి మహిళగా నియమితురయ్యారు అనన్య గారు. మరి ఈవిడ గురించి ఇంకొన్ని విషయాలు నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను ఈ ధీరలో. ఈలోపు ఇంకొక మంచి పాట వినిపించేస్తున్నాను, వింటూ ఉండండి.

0: ఎస్ బేబీ సినిమా నుంచి మంచి సాంగ్ వినేశారు, మనం ధీరాలో ఉన్నాం కదా. మరి అనన్య అవస్థ గురించి తెలుసుకుందాం. మరి ఈవిడ కేవలం ఇలాగ ఒక తొలి మహిళా అధికారిగా, ఒక ఏడీసీగా గవర్నర్కి నియమితులు అవ్వడం మాత్రమే కాదు, అంతకు ముందు కూడా ఎన్నో సేవలైతే అందించారనమాట. అసిస్టెంట్ కమిషనర్గా కటక్లో సేవలు అందించారు. అండ్ అంతేకాదు, ఆవిడ ప్రయాణం మనందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకం. న్యాయ విద్యలో ప్రతిభ కనబరిచి భోపాల్లోని నేషనల్ లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూనివర్సిటీలో చదువు పూర్తి చేశారనమాట. అలా పూర్తి చేసి ప్రజాసేవే లక్ష్యంగా భావించి యూపీఎస్సీలో విజయాన్ని సాధించి ఐపీఎస్ అధికారినిగా ఎంపికై 2022 బ్యాచ్ లో ఐపీఎస్గా మన ఒడిశా క్యాడర్లో చేరారు. అలా చేరి ఆ సేవలు ఎన్నో చేసి అలా కటక్ ఏసీపీగా పనిచేస్తూ శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్రను పోషించారన్నమాట. అలా తన క్రమశిక్షణతో పాటు నాయకత్వం, సేవాభావంలో ఎన్నో రకాలుగా సేవలు అందించి ఉన్నతాధికారుల ప్రశంసలు పొంది స్త్రీలు ఏ రంగంలో అయినా మరి అత్యున్నత స్థానాల్ని చేరగలరు అని చెప్పి నిరూపించి ఒడిశా యొక్క తొలి మహిళా ఏడీసీగా చరిత్ర సృష్టించారన్నమాట మన అనన్య అవస్థి గారు. సో ఇట్లాగా మనం గమనిస్తే ప్రతి రంగంలో కూడా స్త్రీలు ముందంజలో ఉంటున్నారు అనడానికి ఇలాంటి కొన్ని ఎగ్జాంపుల్సే మనకి లైవ్లో నిలుస్తూ ఉంటాయన్నమాట. సో అలా రీసెంట్గా ఒడిశా తొలి మహిళా ఐడీసీగా చరిత్ర సృష్టించేశారు అనన్య అవస్థి. మరి ఇది ఈవిడ షార్ట్ స్టోరీ అయితే. అండ్ ఇంకా మన ధీరాల్లో మరిన్ని విషయాలు నేను మీతో షేర్ చేస్తాను ప్రాంతీయ వార్తల తర్వాత. ఇప్పుడైతే సమయం 1:20 అవుతుంది, ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. యూనివర్సల్ హెల్త్ పాలసీ కింద ప్రతి కుటుంబానికి 2 లక్షలకు పైగా ఉచిత వైద్య సేవలు అందించనున్నట్లు వెల్లడించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాజధాని ప్రాంతంలో వాగుల నీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపిన మంత్రి పి నారాయణ. మిషన్ పాత్ హోల్ ఫ్రీ కార్యక్రమం ద్వారా 20,000 కిలోమీటర్లకు పైగా రహదారుల మరమ్మతులు చేపట్టామన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026 పురస్కారానికి ఎంపికైన రాష్ట ప్రకృతి వ్యవసాయ విధానం. ఇక వార్తల్లోని వివరాలు. రాష్టంలో యూనివర్సల్ హెల్త్ పాలసీ కింద ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయలకు పైగా ఉచిత వైద్య సేవలు అందించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. గుంటూరులో నిర్వహించిన ఒక ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రజలకు సమగ్ర ఆరోగ్య సేవలు అందించేందుకు సంజీవని పేరుతో ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. డిజిటల్ హెల్త్ రికార్డుల వ్యవస్థను అమలు చేస్తూ ముందస్తు అంచనా, నివారణ, చికిత్స విధానాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. ఆరోగ్యవంతమైన సమాజం ద్వారా దేశ ఆరోగ్యాభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
2: మనిషికి ఆరోగ్యాన్ని మించిన ఆస్తి లేదు. ఎంత సంపదన్నా ఆరోగ్యం లేకపోతే లాభం ఉండదు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నవాడే నిజమైన ధనవంతుడు. 1,000 కోట్లున్నా, పదవులున్నా, ప్యాలెస్లున్నా ఆరోగ్యం లేకపోతే ఉపయోగం లేదు. హెల్తీ సిటిజన్స్ బిల్డ్ ఏ హెల్తీ నేషన్.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 5వ తేదీ నుంచి 21వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరించనున్నామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నిన్న ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి నాయకత్వంలో దేశం ఆర్థికంగా బలోపేతమైందని, పేదరిక నిర్మూలన, ఉచిత బియ్యం పంపిణీ, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాల ద్వారా కోట్లాది మంది ప్రజలు లబ్ది పొందుతున్నారని తెలిపారు.

0: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. రాజధాని అమరావతి ప్రాంతంలో పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా కొండవీటి వాగు, పాలవాగు ప్రవాహ మార్గాలను, పెనుమాక జలాశయాన్ని అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో వాగుల నీటి ప్రవాహానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మట్టి పూడిక తీతలు తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని మంత్రి పేర్కొంటూ
1: పనులు జరిగేటప్పుడు కొన్ని అబ్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇది మరొక రెయినీ సీజన్ వరకు మాత్రమే, మాక్సిమం ఏ ఇబ్బంది ఉన్నా ఈ వచ్చే రెయినీ సీజన్ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3-4 నెలలు మాత్రం ఇటువంటి ఇబ్బంది. ఆ తర్వాత వర్క్స్ అన్ని అయిపోతాయి, బ్రిడ్జెస్ అన్ని అయిపోతాయి. బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్ అయిపోయి బ్రిడ్జెస్ కింద ఉన్న మట్టిని తీసేస్తే ఆ తర్వాత వాటర్ ఫ్రీ ఫ్లో ఉంటుంది. ఆ రోజు నెదర్లాండ్స్ వాళ్ళు డిజైన్ చేసిన రోజు చెప్పింది ఏంటంటే కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాలు, రిజర్వాయర్లు ఇచ్చాం, మీకు వచ్చే వాటర్ అంతా దాంట్లో స్టోర్ అయినా సరిపోతుంది, బయటకు పంపింగ్ కూడా అవసరం లేదన్నారు.
0: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అమ్మ పేరున ఒక మొక్క కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యకులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. ప్రతి ఒక్కరూ అమ్మ పేరుతో కనీసం ఒక మొక్కను నాటి దాని సంరక్షణ బాధ్యతను చేపట్టాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు. బీజేపీ ఆధ్వర్యంలో రాష్టంలోని ప్రతి మండల కేంద్రంలో నాయకులు, కార్యకర్తలు ప్రజల భాగస్వామ్యంతో విస్తృత స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహించాలని, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పీవీఎన్ మాధవ్ కోరారు. గుంతలరహిత రహదారుల లక్ష్యంతో 861 కోట్ల రూపాయలతో చేపట్టిన మిషన్ పాత్ హోల్ ఫ్రీ కార్యక్రమం ద్వారా గత 2 ఏళ్లలో 20,000 కిలోమీటర్లకు పైగా రహదారుల మరమ్మతులు చేపట్టామని రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసి జనార్దన్ రెడ్డి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో రహదారులు, భవనాల శాఖలో 2 ఏళ్లలో సాధించిన పురోగతిపై మంత్రి ఈరోజు పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రహదారుల అభివృద్ది కోసం 2,500 కోట్ల రూపాయలతో 6,000 కిలోమీటర్లకు పైగా పనులు చేపట్టామన్నారు. వీటిలో ప్లాస్టిక్ రోడ్లు, నానో కాంక్రీట్ సాంకేతికత వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ
2: మిషన్ పాత్ హోల్ ఫ్రీ అనే తండ్రి కార్యక్రమాన్ని 861 కోట్లతో దాదాపుగా 20,000 కిలోమీటర్లు కూడా వేయడం జరిగింది. వాటన్నిటిని కూడా కేవలం 6 నెలల నుంచి 9 నెలల కాలంలోనే కంప్లీట్ చేసి, ఎప్పుడైతే రహదారులు బాగుంటాయో పరిశ్రమలు గాని కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఫెయిల్యూర్ అయినప్పుడు ఏ పరిశ్రమతో పాటు టూరిజం కూడా లేకుండా పోతుంది. టూరిజం డిపార్ట్మెంట్ కూడా ఈ రోడ్లన్నీ కూడా బాగుపడిన తర్వాత టూరిజం కూడా పెరుగుతా ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉందా.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్టంలో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానానికి అంతర్జాతీయ స్థాయిలో మరో కీలక గుర్తింపు లభించిందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రతిష్టాత్మక ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026 పురస్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం ఏపీసీఎన్ఎఫ్ ఎంపికైందని ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రకృతి వ్యవసాయానికి ప్రపంచస్థాయి గుర్తింపు రావడం రాష్ట రైతాంగం, గ్రామీణ మహిళల కృషికి దక్కిన గౌరవమని పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు సుస్థిర వ్యవసాయం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నమూనా దేశంలోని 21 రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ అమలవుతోందని మంత్రి తెలిపారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి ఏటా జూన్ 3వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. పోలాండ్ దేశానికి చెందిన లెస్ జెక్ సిబిల్స్కీ అనే సామాజికవేత్త కృషి ఫలితంగా సైకిల్ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం నిర్వహించాలని కోరుతూ సైకిల్పై పర్యటిస్తూ ఆయన 57 దేశాల మద్దతు సాధించారు. లెస్ జెక్ సిబిల్స్కీ కృషి ఫలితంగా 2018వ సంవత్సరంలో జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో జూన్ 3ను ప్రపంచ సైకిల్ దినోత్సవంగా ప్రకటించింది. ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మేరా యువభారత్ సంస్థ రాష్టంలోని పలు జిల్లాల్లో అవగాహనా సైకిల్ ర్యాలీలను నిర్వహించింది. విజయనగరంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీని జిల్లా యువజనాధికారి ప్రేమ్ భరత్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సైక్లింగ్ ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని అన్నారు. అనంతపురంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో మేరా యువభారత్ ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీనివాసులు పాల్గొని మాట్లాడుతూ, ప్రతిరోజు సైకిల్ తొక్కటం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుందని, యువత ఇంధన పొదుపుతో పాటు ఆరోగ్య పరిరక్షణకు సైక్లింగ్ ను అలవాటు చేసుకోవాలని సూచిస్తూ,
3: ఈరోజు వరల్డ్ బైసికల్ డేని మనం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సప్తగిరి సర్కిల్ నుంచి మన మేరా యువ భారత్ ఆఫీస్ వరకు కూడా సైకిల్ ర్యాలీని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత మన ఆఫీస్ లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్స్ మరియు ప్రశంసా పత్రాలని అలాగే మెడల్స్ ని కూడా అందజేయడం జరిగింది.
0: ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఈ నెల 7వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. యోగా కార్యక్రమాల నిర్వహణపై జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, జిల్లాలో ఈ నెల 15న సూర్యలంక నగరవనం వద్ద, 16న బట్టిప్రోలు బౌద్ద స్థూపం వద్ద ప్రత్యేక పర్యాటక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 21న జిల్లా స్థాయిలో నిర్వహించే ప్రధాన యోగా కార్యక్రమంలో 1000 మందికి పైగా పాల్గొనే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం ప్రతి పౌరుడి బాధ్యత అని ప్రకాశం జిల్లా కలెక్టర్, ఒంగోలు నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి పి రాజాబాబు అన్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఒంగోలు నగరంలో కాలువల శుభ్రత కార్యక్రమాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక పోతురాజు కాలువ శుభ్రపరిచే పనులను పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, నగర పరిశుభ్రత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, 4 వారాల పాటు నిర్వహించే ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యూనివర్సల్ హెల్త్ పాలసీ కింద ప్రతి కుటుంబానికి 2 లక్షలకు పైగా ఉచిత వైద్య సేవలు అందించనున్నట్లు వెల్లడించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాజధాని ప్రాంతంలో వాగుల నీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపిన మంత్రి పి నారాయణ. మిషన్ పాత్ హోల్ ఫ్రీ కార్యక్రమం ద్వారా 20,000 కిలోమీటర్లకు పైగా రహదారుల మరమ్మతులు చేపట్టామన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026 పురస్కారానికి ఎంపికైన రాష్ట ప్రకృతి వ్యవసాయ విధానం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: FM 101.3.

వింటున్నారు వివిధ భారతి 101.3. వెల్కమ్ బ్యాక్ టు ధీరా ప్రోగ్రామ్. మరి మనం ఈరోజు ధీరాలో ఇంకేం తెలుసుకుందామనంటే, మన ప్రతి అమ్మాయి కూడా శారీరకంగా దృఢంగా ఉండలేకపోవచ్చు కొన్ని సందర్భాల్లో, కానీ మానసికంగా మాత్రం చాలా దృఢంగా ఉండాలన్నమాట. అంటే మనం ఎప్పుడైతే మెంటల్లీ స్ట్రాంగ్గా ఉంటామో, ఆటోమేటిక్గా మనలో ఫిజికల్ స్ట్రెంగ్త్ లేకపోయినా ఆ సిచ్యువేషన్ని మనం చక్కగా హ్యాండిల్ చేయొచ్చు. మరి ఇలాగా మనం మానసికంగా దృఢంగా ఉండాలి అని అంటే మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉండడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మరి ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచే కొన్ని అలవాట్లు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది ఏంటో తెలుసా? రైటింగ్, అంటే రాయటం. రాయటం వల్ల కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుందా? నిజంగా పెరుగుతుందిట. మరి ఎలాగా, ఏంటి, ఇవాళ మన ధీరాలో మాట్లాడుకుందాం, తెలుసుకుందాం. మరి ముందుగా అయితే మీకోసం వరుడు కావాలని నుంచి సాంగ్ వినిపించేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్డ్. సో ఈ పాటలో మనకి వినబడే కొన్ని కొన్ని మాటలు మనకి కూడా కనెక్ట్ అవుతాయి. ఎలాగా అంటే చెప్తా, అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రిలేటెడే కాబట్టి. సో ముందు ఈ పాట అయితే వినేసేయండి. ఈ పాట విన్న తర్వాత అదేంటి, ఆ మ్యాటర్ ఏంటి మనం అయితే తెలుసుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతిలో ధీర ప్రోగ్రామ్ చందనతో కలిసి.

ఎస్, ఇదే విధంగా ఉంటుంది కదా అప్పుడప్పుడు మనలో మనకి తెలియని ఒక క్యారెక్టర్స్ అట్లా మనకి కూడా కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ క్యారెక్టర్స్ అన్ని ఎవరంటే మనకి ఉన్న మన విలన్స్ అన్నమాట. సో అప్పుడప్పుడు మొండితనం, పెంకితనం, మనకి మనమే మనల్ని మనమే అర్థం చేసుకోలేకపోవడం, ఇలాంటివన్నీ మనలో మనకి కనబడుతూ ఉంటాయి. అయ్యయ్యో అనిపిస్తున్నప్పుడు నిజంగానే. సో ఎట్లాగా వరుడు కావాలి నుంచి సాంగ్ వినిపించేసా కదా, మరి మనం మనకి మనంగా మనలో ఉన్న ఆ మానసిక దృఢత్వాన్ని మళ్ళీ తిరిగి పొందాలి అని అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచుకోగలగాలన్నమాట. మరి దానికోసం మనం ఏం చేయాలి అంటే రోజు మొత్తంలో మనం సాధించిన విజయాలు ఉంటాయి కదా, అంటే మన డైలీ గోల్స్ కొన్ని ఉంటాయి కదా, ఈరోజు ఇచ్చేయాలి, ఈరోజు ఈ పని చేయాలి, ఈరోజు ఇలా ఉండాలి, ఈరోజు ఇలా మనం ఈ పని పూర్తి చేసుకురావాలి, బయటికి వెళ్ళాలి, లేకపోతే మనం వర్కింగ్ ఉమెన్ అయితే ఈరోజు ఇంతవరకు నేను వర్క్ చేయాలి. సో ఇట్లా రకరకాల గోల్స్ అనేవి ఉంటాయి కదా, వాటిల్లో ఈరోజు మనం చేయాలనుకున్న దాన్ని సాధించిన పనులు ఉంటాయి కదా, అంటే కంప్లీట్ చేసేసి మనం ఒక 10 పెట్టుకున్నామంటే అందులో అట్లీస్ట్ ఆ రోజులో ఒక 5 to 10 మధ్యలో కంప్లీట్ చేస్తాం కదా. అన్నీ కంప్లీట్ చేయలేకపోవచ్చు, బట్ కంప్లీట్ అయితే చేయగలుగుతాం కదా కొన్ని. ఆ సాధించిన విజయాలు, ఈరోజు నేను పూర్తి చేసేసాను అని చెప్పి ఒక బుక్ పెట్టుకొని అందులో రాసుకోవాలట. సో అలాగా మీ డైలీ టార్గెట్ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్ చేయటమే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 పనులు పెట్టుకున్నారు, అందులో 7 కంప్లీట్ చేశారు, అంటే ఆల్మోస్ట్ మీ డైలీ గోల్ని మీరు రీచ్ అవ్వడానికి దగ్గరలో ఉన్నారు. అలాగా మీరు మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం సాధించారు అనేది ఒక బుక్లో రాసుకోవాలట. అండ్ ఇలా మనం డైలీ గోల్ని సాధించడమే, కంప్లీట్ చేయడమే మన డైలీ సక్సెస్గా కూడా గుర్తించగలగాలి. అండ్ ఇలా చేస్తూ మనకి మనమే మనలో తెలియకుండానే ఒక కాన్ఫిడెన్స్

కాన్ఫిడెన్స్ ని పెంచుకున్న వాళ్ళం అవుతాం అన్నమాట. అండ్ ప్రతిరోజు కూడా పడుకునే ముందు మీలో మీకు నచ్చిన మూడు విషయాలు. సో మన చిరు సినిమా గుర్తుంది కదా, ఒక ముగ్గురికి హెల్ప్ చేయండి అని ఎలా అయితే తను సజెస్ట్ చేశారో ఆ సినిమా ద్వారా, మనం కూడా మనలో ఉన్న మనకి నచ్చిన మూడు క్వాలిటీస్ మనకి మనమే, అంటే మనకి ఎక్కడో ఒక చోట మనకి మనం నచ్చుతాం. ఖచ్చితంగా ప్రతి మనిషి వాళ్ళకి వాళ్ళు నచ్చుతారు ఏదో ఒక విషయంలో. అరే సూపర్ రా నేను, అబ్బా వాటే అసలు మన నీకన్నా ఎవరు తోపు అన్న ఫీలింగ్ కూడా వస్తుంది కొన్నిసార్లు ఒక్కొక్క విషయంలో. సో అలాంటి విషయాలు ఏవైనా ఒక మూడింటిని, అలాగే ఇతరుల నుంచి మిమ్మల్ని మీరు ప్రత్యేకంగా చూపించుకునే అంశాలు కొన్ని ఉంటాయి. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేస్తూ ఉంటారు, అవతల వాళ్ళు ఇలా ఉన్నారు మనం ఇలా ఉండాలో అని చెప్పి ఒక చిన్న చిన్న కంపారిజన్స్ చేసుకుంటూ ఉంటారు కదా. అలా చేసుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళతో కంపేర్ చేయలేని విషయాలు కొన్ని ఉంటాయి, అంటే అవే మీ యొక్క స్పెషాలిటీస్ అవుతాయి అన్నమాట. అలాంటి అంశాలు, సో మీకు మీలో నచ్చిన కొన్ని మూడు అంశాలు, అలాగే ఇతరులతో కంపేర్ చేయలేని మీలో కలిగిన కొన్ని స్పెషల్ క్వాలిటీస్, సో వీటిల్ని కూడా మనం ఒక బుక్లో రాసుకోవాలన్నమాట. సో ఇలా రైటింగ్ అనేది అలవాటు చేసుకుంటూ ఉంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇంకా ఉన్నాయి మాట్లాడుకుందాం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా పెంచుకోవాలి అమ్మాయిలు అనేది. ఈ లోపు మంచి సాంగ్స్ రెడీగా ఉన్నాయి మీకోసం, వింటూ ఆనందించండి. సో ధ్రువ అండ్ వరుణ్ నుంచి సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి, వింటూ స్టే ట్యూన్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ఎస్దీరేలైతే మనం ఉన్నాం కదా, మరి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని పెంచుకోవాలి అని అంటే రైటింగ్ ఎంత ఇంపార్టెంట్ అనేది తెలుసుకున్నారు. అండ్ ఇంకా ఏం చేయాలి అని అంటే, ఇందాక నేను ఏం చెప్పాను, మీకు మీలో నచ్చిన ఒక 3 విషయాల్ని రాసుకోవాలి, అలాగే ఇతరుల నుంచి మిమ్మల్ని మీరు ప్రత్యేకంగా చూపించగలిగే కొన్ని అంశాలని రాసుకోవాలి అని చెప్పి చెప్పాను కదా. అండ్ వాటితో పాటు ఇంకొక పని కూడా చేయాలి, ఇతరులతో కంపారిజన్ చేయడం పూర్తిగా మానేయాలి. వాళ్ళు ఇంత బాగా ఉన్నారు, వాళ్ళు అంత బాగా చేశారు, వాళ్ళు లైఫ్లో ఇంత బాగా ఎదిగారు, లేకపోతే వాళ్ళల్లో ఇంత మంచి క్వాలిటీ ఉంది, మనలో ఎందుకు లేదు, అసలు వాళ్ళు ఇంత బ్రైట్గా ఎలా ఉండగలుగుతున్నారు, మన లైఫ్లో మనం ఎందుకు ఇలా ఉంటున్నాం, ఇలాంటి కంపారిజన్స్ అనేవి చేసుకుంటే మనలో మనకే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది. అండ్ ఇంకొకటి ఏం చేయాలి అంటే, రేపు అసలు మనం ఏం చేయాలనుకుంటున్నాం అనే విషయాల్ని, అసలు రేపేం కావాలి మనకి అనే విషయాల్ని ఈరోజే మనం అమర్చుకోగలగాలి, అంటే మనం సెట్ చేసి పెట్టుకోగలగాలి. అండ్ అలాగే ముఖ్యంగా చేయాల్సిన పని ఇది అన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఇది ఇప్పుడు నేను చెప్పబోయేది, పడుకునే ముందు 10 నిమిషాల పాటు మెడిటేషన్ ధ్యానం కంపల్సరీ చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే, ఆ రోజు మొత్తంలో జరిగినవన్నీ ఒకసారి రికలెక్ట్ అవుతాయి, అవుతూనే మనకి ఏదో తెలియని పాజిటివిటీ కనబడుతుంది, మనం చేసిన మిస్టేక్స్ కనబడతాయి, మనం పడిన బాధ కనబడుతుంది, మనకి కలిగిన ఆనందం కనబడుతుంది. ఆ మిక్స్డ్ ఫీలింగ్స్ అన్నీ ఒకేసారి మన కళ్ళ ముందు అలా రన్ అవుతాయి. దానివల్ల ఏమవుతుంది, ఎక్కడో ఒకడ మనం చేసిన పాజిటివ్ పాయింట్స్ అనేవి మనకి మన బ్రెయిన్ ఆటోమేటిక్గా ఆలోచించేలా చేస్తుంది అన్నమాట. దానివల్ల మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. అండ్ ముఖ్యంగా మనసులో ఆందోళనల్ని పక్కన పెట్టగలగాలి. ఎప్పుడైతే మన మనసులో ఆందోళనలు పెరుగుతూ ఉంటాయో ఆత్మవిశ్వాసం అనేది దెబ్బతింటుంది. కాబట్టి మీలో ఉన్న ఆందోళనని కాస్త పక్కన పెట్టగలిగితే మనం మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఆటోమేటిక్గా పెంచుకునేందుకు ముందుకు వెళ్ళచ్చు అనమాట. దానికోసం ఏం చేయాలో తెలుసా, మన మనసులో ఏదో ఒక ఫీలింగ్ ఉంటుంది, అమ్మో బాబా మనం చెప్పలేము, బయట మన చుట్టూ ఉన్న మనుషులకు కూడా మనం చెప్పుకోలేని బాధలు కొన్ని ఉంటాయి, వాటిని ఒక బుక్లో రాసుకోవాలి. రాయడం వల్ల ఏమవుతుందంటే, సగం బాధని మనం అక్కడికక్కడే తగ్గించుకోవచ్చు ఆ రాయటం వల్ల. అండ్ అంతేకాదు, మనకి మన మనసులో ఉన్న ఆందోళనలు ఎప్పుడైతే రాయడం మొదలు పెడతామో, ఆ ఆందోళన వల్ల మనకి కలిగే ప్రభావం, అంటే నెగిటివ్ ఇది అనేది పడుతుంది కదా ఇంపాక్ట్ అనేది, అది కొంతవరకు తగ్గే ఇది ఉందన్నమాట, ఛాన్స్ ఉంది. సో అట్లా తగ్గడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగేందుకు అవకాశం కూడా ఏర్పడుతుంది. సో అలా పెరిగితే మనకి మనమే మానసికంగా దృఢంగా మారగలుగుతాం అన్నమాట. అది అమ్మాయిల విషయం. మరి ఇలా తెలుసుకున్నారు కదా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి అండ్ మెంటల్లీ స్ట్రాంగ్గా కూడా ఉండాలి. సో ఇది మన ధీర ప్రోగ్రామ్. అయితే మంచి సాంగ్తో ఎండింగ్ ఇచ్చేస్తున్నాను, లవ్ స్టోరీ నుంచి సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఆనందించండి మన ధీర ప్రోగ్రాంలో. అండ్ ఈ సాంగ్ తర్వాత న్యూస్ ఉంటుంది, న్యూస్ తర్వాత మంచి సాంగ్స్ అయితే వినిపించేస్తాను, వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి.

0: హాట్ సమ్మర్ లో
1: కూల్ టిప్స్. సమ్మర్ లో వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వడదెబ్బ తగిలితే ఎలా ఉంటుందో తెలుసా?
0: చెమట పట్టకపోవడం, బాడీ టెంపరేచర్ ఒక్కసారిగా పెరిగిపోవడం,
1: వణుకు పుట్టడం, మగత నిద్ర, కలవరింతలు రావడం,
0: ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మారక స్థితిలోకి వెళ్ళడం.
1: మరి వడదెబ్బ తగిలిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా?
0: వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ ఉండే ప్రదేశానికి తీసుకెళ్ళాలి.
1: చల్లని నీటిలో ముంచిన తడిగుడ్డుతో శరీరం అంతా తుడవాలి. బాడీ టెంపరేచర్ నార్మల్ కి వచ్చే వరకు ఇలా చేస్తూనే ఉండాలి.
0: ఉప్పు కలిపిన మజ్జిగ, ORS తాగించాలి. చల్లని గాలి తగిలేలా చూడాలి.
1: అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి నీరు తాగించకూడదు, వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.
0: ఇలా ఫాలో అయిపోతూ ఉండండి. ఈ సమ్మర్ లో సేఫ్ గా ఉండండి. హాట్ సమ్మర్ లో
1: కూల్ టిప్స్.

0: CFM 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిత్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

ఎగ్జాక్ట్లీ 2:31:33 కూడా దాటిపోయింది. వెల్కమ్ టు సందడి సందడి. మరి ఇవాళ మన సందడి సందడిలో నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ 4 వరకు నాతో కలిసి సందడి చేయాలి అని అంటే వాట్సాప్ ద్వారా నాకు మెసేజ్ చేసేయండి. వాట్సాప్ నెంబర్ కూడా ఉంది నా దగ్గర 0866248814. ఇది వాట్సాప్ నెంబర్. సో వాట్సాప్ ద్వారా నేను అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తూ 1.5 అవర్ పాటు 90 మినిట్స్ పాటు మనందరం కలిసి సందడి చేసేద్దాం. ఇక మొదలెట్టేద్దాం మన సందడి సందడి. అంతకన్నా ముందు మన లిజనర్స్ అయితే గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ అంటున్నారు చాలా మంది. చూసేద్దాం ఎవరు పంపించారు అనేది. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ దమ్మోజ్ వెంకటాచార్య గారు, వరలక్ష్మి గారు ఫ్యామిలీ పంపించారు నల్గొండ జిల్లా నుంచి. అండ్ అప్పలరాజు గారు బడ నుంచి, హాయ్ చందన ఎలా ఉన్నారు, సినిమా కబుర్లు ప్రోగ్రామ్ బాగుంది, మంచి పాటలు వేశారు. ఇక సందడి సందడిలో మీ క్రియేటివిటీతో మా మతులు పోగొడతారు, ఇక ఇది మీ నిజం అంటున్నారు. వెయిటింగ్. సో చూద్దాం ఏం జరుగుతుంది, ముఖ చిత్రాలు మారతాయా లేదా అనేది చూద్దాం. అండ్ వెల్కమ్ టు సందడి సందడి అంటూ ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహ భాను గారు మెసేజ్ చేశారు. అండ్ శుభ మధ్యాహ్నం అంటూ కేదర్ వీరేష్ గారు రాజా నుంచి మెసేజ్ చేశారు. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ సందడి సందడికి వెల్కమ్, లంచ్ అయిపోయిందా అంటున్నారు మధుకుమార్ గారు, ఫ్యామిలీ అంతా కూడా మండూరు నుంచి. అండ్ అలాగే క్రియేటివ్సీ గుడ్ ఆఫ్టర్నూన్, చాలా రోజుల తర్వాత వచ్చారు, గ్యాప్ వచ్చింది, వచ్చిందా మీ క్రియేటివిటీ, ఏంటి ఏమైపోతుంది, మీరు కూడా వీక్లో 2 షో చేయండి అంటున్నారు. సంధ్య నగలు దీన్ని నుంచి పంపించారు. సంధ్య గారు యాక్చువల్లీ సూర్య నాతో క్రికెట్ ఆడుకున్నాడండి, అందుకే నేను రాలేదన్నమాట ఇన్ని రోజులు. అది సంగతి, మీతో కూడా అంటే మీలో చాలా మందితో క్రికెట్ ఆడుకునే ఉండుంటాడు నాకు తెలిసి. సో బయట వెదర్ అయితే అట్లా ఉంది కదా, కొంచెం జాగ్రత్తగా ఉండండి అందరూ కూడా. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు సుబ్బారావు గారు, శ్రీదేవి గారు అన్నమాట. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్.

వెల్కమ్ టు సండే సందేయ అంటూ శాంతినగర్ నుంచి ఓకే అప్పుడు మెసేజ్ చేశారు. అండ్ సంగతి అండ్ ఇంకా ఉన్నాయి మెసేజెస్, బట్ నేను అడిగే క్వశ్చన్ కూడా అడిగేసాను అనుకోండి, వాటితో పాటు అన్ని మెసేజెస్ కూడా చూస్తుందాం. మరి ఫస్ట్ క్వశ్చన్ అయితే చాలా ఈజీ, అండ్ అంటే చాలా రోజుల తర్వాత వచ్చాం అప్పుడే ఎందుకులే ముఖ చిత్రాలు మార్చేయడం అని. ఫస్ట్ సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నాను, ఓకేనా? సింపుల్గా ఆన్సర్ చేసేయచ్చు అండ్ క్వశ్చన్ వినేయండి మరి జాగ్రత్తగా. హీరో సర్వానంద్, లావణ్య త్రిపాఠి వీళ్ళిద్దరూ జంటగా నటించిన సినిమాలో దాగి ఉన్నారు ఈనాటి బర్త్డే సెలబ్రిటీ, ఎవరావిడ? తెలిస్తే 0866248814 నంబర్కి ఆన్సర్ చేసేయండి. సర్వానంద్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన సినిమాలో దాగి ఉన్న ఈనాటి బర్త్డే సెలబ్రిటీ ఎవరు? తెలిస్తే ఆన్సర్ చేసేయండి. ఆల్రెడీ మనకి ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ కూడా వచ్చేసింది, అది ఎవరనేది నేను ఒక మంచి సాంగ్ తర్వాత రివీల్ చేస్తాను. స్టే ట్యూన్డ్ విత్ భారతి 101.3.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: సో మహాత్మా మూవీ నుంచి సాంగ్ అయితే వినేశారు కదా, క్వశ్చన్ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. హీరో సర్వానంద్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన సినిమాలో దాగి ఉన్న ఈనాటి బర్త్డే సెలబ్రిటీ ఎవరు? తెలిస్తే ఆన్సర్ చేస్తూ మరొక సాంగ్ మీకోసం వస్తుంది యువసేన నుంచి. వింటూ స్టే ట్యూన్డ్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్.

0: మిషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్ కాల్ 1800-420-2233.
1: ఎస్, అందరి సందర్భంలో నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ చాలా సింపుల్ కదా, మీ అందరూ ఈజీగా ఆన్సర్ చేసేసారు. మరి రిపీట్ చేస్తాను, ఆన్సర్ రివీల్ కూడా చేసేస్తాను. అండ్ నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సర్వానంద్ లావణ్య త్రిపాఠి జంటగా నటించిన సినిమాలో దాగి ఉన్న ఇవాల్టి బర్త్డే సెలబ్రిటీ ఎవరు అని అడిగాను. ఆన్సర్స్ కూడా వచ్చేసాయి, మరి ఎవరు పంపించారో చూసేద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సందడే సందడి అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు శాంతినగర్ నుంచి ఒకే ఒకడు అనమాట. అండ్ అలాగే నిషా కేరళ, నిషా అగర్వాల్ అనుకుంటున్నాను నేనైతే మీ ఆన్సర్ని. సో ప్రగతి గారు కేరళ నుంచి మెసేజ్ చేశారు, కానీ అది కాదు. అండ్ హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సందడే సందడి అంటూ ప్రోగ్రామ్ సూపర్ అంటున్నారు. థ్యాంక్ యూ రాంబాబు గారు, కమలా గారు అండ్ ఫ్యామిలీ అందరూ కూడా చిత్తూరు జిల్లా నుంచి మెసేజ్ చేశారు. అండ్ అలాగే అప్పలరాజ్ గారు పడని నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. మరి నాకు ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ ఎవరు పంపించారు తెలుసా? ఈరోజు శాంతినగర్ నుంచి ఒకే ఒకడు పంపించారనమాట. ఫస్ట్ నేను అడిగిన వెంటనే టపా అని పెట్టేశారు. నెక్స్ట్ ఇంకా సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి గారు, రామ్ చరణ్ గారు ఆన్సర్ చేశారు కరెక్ట్ ఆన్సర్. అండ్ భాస్కర్ గారు పడని నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అక్కర్పాక నుంచి రమా గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ వెన్యా గారు విజయవాడ నుంచి, ఐ డోంట్ నో అక్క అంటుంది అనమాట, బట్ ఇట్స్ ఓకే, ఆ సినిమా పేరు తెలిస్తే ఆన్సర్ తెలిసిపోతుంది. వాళ్ళిద్దరు నటించిన సినిమా పేరు తెలిస్తే. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ కామ్రేడ్ చందన, బోన్సేసారా చాలా రోజుల తర్వాత సందడే సందడికి మీకు వెల్కమ్, మేము ప్రశ్నలతో రెడీ, మీరు రెడీనా అంటూ అడుగుతున్నారా. నేను అడిగే క్వశ్చన్ మీరు రివర్స్ అడిగేశారా? ఓకే, ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్. పోలైన్ గారు ఆళ్ళగడ్డ నుంచి మెసేజ్ చేశారు. అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే ఖాజీపేట్ మండలం నుంచి, ఓకే, బుచ్చయ్య గారు తరాపల్లి నుంచి మెసేజ్ చేశారనమాట. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు రెబ్బవరం నుంచి నాగులు గారు, మీరా అండ్ అమిగద అందరూ కూడా ఆన్సర్ చేశారు కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ లలిత గారు, మురళి గారు, భాను గారు తిరుపతి నుంచి మెసేజ్ చేశారు. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. అండ్ కాళీ శ్రీనివాసరావు గారు కోదాడి నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. ఫణి సత్యశ్రీ గారు తెనాలి నుంచి కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ నుంచి గణేష్ గారు, వేదవతి గారు కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి పద్మస్తన్నరావు గారు, శ్రీనివాస్తన్నరావు గారు కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే వంశీరాజు గారు గుంటూరు నుంచి పంపించారు, అక్ష అంటూ పంపించారు. ఓకే, అక్ష ఇస్ ద ఆన్సరే, బట్ ఆ పేరు ఈ రోజు సెలబ్రిటీ పేరు ఒకటి కాదు. ఓకేనా, అది సంగతి వంశీ గారు. అండ్ అలాగే ఉమ్మడి నుంచి జైనదీన్ గారు, స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే దస్తగిరి సంజయ్ గారు ప్రొద్దుటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఎలా ఉన్నారు చందన అని అడుగుతున్నారు సుధా గారు కొత్తగూడెం నుంచి. ప్రజెంట్ అయితే ఫైన్ అండి, కరెక్ట్ ఆన్సర్ కూడా మెసేజ్ చేశారు. అండ్ అలాగే శ్రీనివాస్ వర్మ గారు మెసేజ్ చేశారు కోదాడి నుంచి కరెక్ట్ ఆన్సర్తో, గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా వెల్కమ్. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఉదయ చంద్రిక గారి పుట్టినరోజు ఈరోజు అంటూ సీతా మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి మెసేజ్ చేశారు. ఇలా పంపించారా? ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సందడి సందడికి వెల్కమ్ అంటూ బహుకాల దర్శనాలు బాగున్నారా అంటూ అడుగుతున్నారు ఉభయ కుశిలవ పరి. ఎవరండి ఇంతకి? భాషా గారు అండ్ ఫ్యామిలీ అనమాట, రామళ్ళ కోట నుంచి మెసేజ్ చేశారు. ఉభయ కుశిలవ పరి, నేనైతే ప్రస్తుతానికి అదే చెప్తాను అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా. అండ్ అలాగే గూడూరు నుంచి పంపించారు సుకుమార్ గారు, తేజశ్రీ అండ్ ఫ్యామిలీ అందరూ కూడా. కృతి కర్బంద అంటూ పంపించారు, కాదు కదా ఆలోచించండి. అండ్ అలాగే ముందుగా సైకిల్ డే శుభాకాంక్షలు, రెండు గంటల ముందు చాలా విలువైన మాటలు చెప్పారు, డైరీ రాయడం వల్ల కొంతవరకు మనసులో ఉన్న విషయాలు వేరే వాళ్ళతో చెప్పినంతగా బాధ తగ్గుతుంది, పడుకునే ముందు ధ్యానం వల్ల కూడా మంచి జరుగుతుంది, మీ మొదటి ప్రశ్నకు నా సమాధానం అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు బొడుబాల సుబ్రహ్మణ్యం గారు రామానగర్ నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే యాకూబ్ బాషా గారు, నూర్జహాన్ గారు పంపించారు లావణ్య త్రిపాఠి అంటూ, ఓకే ఆన్సర్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి, చందన మా మచిలీపట్నంలో భాస్కరుడు వేడి ఎక్కువగా ఉంది అంటున్నారు, కూల్గా మీరు సందడే సందడిలో వేసిన ప్రశ్నకు నా ఆన్సర్ టుడే బర్త్డే కూడా అంటున్నారు, క్లూ ఇస్తే ఇంకేం కావాలి అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు. ఒక్క మచిలీపట్నం ఏంటండి, మొత్తం ఓవరాల్ కొన్ని కొన్ని మీమ్స్ కూడా వస్తున్నాయి, అటు సూర్యుడు ఇటు భూమి మధ్యలో విజయవాడ అనమాట. మాకైతే అట్లుంది మా పరిస్థితి, విజయవాడ వాళ్ళందరి పరిస్థితి యాక్చువల్లీ. బట్ ఎనీవే, సూర్య క్రికెట్ ఆడుతున్నారు కాబట్టి, క్రికెట్ కబడ్డీ ఇంకా వచ్చిన గేమ్స్ అన్నీ ఆడుతున్నాడు కాబట్టి బయట జాగ్రత్తగా ఉండాలన్నమాట, అది సంగతి. అండ్ నెక్స్ట్ ఇంకా కోనసీమ నుంచి పంతాడు శ్రీనివాసరావు గారు, గంగా భవానీ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్తో. అండ్ అలాగే వెంకట సుబ్బయ్య గారు, లక్ష్మీదేవి గారు కందికాయపల్లి విలేజ్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ సుమలత గారు, లంచ్ అయిందా అండి అంటూ అడుగుతున్నారు కరెక్ట్ ఆన్సర్తో. అయిపోయిందండి, రంగారెడ్డి జిల్లా నుంచి అనుకుంటా మెసేజ్ చేశారు. అండ్ అలాగే పెదపరం నుంచి అబ్దుల్ గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. నాగార్జున గారు లక్ష్మీ వడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ శుభ మధ్యాహ్నం అంటూ కేదర్ వీరేష్ గారు రాజోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే శుభ మధ్యాహ్నం, ఎలా ఉన్నారు, బోన్ చేశారా అంటున్నారు విశ్వేశ్వరయ్య గారు, రఘుపతి గారు ఫ్యామిలీ అనమాట. కరెక్ట్ ఆన్సర్తో కోడుమూరు నుంచి నా భోజనం అయిపోయిందండి. అండ్ అలాగే తాడిపత్రి నుంచి పంపించారు సత్యభార్గవి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే శుభ మధ్యాహ్నం, ఎలా ఉన్నారు, సందడి సందడికి వెల్కమ్ అంటూ వినాయతుల్లా గారు భవానీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. ఫైన్ అండి. అండ్ అలాగే శ్రీనివాస్ వర్మ గారు బెంగళూరు నుంచి గుడ్ ఆఫ్టర్నూన్, హాయ్ చందన అంటున్నారు, హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. అలాగే మదన్ కుమార్ గారు ఫ్యామిలీ పంపించారు, ఎక్కడి నుంచి, ముజఫర్నగర్ నుంచి అట. ఓకే, కరెక్ట్ ఆన్సర్ మీది కూడా. అక్క, నేను మీకోసం చాలా రోజులు వెయిట్ చేశాను, నా ఫేవరెట్ ఆర్జే మీరు, క్వశ్చన్ సూపర్. ఇయర్లో సమ్మర్ చాలా ఉంటుంది, అస్సలు అనుకోలేదు, నీళ్లు పోసుకోవాల్సిన అవసరం లేదు, చెమట అలా వస్తుంది అంటే. నిజమే, బయటికి వెళ్ళి 2 నిమిషాల నుంచి ఉంటే స్నానం అయిపోయింది అంతే. సంధ్య నగలు నేను ఇంటి మెసేజ్ చేసింది అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ సంధ్య. అలాగే ఉంది ఇక్కడ విజయవాడ పరిస్థితి కూడా. అది నెక్స్ట్. ఇంకా మురహరి యశోద గారు, జానకి గారు పంపించారు నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రాజోల్ నుంచి జయన్న గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే చందన గారు, మా పెడన్లో భానుడు వెళ్ళిపోయి మేఘాలు వచ్చాయి, ప్రకృతి పులకరిస్తుంది, వర్షం పడేలా అని. ఎంజాయ్ చేయండి, ఇంకేం చెప్తాం, మీ అప్పలరాజు, మీ పెడనంతా కూడా మంచి లక్కీ పీపుల్ ఉన్నారనమాట అప్పలరాజు గారు. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అయితే ఏం చక్కగా వరుణ్ అక్కడికి వచ్చాడు అనమాట, అయితే బీ హ్యాపీ. అండ్ నెక్స్ట్ ఇంకా శర్వానంద్ లావణ్య త్రిపాఠి మూవీ అంటూ నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను అంటున్నారు ధనంజయ్ గారు అనంతపూర్ నుంచి. ఓకే, మీకు కూడా వెల్కమ్, అటెండెన్స్ వేసేసాం, కరెక్ట్ ఆన్సర్ కూడా. సో ఇంతకీ ఆన్సర్ ఏంటి అని అంటే, రాధా గారు, మనందరి ఫేవరెట్ ఫేవరెట్ యాక్ట్రెస్ రాధా గారు అనమాట. అసలు ఆవిడ నటన ఒక పక్క, డ్యాన్స్ ఒక పక్క, అభినయం ఒక పక్క, వాటే టాలెంటెడ్ యాక్ట్రెస్ కదా. మరి రాధా గారికి విష్ చేసేద్దాం వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. మరి రాధా గారిలో ఒక స్పెషల్ ఇది ఉందన్నమాట ఆవిడ చేసిన మూవీస్లో, ఇంతకీ అదేంటి, అదే మన నెక్స్ట్ క్వశ్చన్. సో చాలా మూవీస్ చేశారు కదా చాలామంది హీరోస్తో, బట్ చిరంజీవి గారితో చేసిన సినిమాల్లో మాత్రం ఒక కామన్ పాయింట్ ఉంది. అదేంటంటే, చిరంజీవి గారు రాధా గారు కలిసి చేసిన సినిమాల్లో ఒకే పదం వచ్చే 4 సినిమాలు చేశారు ఏకంగా, ఒకటి కాదు 2 కాదు ఒకే. అంటే ఆ టైటిల్లో మీకు ఆ పదం కనబడుతుంది అనమాట ఆ 4 సినిమా టైటిల్స్లో. ఇంతకీ ఆ సినిమా టైటిల్స్ ఏంటో కనుక్కోండి, ఆన్సర్ చేసేయండి 0866-248-8814 వాట్సాప్ నెంబర్కి. రాధా గారు, చిరంజీవి గారు, వీళ్ళిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు మనకు తెలిసిందే, బట్ ఆ సినిమాలన్నిటిలో ఒక 4 మూవీస్ మాత్రం ఒక పదం, సేమ్ పదంతో ఉంటాయన్నమాట టైటిల్స్. అంటే ఆ పదం ఆ 4 టైటిల్స్లో మనకి కనబడుతుంది ఆ సినిమా టైటిల్స్లో. ఆ సినిమాలు ఏంటో కనుక్కోండి 0866-248-8814 ఇది వాట్సాప్ నెంబర్, ఆన్సర్ చేసేయండి. ఇప్పుడైతే మీకోసం వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన ఒక మంచి సాంగ్ వచ్చేస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: ఎస్, మంచి సాంగ్ అయితే వినేశారు కదా. మనం సందడి సందడిలో ఉన్నాం. మరి రాధా గారు, చిరంజీవి గారి కాంబినేషన్లో ఒక 4 సినిమాలు మాత్రం ఒకే పదం వచ్చేలా కనబడతాయన్నమాట. అవి ఏ సినిమాలు అని అడిగాను, ఆన్సర్స్ కూడా వచ్చేసాయి. మరి చూసేద్దాం ఎవరు పంపించారు. కాదర్ వీరేష్ గారు రాజా నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్, అప్పలరాజు గారు పడని నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒకడు కరెక్ట్ ఆన్సర్, భాస్కర్ గారు పడని నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే హర్ష గారు చిత్తూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, కాళ శ్రీనివాస్ గారు కోదాడ్ నుంచి కరెక్ట్ ఆన్సర్, వంశీరాజ్ గారు గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే దక్ష విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే రాజోల్ నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే శోభా గారు రేణిగుంట నుంచి ఏమిటో తెలిసినట్టే ఉన్నాయి కానీ తెలియట్లేదు అంటున్నారు. అవునా? ఓకే, కనుక్కోండి. అయితే ఈజీ, చాలా ఈజీ ఆన్సర్ అయితే. నెక్స్ట్ ఇంకా శ్రీనివాస్ వర్మ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే కడప నుంచి దస్తగిరి సంధ్య గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే కర్నూలు

ఓకే, ఆన్సర్ అయితే కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ అడిగినందుకు. అండ్ అలాగే గూడూరు నుంచి పంపించారు సుకుమార్, తేజశ్రీ, అమూల్య, అఖిల అందరు కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లత గారు ఉయ్యూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, అక్కర్పాక్ నుంచి రమా గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కామారెడ్డి జిల్లా నుంచి నైతుల్లా గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. రబ్బవరం నుంచి నాగులు గారు అండ్ ఫ్యామిలీ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా పెదపరం నుంచి అబ్దుల్ గారు కరెక్ట్ ఆన్సర్, కొత్తగూడెం నుంచి యాక్కూబ్ బాషా గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫణి సత్యశ్రీ గారు తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ పంతాడి శ్రీనివాస గారు, గంగా భవానీ గారు కూడా మోరిపల్లె నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే సుధా గారు కొత్తగూడెం నుంచి కరెక్ట్ ఆన్సర్, భూమేశ్వరరావు గారు భూలక్ష్మి వెల్లుల నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఈ నాలుగుట్లో రాధా ఉన్నారు అంటున్నారు పోలయ్య గారు ఆళ్ళగడ్డ నుంచి, కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ ఇంకా రిమైనింగ్ ఆన్సర్స్ అన్నీ కూడా చూద్దాం ఎప్పుడు న్యూస్ హెడ్లైన్స్ తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం. నేను మణిశ్రీ. రాష్ట్రంలో యూనివర్సల్ హెల్త్ పాలసీ కింద ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయలకు పైగా ఉచిత వైద్య సేవలు అందించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. గుంటూరులో నిర్వహించిన ఒక ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 5వ తేదీ నుంచి 21వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరించనున్నామని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. గుంతల రహిత రహదారుల లక్ష్యంతో 861 కోట్ల రూపాయలతో చేపట్టిన మిషన్ పాత్ హోల్ ఫ్రీ కార్యక్రమం ద్వారా గత 2 ఏళ్లలో 20,000 కిలోమీటర్లు పైగా రహదారుల మరమ్మతులు చేపట్టామని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా కొండవీటివాగు పాలవాగు ప్రవాహ మార్గాలను పెనుమాక జలాశయాన్ని అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానానికి అంతర్జాతీయ స్థాయిలో మరో కీలక గుర్తింపు లభించిందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రతిష్టాత్మక ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026 పురస్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం ఏపీసీఎన్ఎఫ్ ఎంపికైందని ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించారు. రైతుల సంక్షేమం, భూసార పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఖరీఫ్ 2026 సాగులో పచ్చిరొట్ట పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 62 కోట్ల 20 లక్షల రూపాయలను రాయితీకి కేటాయించినట్లు వెల్లడించారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు ప్రతి ఏటా జూన్ 3వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. పోలాండ్ దేశానికి చెందిన లెస్ జెక్ సిబిల్స్కీ అనే సామాజికవేత్త కృషి ఫలితంగా సైకిల్ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మేరా యువ భారత్ సంస్థ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అవగాహన సైకిల్ ర్యాలీలు నిర్వహించింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అమ్మ పేరున ఒక మొక్క కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యకులు పివిఎన్ మాధవ్ తెలిపారు. ప్రతి ఒక్కరూ అమ్మ పేరుతో కనీసం ఒక మొక్కను నాటి దాని సంరక్షణ బాధ్యతను చేపట్టాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని ప్రకాశం జిల్లా కలెక్టర్, ఒంగోలు నగరపాలక సంస్థ ప్రత్యేకాధికారి పి రాజబాబు అన్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఒంగోలు నగరంలో కాలువల శుభ్రత కార్యక్రమాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు వింటారు.

0: 101.3
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: ఏమండి బాయ్, భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి.
5: వస్తున్నా అమ్మా. ఇష్యూ?
4: అబ్బా, ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
5: అమ్మా, ఇంకా పడుకోలేదా?
6: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథా గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
5: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేది ఎవరు?
4: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.
2: నచ్చిందేంటి?
7: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
2: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
7: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఎస్, వెల్కమ్ బ్యాక్ టు సందడి సందడి. మరి నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్స్ స్టిల్ ఇంకా ఉన్నాయి కదా, కొన్ని అవి కూడా చూసేద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం, ఓకేనా? మరి నేను అడిగిన క్వశ్చన్కి ఇంకా ఎవరు పంపించారు ఆన్సర్స్ అంటే, నజరీన్ గారు, నజీర్ గారు ఫ్యామిలీ కర్నూలు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ కుసుమ గారు అంబటి నగర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. అలాగే మురహరి యశోద గారు, జానకి గారు, కరెక్ట్ ఆన్సర్, వీక్లీ బజార్ నుంచి. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఎవరు చేశారు, అనంతపూర్ నుంచి, సత్యభార్గవి గారు. అండ్ అలాగే గోడు మంగున, నాకేం అర్థం కాలేదండి ఇవి ఆన్సర్సా, బట్ ఇట్స్ ఓకే, మీ స్పెల్లింగ్ మిస్టేక్ అనుకుంటా. దేవశ్యామ్ గారు, భీమన్న గారు మెసేజ్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఇంకా హాయ్ హలో అంటున్నారు. పేరు వచ్చేసి ఎవరు పంపించారు, స్మైలీయా? హాయ్ స్మైలీ, హాయ్. నెక్స్ట్ ఇంకా బందర్పల్లి నుంచి అంకయ్య గారు పంపించారన్నమాట, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహ భాను గారు ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే హైదరాబాద్ నుంచి గణేష్ గారు, వేదవతి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఎవరు పంపించారు, భాష గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు రామలకోట నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా ధనుంజయ్ గారు అనంతపురం జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే సులోచన గారు కరీంనగర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. అలాగే వెంకట సుబ్బయ్య గారు కందకాయ బల్లి విలేజ్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ప్రొద్దుటూరు నుంచి పంపించారు కృష్ణ గారు, సంతోష్ గారు ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్. నాగార్జున గారు లక్ష్మీ వడియంపేట నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నార్కెట్పల్లి నుంచి వెంకటేశం గారు, హేమలత గారు ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కర్నూలు నుంచి పంపించారు గోపాల్ గారు అన్నమాట, కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే సర్దార్ గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరు పంపించారు, కాదర్ వీరేష్ గారు రాజోల్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సుమలత గారు పంపించారు రంగారెడ్డి జిల్లా నుంచి. ఓకే, దేవాంతకుడు కాదు, నాగు కూడా కాదు, మిగతావి ఒక రెండు ఉన్నాయి మీ వాటిల్లో కరెక్ట్ ఆన్సర్స్ అయితే. అండ్ మీరు కూడా ఒక పాట పాడచ్చు కదా అని అడుగుతున్నారు. థ్యాంక్ యూ అడిగినందుకు, బట్ రూల్స్ ఒప్పుకోండి, అదే నేను చెప్పగలను. రేపు కూడా రండి, ప్రకృతి అంటే చందన, మీరు గుర్తుకొస్తారు అంటూ పంపించారు. థ్యాంక్ యూ, రేపా ట్రై చేస్తాను, బట్ త్వరలో వస్తాను, ఓకేనా? బాలసుబ్రహ్మణ్యం గారు రామానగర్ నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్తో. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్, బాగున్నారా అంటూ భాస్కర్ రెడ్డి గారు ఒడిశా నుంచి అడుగుతున్నారు, ఫైన్ అండి, అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా. అండ్ భూమేశ్వరరావు గారు, భూలక్ష్మి గారు వెల్లుల్లి నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. మరింతకీ చిరంజీవి గారు, రాధా గారి కాంబినేషన్లో చాలా మూవీస్ వచ్చాయి కదా, వాటిల్లో కొన్ని ఏంటో చెప్పనా? దొంగ, జేబు దొంగ, కొండవీటి దొంగ, అడవి దొంగ, అందరూ దొంగలే, బట్ సినిమా మాత్రం చాలా హిట్ అయిపోయాయి. సో అలాగా ఒక కామన్ దొంగ అనే పదంతో ఇన్ని మూవీస్ చేశారనమాట వాళ్ళిద్దరూ కలిసి. మరి నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను, రెడీగా ఉండండి. ఇది కూడా చాలా ఈజీ, మీలో గనక ఈ అమ్మాయి ఉంటే మీ ఇంకా ఈజీ అనమాట లిజినెస్లో గనక. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అని అంటే, రెండు అక్షరాల సంగీత వాయిద్యాన్ని నేను, నా ముందు ఒక అక్షరం చేరగానే ఒక అందమైన స్త్రీగా మారిపోతాను, ఎవరిని? ఆ అమ్మాయి ఎవరు తెలిస్తే 0866284884 నెంబర్కి ఆన్సర్ చేసేయండి. రెండు అక్షరాల సంగీత వాయిద్యాన్ని నేను, నా ముందు ఒక అక్షరం చేరగానే అందమైన స్త్రీగా మారుతా, ఎవరు అమ్మాయి, ఆ అమ్మాయి ఎవరు తెలిస్తే ఆన్సర్ చేసేయండి 0866248814కి. ఒక మంచి సాంగ్ మీకోసం వస్తుంది గద్దలకొండ గణేష్ నుంచి, వింటూ స్టే ట్యూన్డ్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: FM 101.3.

డమరుకం నుంచి సాంగ్ అయితే వినేశారు హరిహరన్ గారు, చిత్ర గారు పాడగా. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, రెండక్షరాల సంగీత వాయిద్యాన్ని నేను, నా ముందు ఒక అక్షరం చేరగానే అందమైన స్త్రీగా మారిపోతాను అన్నాను. అండ్ చాలామంది కరెక్ట్ పంపించారు, బట్ చాలామంది సితారా అని కూడా పంపించారు. చూడ్డానికి కానీ అలానే ఉంటుంది. క్లూ అయితే ఇచ్చాను, మరి ఆన్సర్ చేయండి సితారా అని పంపించిన వాళ్ళైతే. మరి ఇంకా ఆన్సర్స్ ఎవరు పంపించారు, కరెక్ట్ ఆన్సర్స్ చూసేద్దామా. భూమేశ్వరరావు గారు, భూలక్ష్మి గారు వెల్లుల్లి నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే లక్కవరం నుంచి వై వెంకటరెడ్డి గారు అండ్ అప్పలరాజు గారు పేడ నుంచి, ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ హాయ్ చందన, తిన్నారా అంటూ రాజు గారు ఏలూరు నుంచి అడుగుతున్నారు, తినేశానండి. అండ్ అలాగే కాదర్ వీరేష్ గారు రాజు నుంచి కరెక్ట్ ఆన్సర్, శాంతినగర్ నుంచి ఓకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఎవరు చేశారు, వివి రెడ్డి గారు అడ్డరు.

నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే సితారా అనుకుంటున్నారు అబ్దుల్ గారు పెద్దపరిమి నుంచి, కాదండి అలానే ఉంటుంది చూడ్డానికి, బట్ ఆ వాయిద్యం దాన్ని బట్టి ఆన్సర్ కనుక్కోండి మీరే. అండ్ అలాగే వెంకటేషన్ గారు, హేమలత గారు నెమ్మాని గ్రామం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య గారు ప్రొద్దుటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రామకృష్ణ గారు దేవాంగ నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మా కోనసీమలో ఉష్ణోగ్రత 34 డిగ్రీలు అంటూ పంపించారు శ్రీనివాస్ గారు, గంగా భవాని గారు మోరిపొలం నుంచి. ఓకే, బట్ 34 అంటే ఓకే పర్లేదు, అంతవరకు అంతకు మించి ఉందండి ఇక్కడ విజయవాడ పరిస్థితి. 43-44లోకి వెళ్తుంది అన్నమాట యాక్చువల్లీ, అంటే ఈ మధ్యకాలంలో ఈ 10 రోజుల్లో చూస్తే కనుక. బట్ ఇవాళ మీకు ఈ టెంపరేచర్ పర్వాలేదు 34 అంటే. బట్ ఎనీవే బయటికి అయితే వెళ్ళకండి, ఈ టైం అసలు పీక్ టైం అనమాట, 3 o'clock అనేది, 3 to 4 అనేది. సో హ్యాపీగా నాతో కలిసి సందర్శించండి, అది సంగతి. అండ్ సితారానా అని అడుగుతున్నారు శోభా గారు రేణిగుంట నుంచి, కాదండి. అండ్ అలాగే భీమేశ్వరరావు గారు పడని నుంచి, వా కొత్త ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ మీది కూడా. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు చేశారు, మదన్ కుమార్ గారు రామ కార్తీక అండ్ ఫ్యామిలీ అంతా కూడా పంపించారు ముజఫర్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నల్గొండ జిల్లా నుంచి దమోజ్ వెంకటాచార్య గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే సిరిసిల్ల జిల్లా నుంచి పంపించారు రాజన్న గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే లతా గారు మురళి గారు ఫ్యామిలీ తిరుపతి నుంచి పంపించారు సితారా అంటున్నారు, కాదు. అండ్ అలాగే మురహరి యశోద గారు ఫ్యామిలీ పంపించారు నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ చందన అంటూ శ్రీనివాస్ వర్మ గారు నక్కగూడెం నుంచి పంపించారన్నమాట. బెంగళూరులో ఉన్న శ్రీనివాస్ వర్మ కూడా మా అన్నయ్యే అంటూ పంపించారు, నా తరపున హాయ్ చెప్పండి అంటూ ఆన్సర్ చేశారు కరెక్ట్ ఆన్సర్. సో మీ ఇద్దరికీ కూడా హాయ్. అండ్ అలాగే అక్కర్పాక నుంచి రమా గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్ ఎగ్జాక్ట్గా. అండ్ అలాగే పోలే గారు ఆళ్ళగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్, కుస్మ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ సులోచన గారు కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి సితారా అంటున్నారు, కాదండి. అండ్ అలాగే హైదరాబాద్ నుంచి గణేష్ గారు, వేదవతి గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే పుట్టపాక నుంచి తిరుమలయ్య గారు, ఆండాల్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే వంశీరాజ్ గారు గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అంకయ్య గారు పంపించారు నెల్లూరు జిల్లా నుంచి, మయూరి గారు అయితే కాదు, ఆవిడ నాట్య కారిణి కదా అది విషయం. అండ్ సితార అయితే కాదు అది విషయం. అండ్ నెక్స్ట్ ఇంకా భాషా గారు పంపించారు రామళ్ళకోట నుంచి, అండ్ ఫ్యామిలీ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఇంకా నిషా గారు కేరళ నుంచి పంపించారు, ఓకే కరెక్ట్ ఆన్సర్ మీది కూడా. అండ్ కొత్తగూడెం నుంచి యాక్కు భాషా గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మధుకుమార్ గారు పంపించారు మండూర్ నుంచి, గీత అట గీత అయితే కాదు. సో దానికి కూడా నేను చెప్తాను ఏంటనేది, గీత అయితే ఆన్సర్ అవుతుంది. అండ్ వెంకట సుబ్బయ్య గారు కందకాయపల్లి విలేజ్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ లతా గారు వ్యూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ చిలుకునారాయణ గారు, యమున గారు జానకంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కర్నూలు జిల్లా నుంచి గోపాల్ గారు పంపించారు, కవి కాదు కానీ కిందది కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంకా రెబ్బవరం నుంచి మీరా గారు, అమీద బేగం గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే లతా గారు గూడూరు నుంచి పంపించారు, మొత్తానికి కనుక్కున్నారు పైనది కాదు ఇప్పుడు పంపించింది కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నాగార్జున గారు లక్ష్మి సింధు అంటూ పంపించారు, హౌ ఓకే పేరా సింధు కూడా పంపించారా వడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, మాన్ముకుల గ్రామం నుంచి సర్దార్ గారట, ఓకే కరెక్ట్ ఆన్సర్ అండి. మీరు అబ్బాయి పేరు పెట్టారు, నేను అమ్మాయి పేరు అడిగాను అంతే తేడా. జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, వేణు గారు జయంపు గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ కాకపోవచ్చు, అంటే సరస్వతి కదా వాణి అంటే, కానీ ఆలోచించండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, గుడ్ ఆఫ్టర్నూన్ చందన అంటూ సీత మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా శంకరపల్లి నుంచి పంపించారు స్పందన గారు అండ్ కృష్ణ గారు, అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఉయ్యూరు నుంచి సుమతి గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మీ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కిషోర్ గారు, లక్ష్మణరావు గారు ఇద్దరు కూడా పంపించారు. వేణు కాదు బట్ ఇలా కూడా రాయొచ్చు, అంటే నేను అమ్మాయి పేరు అడిగా కదా, సో వేణు అయితే అబ్బాయి పేరు అవుతుంది అన్నమాట. సో మరి నెక్స్ట్ ఎవరు పంపించారో చూద్దాం. ధనంజయ్ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ లీలారాణి గారు పంపించారు జాండ్రపేట నుంచి,
సంగీత అనుకుంటున్నారట, సంగీతం నుంచి సంగీతం తీసుకొచ్చారు, బట్ అయితే కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా పాత బస్ స్టాండ్ నుంచి పంపించారు మీ వేరే బాబున, ఓకే అండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా భాస్కర్ రెడ్డి గారు ఒడిశా నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ ఆదిలాబాద్ జిల్లా నుంచి పంపించారు లక్ష్మణ్ గారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా చెవటపల్లెం గూడూరు నుంచి పంపించారు సుకుమార్ గారు, తేజశ్రీ, అమూల్య, అఖిల్య అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య గారు ప్రొద్దుటూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే బట్ యాక్చువల్లీ హైదరాబాద్కి వెకేషన్ వచ్చారట, అమ్మో ఇక్కడ వర్షం ఘోరంగా పడుతుంది ఫుల్గా అంటూ పంపించారు దేవత సాయి పల్లవి అంట. సో మీ ఆన్సర్ అది అనుకుంటున్నారా పల్లవి అని, అంటే పాటలో భాగం పల్లవి బట్ నేను అడిగిందంటే సంగీత వాయిద్యం అనమాట, అది విషయం. ఇంతకీ ఎవరు పంపించారు, కృష్ణసుమ అట, ఓకే హాయ్ కృష్ణసుమ. నెక్స్ట్ ఇంకా పరశురాములు గారు, పద్మ గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నేను కరెక్టే చెప్తున్నాను అండి, మీ పేరు చాలా క్లియర్గానే ఉంది. నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, సంగీత అంటున్నారు, సంగీత కూడా కాదు. అండ్ అలాగే దీకొండ ప్రసాద్ గారు, నాగూర్బి గారు కోకిల అంటూ ఆన్సర్ చేశారు, విజయవాడ నుంచి కాదండి. అండ్ కరెక్ట్ ఆన్సర్ చేశారు బొడుబాల సుబ్రహ్మణ్యం గారు, రామానగర్ నుంచి. నెక్స్ట్ ఇంకా సత్యశ్రీ గారు తెనాల నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే హాయక్క అంటూ సమ్మర్లో ఏర్ ఏసీలు ఫ్యాన్లు ఇవేవి సరిపోవేమో అంటూ పంపించింది అనమాట, నిజం ఈ సమ్మర్, ఎస్పెషల్లీ ఈ సమ్మర్, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అండ్ నెక్స్ట్ అదే వెంకటాచారి గారు, నెక్స్ట్ అదే మీరు బాగా గెస్ చేసేసారు. అండ్ ఒక వర్షం పాట కూడా వేస్తే బాగుంటుంది కదా అంటున్నారు, అంటే ఈరోజు మన లిజనర్స్లో మిక్సడ్ వెదర్ ఉంది కాబట్టి ట్రై చేస్తా అప్పలరాజు గారు. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి రివీల్ చేయబోయే ముందు ఇంకొకళ్ళు పంపించారనమాట. సో మండూరు నుంచి మధుకుమార్ గారు సరస్వతి అనుకుంటున్నారు ఆన్సర్ని, సో కాదు. ఇంతకీ ఆన్సర్ ఏంటి చెప్పేస్తున్నాను, రివీల్ చేసేస్తున్నాను, ఇంకెవరు ఆన్సర్ చేయకండి, ఎందుకంటే నెక్స్ట్ క్వశ్చన్లో కూడా వెళ్ళిపోదాం. ముందు ఒక అక్షరాన్ని చేర్చారనుకోండి, అందమైన అమ్మాయి ప్రవీణ అయిపోతుంది. ఇంతకీ మన లిజినెస్లో ఎవరైనా ఉన్నారా, ఉండే ఉండి ఉంటారులే. సో వాళ్ళకి హైఫై కొట్టేద్దాం. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే ప్రవీణ అనమాట. అండ్ కొంతమంది నవీన అని కూడా పంపించారు, ఇంగ్లీష్లో రాస్తే అది కరెక్ట్ అవుతుంది బట్ తెలుగులో వీణా అనం కదా, వీణ అంటాం, సో అది విషయం. సో ప్రవీణ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అది మరి నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. మరి క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ చేయండి 0866-248-8144కి. తెలియకుండానే ఈరోజు మన లిజినెస్ బాగా కనెక్ట్ అయిపోయారబ్బా నా క్వశ్చన్కి. యాక్చువల్లీ క్వశ్చన్లో కూడా ఇక్కడ వెదర్ వచ్చిందనమాట. సో క్వశ్చన్ జాగ్రత్తగా వినండి, నాకు ఆన్సర్ చేసేయండి. బస్ స్టాప్లో ఒక అమ్మాయి నుంచిందనమాట, అప్పుడే వచ్చి నుంచింది. అయితే పక్కనే ఒక పెద్ద ఆయన వచ్చారు, మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ స్టాప్ గురించి ఇలా జనరల్ థింగ్స్ మాట్లాడుతూ, అమ్మాయి నీ పేరేంటమ్మా అన్నారు. అన్నప్పుడు ఏముందట, ఈరోజు వాతావరణం చాలా వేడిగా ఉంది కదండి అందిట. మరి ఇంతకీ ఆ అమ్మాయి పేరేంటి తెలుసుకొని 0866-248-8144 నెంబర్కి ఆన్సర్ చేసేయండి. బస్ స్టాప్లో ఒక అమ్మాయి నుంచింది, పక్కనే ఒక పెద్ద ఆయన నుంచున్నారు. అప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉండగా అమ్మాయి నీ పేరేంటమ్మా అని అడిగారు. అడిగినప్పుడు ఈరోజు వాతావరణం చాలా వేడిగా ఉంది కదండి అందట ఆ అమ్మాయి ఆ పెద్ద ఆయనతో. మరి ఇంతకీ ఆ అమ్మాయి పేరేంటి తెలిస్తే 0866-248-8144 నెంబర్కి ఆన్సర్ చేసేయండి. మరొక సాంగ్ మీకోసం రెడీగా ఉంది, వింటూ స్టే ట్యూన్డ్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: సూపర్ సాంగ్ అయితే వినేసారు భోళ శంకర్ నుంచి. అండ్ మన వాళ్ళ ఆన్సర్స్ కూడా అలానే ఉన్నాయి. అసలు ఒక్కొక్కళ్ళు భలే క్రియేట్ చేస్తున్నారు అనమాట. ఆ అమ్మాయిలు ఇంతమంది ఉన్నారు అసలు ఈ ఆన్సర్లో అని చెప్పి అనిపించింది నాకైతే. బట్ ఎవరన్నా ఒక్కళ్ళు కరెక్ట్ ఆన్సర్ పంపిస్తారేమో చూద్దాం. నేను క్వశ్చన్ రిపీట్ చేస్తున్నా, జాగ్రత్తగా వినండి. ఆ అమ్మాయి చెప్పిన మాటలో ఉంది ఆన్సర్. చాలా మంది అందులోంచి కొత్త పేర్లు భలే క్రియేట్ చేశారు, బట్ ఆన్సర్స్ చాలా బాగున్నాయి. మరి క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేస్తున్నాం, ఎందుకంటే ఆన్సర్స్ కొంచెం మీరే చెక్ చేసుకుంటారని. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటంటే, బస్ స్టాప్లో ఒక అమ్మాయి నుంచింది, ఆ పక్కనే ఒక పెద్ద ఆయన ఉన్నారు, మాట్లాడుతున్నారు. వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నప్పుడు అమ్మాయి నీ పేరేంటి అని అడిగాడు అనమాట ఆయన. అడిగితే అమ్మాయింది, ఈరోజు వాతావరణం చాలా వేడిగా ఉంది కదండి అందనమాట ఆ పెద్ద ఆయనతో. అవునమ్మాయి అనేసి ఇక ఆపేశాడు అనమాట ఆయన ఇంకా మాట్లాడడం. మరి ఆ అమ్మాయి అన్న మాటల్లోనే అమ్మాయి పేరు ఉంది. ఆ అమ్మాయి పేరేంటో తెలిస్తే ఆన్సర్ చేయండి అన్నాను. వచ్చేసాయి మరి ఆన్సర్స్, చూసేద్దాం. వాసవి అంటూ పంపించారు ఎవరు, వెంకటగిరి నుంచి అనుకుంటా, మండూరు నుంచి పంపించారు మధుకుమార్ గారు, లక్ష్మీదేవి గారు. సో వాసవి కాదు, ఇంకేం పంపించారు రిమైనింగ్ మన లిజనర్స్ అంటే, అప్పలరాజు గారు పడి నుంచి వేద అనుకుంటున్నారట, లక్కవరి నుంచి వెంకటరెడ్డి గారు కూడా. సో అది కాదు. అండ్ వీణ అనుకుంటున్నారు ఎవరు, శ్రీనివాస వర్మ గారు బెంగళూరు నుంచి కాదు. ఉష అనుకుంటున్నారు కాదర్ వీరేష్ గారు రాజల్ నుంచి కాదు. అండ్ అనురాధ గారు అనంతపూర్ నుంచి వీణ అనుకుంటున్నారు కాదు. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు భాన అనుకుంటున్నారు కాదు. పేర్లు చూసారా, అక్కడ కూడా రిపీట్ అవ్వాలి, బట్ చాలా బాగున్నాయి అన్న అమ్మాయిల పేర్లు అయితే. నెక్స్ట్ ఇంకా పంపించారు గూడూరు నుంచి తేజస్వి సుకుమార్ అండ్ ఫ్యామిలీ. వర్ణ అనుకుంటున్నారు కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా సూర్య అనుకుంటున్నారు సాయి వేముల బల్ నుంచి కాదు. నెక్స్ట్ ఇంకా వేణుగారు జయంపు గ్రామం నుంచి సన్ని అనుకుంటున్నారట అమ్మాయి పేరు కాదు. అండ్ ఉష అనుకుంటున్నారు ముజఫర్ నగర్ నుంచి రామకార్తిక గారు అండ్ ఫ్యామిలీ అంతా, బట్ కాదు. నెక్స్ట్ ఇంకా వేద అనుకుంటున్నారు నార్కెట్పల్లి నుంచి వెంకటేశం గారు, హేమలత గారు. సో కాదు. అండ్ అలాగే రాధ అనుకుంటున్నారు మంగళగిరి నుంచి గ్రీష్మ గారు, కాదు. సీత అనుకుంటున్నారు లలిత గారు, మురళి గారు ఫ్యామిలీ తిరుపతి నుంచి, సీత కూడా కాదు. అయ్యో. అండ్ వంశీరాజు గారు గూడూరు నుంచి వేద లేదా వేదిక అట, ఆ రెండు కూడా కాదు. ఓ, వేడిగా అన్న దగ్గర నుంచి వేదిక తీసుకొచ్చారా, వెరీ నైస్, బట్ అయితే కాదు. అండ్ హాయ్ అక్క అంటూ పడ నుంచి అనసూయ రోజా ఇద్దరు కూడా పంపించారు, హాయ్ ఇద్దరికి కూడా. అండ్ అలాగే వర్ష అనుకుంటున్నారు పేరైతే రాజన్న గారు సిరిసిల్ల నుంచి, సో కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా తన పేరు వేద అట, సో ఎవరు పంపించారు, మీ పేరు పేరు పేరు పేరు సుమలత, అదేనా మీ పేరు, రంగారెడ్డి జిల్లా నుంచి పంపించారు సుమలత గారు. ఆ అమ్మాయి పేరు వేద కాదు. అండ్ అలాగే తిరుపతి నుంచి సుబ్రహ్మయ్య గారు.

జ్వాల అంటూ పంపించారు. నాకు ఈ ఆన్సర్ బాగా నచ్చింది, ఎందుకంటే వాతావరణంలో ఉన్న వేడిని అమ్మాయి పేరుగా మార్చారు చూసారా, అది చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా సూర్య రమ అనుకుంటున్నారు హైదరాబాద్ నుంచి. రమ గారి హైదరాబాద్ సూర్య రమ గారు హైదరాబాద్ నుంచి ఆన్సర్ రోజా అనుకుంటున్నారు. ఓకే, బట్ అయితే ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇంకా హర్షిణి హరిణి అనుకుంటున్నారు దస్తగిరి సంధ్య గారు ప్రొద్దుటూరు నుంచి, ఇద్దరు కూడా కాదు కదా. అండ్ సూర్యవతి అనుకుంటున్నారు డీకొండ ప్రసాద్ గారు, నాగూరి భాయ్ గారు, నాగూర్పి గారు అనమాట విజయవాడ నుంచి, బట్ కాదు. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ మేడం అంటున్నారు దేవశ్యామ్ గారు బిజ్వరం నుంచి. ఓకే, గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ ఈవినింగ్. నెక్స్ట్ ఇంకా రెబ్బవరం నుంచి మీరా గారు, అమిత గారు, సూర్యకాంతం అనుకుంటున్నారట, కాదు, భాను లేదా భానుమతి కూడా కావచ్చు. సూర్య సూర్యకాంతం సూర్యకళ అబ్బా, ఎంతమంది అమ్మాయిలు వచ్చారండి సీతా మహాలక్ష్మి గారు, బట్ వీళ్ళెవరూ కాదండి, అది విషయం. ప్రశ్నే మరలా తెలపవలను, ఎందుకంటే అనివార్య కారణముల వల్ల ప్రశ్న వినలేకపోయాను అని చెప్పి కిషోర్ గారు లక్ష్మణ్ రావు గారు పంపించారు. ఆకే నుంచి నేను ప్రశ్న అడిగాను, మీరు విన్నారని అనుకుంటున్నాను, అది విషయం అండి. నెక్స్ట్ ఇంకా చందన, ఇక్కడ మా అల్ఫుజాలో వెదర్ కూల్గా ఉంది, నీ విజయవాడలో ఎలా ఉంది అని అడుగుతున్నారు నిషా కేరళ నుంచి. ఆన్సర్ వేదిక వర్ణిక అట, బా పేర్లు చూసారు ఎంత బాగున్నాయో అమ్మాయిల పేర్లు, బట్ అవైతే ఆన్సర్ కాదు. విజయవాడలో వెదరా, అటు సూర్య వస్తాడా, ఇటు మేఘానా, అటు వర్షానా, ఏం తెలియట్లా, ఏం అర్థం అవట్లా, ప్రస్తుతానికైతే సూర్య ఉన్నాడు, అది విషయం. నెక్స్ట్ ఇంకా హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్, ఎప్పుడు ఇప్పుడే ట్యూన్ చేశారు జస్ట్ అంటూ కోడమూరు నుంచి పంపించారు తేజస్వరి శ్రీనివాసులు గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా. మీకు క్వశ్చన్ కి ఆన్సర్ ప్రకృతి అంట, అమ్మాయి పేరు బాగుంది కానీ అమ్మాయి పేరు కాదు. ఆ అమ్మాయి పేరు వైశాఖ అట, బాబా ఆశ శ్రీనివాస్ గారు కానీ అది కూడా కాదు. అండ్ భూమేశ్వర గారు, భూమిలక్ష్మి గారు ప్రమీల లేదా లావణ్య అనుకుంటున్నారు కానీ కాదు. అండ్ కొత్తగూడెం నుంచి అకుబాష గారు ఐ థింక్ వైష్ణవి అట అమ్మాయి పేరు కానీ కాదు కదా. అండ్ పెదమొదుగుపల్లి నుంచి పాలాది మాధవరావు గారు అమ్మాయి పేరు గ్రీష్మ అంటూ పంపించారు, మీ ఆన్సర్ చాలా బాగుంది బట్ అయితే కాదు. అండ్ లావణ్య అంటూ వెంకట సుబ్బయ్య గారు కందికైపల్లి విలేజ్ నుంచి పంపించారు, కాదు. అండ్ అలాగే వర్షిణి లేదా ఉషా లేదా లావణ్య అంటూ పంపించారు కనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి గారు, కాదు. అండ్ ఉషా అంటున్నారు నిజామాబాద్ నుంచి మురహరి యశోద గారు, జానకిరాజు గారు, కాదు. అండ్ ఇదే ఆన్సర్ ని పంతాటి శ్రీనివాసరావు గారు, గంగాభవాని గారు పంపించారు, సో అది కూడా కాదు. అండ్ శ్రీనివాస్ గారు పైన మెసేజ్ నేను చూశాను, నేను ఎప్పుడన్నా మార్నింగ్ షోలో వచ్చినప్పుడు ఖచ్చితంగా అడుగుతాను, ఓకేనా. అండ్ షమీనా గారు కురబాలకోట నుంచి గ్రీష్మ రోహిణి ఇద్దరు అనుకుంటున్నారంట పేర్లు కానీ కాదు. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ చందన అంటూ శ్రీనివాస్ వర్మ గారు పంపించారనమాట, బెంగళూరు ఆశా శ్రీనివాస్ వర్మ హాయ్ అంటూ పంపించారు. ఓకే, మీరు బెంగళూరులో ఉన్న వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తున్నారు మీ తరఫున, ఓకే నైస్, బట్ నేను కూడా చెప్పేస్తాను హాయ్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఆన్సర్ అయితే వర్ణ కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా తిరుపతి నుంచి దేవసేన అడుగుతున్నారు, అనిపిస్తుంది జ్వాల లేదా తారా అని, కానీ రెండు కూడా కాదు. అప్పలరాజు గారు మొత్తానికి కనుక్కున్నారనమాట, కంగ్రాట్స్ అప్పలరాజు గారు, ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ అయిపోయింది ఈ క్వశ్చన్ కి మీది. అండ్ నెక్స్ట్ ఇంకా వైష్ణవి అనుకుంటున్నారు ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహ భాను గారు. అండ్ అలాగే రోజా అనుకుంటున్నారు సుజాత గారు భవానీపురం నుంచి. అండ్ అలాగే అక్కర్పాక్ నుంచి రమా గారు ప్రకృతి జ్వాల అనుకుంటున్నారట. అండ్ అలాగే కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి సూర్యకాంతం గానీ గరిమ గానీ అనుకుంటున్నారట. ఓకే, అండ్ అలాగే సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి గారు, రామ్చరణ్ గారు వర్ణ అనుకుంటున్నారు. అండ్ అలాగే భీమేశ్వరరావు గారు పెడన్ నుంచి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చారు కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా వైష్ణవి అంటూ ఆన్సర్ చేశారు హాయ్ అంటూ నెల్లూరు నుంచి అంకయ్య గారు కానీ కాదు. అండ్ వాణి అంటున్నారు భాస్కర్ గారు పడ నుంచి కాదు. అండ్ రవీజా అంటున్నారు ఇనాయతుల గారు భవానీపేట నుంచి కాదు. అండ్ అలాగే నరసింహారావు గారు వాణి అంటూ పంపించారు కొత్తగూడెం నుంచి కాదు. అండ్ కానూరు నుంచి తాతారావు గారు భాను అనుకుంటున్నారట కాదు. అండ్ వాణి అంటూ గురుస్వామి నాయుడు గారు రొంపిచూరు నుంచి పంపించారు కాదు. అండ్ అరుణ అంటూ పోలయ్య గారు ఆలగడ్డ నుంచి పంపించారు కాదు. అండ్ ఉష అంటూ చిలుకు నారాయణ గారు పంపించారు కాదు. అండ్ రోజా అంటున్నారు అనురాధ గారు అనంతపూర్ నుంచి కాదు. అండ్ వేదవతి అంటున్నారు లలిత గారు గూడూరు నుంచి కాదు. అండ్ అలాగే సత్యభార్గవి గారు పంపించారు తాడిపత్రి నుంచి తార అంటూ కాదు. అండ్ మేఘన అంటున్నారు వీరభద్రాపురం నుంచి కనకారావు గారు కాదు అయ్యయ్యో. అండ్ వాణి అనుకుంటున్నారట సర్దార్ గారు అనడం కాదు అనడం బాగుంది, ఏం చేస్తాను చెప్పండి. ఒక్క రెండు రైట్ ఆన్సర్స్ వచ్చాయి ఇప్పటికంతే ఈ మెసేజెస్ అన్నిట్లో కూడా. అండ్ శుభ మధ్యాహ్నం మిత్రమా చందన, మీ ప్రశ్నకు జవాబు ఏంటిది, ఇది అమ్మాయి పేరేనా, నాకైతే అర్థం కాల, బట్ హైదరాబాద్ నుంచి ఓకే కింద వేద అని పంపించారు. ఓకే, కానీ వేద కాదు, శ్వేత గారు నిష్కగా హనీ అండ్ ఫ్యామిలీ పంపించారు హైదరాబాద్ నుంచి.
అండ్ నెక్స్ట్ ఇంకా రామలకోట

0: నుంచి బాషా గారు ఫ్యామిలీ ఉషా అంటూ పంపించారు, కృష్ణ అంటూ కాదు. అండ్ దస్తగిరి సంధ్య గారు ఆల్మోస్ట్ కరెక్ట్ ఆన్సర్ చేసేసారు, కరెక్ట్ కన్సిడర్ చేస్తున్నాను. సుబ్బరామయ్య గారు తిరుపతి నుంచి తారా అంటున్నారు, కాదు. అండ్ అనసూయ గారు పేరు పంపించారు, రోజా అట అమ్మాయి పేరు కాదండి. అండ్ రెబ్బవరం నుంచి నాగూర్ గారు, నాగుల్ మీరా గారు, అమిత బేగం గారు తారా అంటున్నారు, కాదు. అండ్ భాస్కర్ గారు ఒడిస్సా నుంచి జాహ్నవి అంటున్నారు, కాదు. అండ్ అలాగే జాఫర్ గారు, అర్థమైంది మేడం, మా అమ్మాయి పేరు కీరవాణి అంట. అయ్యయ్యో, అది కాదు కదా మరి. అండ్ రామకృష్ణ గారు దేవాంగ సౌత్ నూపూర్ నుంచి గ్రీష్మ అంటున్నారు, కాదు. అండ్ సుమలత గారు రంగారెడ్డి జిల్లా నుంచి పంపించారు ఆన్సర్, ఇందాకే చెప్పేశా కదా మీ పేరు. అండ్ అలాగే వైష్ణవి అంటున్నారు ముందునూరు నుంచి సుమతి గారు, కానీ కాదు. అండ్ మండూరు నుంచి మధుకుమార్ గారు, వర్ష అంటున్నారు, కాదు. అండ్ అలాగే వైశాలి అంటున్నారు కడప నుంచి వినయ్ గారు, కాదు. అండ్ జాండ్రపేట నుంచి లీలారాణి గారు పంపించారు, కనుక్కున్నారు మొత్తానికి అనుకుంటున్నా అంటూ కరెక్ట్ ఆన్సర్ చేస్తారు. అండ్ అలాగే నాగార్జున గారు లక్ష్మీ ఒడింపేట నుంచి కరెక్ట్ ఆన్సర్, పంతాడి శ్రీనివాస్ గారు మోరిపల్లె నుంచి రోజా అంటున్నారు, కాదు. అండ్ నేను ముందే చెప్పా మీ క్రియేటివిటీతో మా మతులు పోగొడతారని, అదే జరిగింది అంటున్నారు అప్పలరాజు గారు. ఏదోలేండి, అప్పుడప్పుడు అట్లా జరగాలి, తప్పదు. అండ్ అలాగే రామానగర్ నుంచి బోయాల సుబ్రహ్మణ్యం గారు తేజస్విని అంట, అమ్మాయి పేరు కాదు. అండ్ అలాగే వరుణి భరణి అంట, కొత్తగూడెం నుంచి యాకూబ్ బాషా గారు, కాదు. సాంబశివరావు గారు వేటపాల నుంచి నీలిమ అంటున్నారు, కాదు. అయ్యో, ఈ ఆన్సర్స్ అన్ని ఇలా కంటిన్యూ అయిపోతూ ఉంటే మనకి ఇంకా షో అయిపోతుంది, కాబట్టి ఇంకా చాలా ఆన్సర్స్ ఉన్నాయి, కాబట్టి ఒక మంచి పాట, చిన్న పాట ఒకటి వినేసి చక్కగా మనం అయితే ఆన్సర్స్ రివీల్ చేసేస్తాను. మరి వింటూ ఉండండి, ఇంకొక చిన్న సాంగ్ మీకోసం వస్తుంది, స్టే ట్యూన్.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మరి నాకు ఈ రోజు ఇంకొక క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఇవ్వండి అబ్బా. ఇంకా స్టిల్ 30 మెంబర్స్ వెయిటింగ్ అనమాట ఈ క్వశ్చన్, పర్టికులర్లీ ఈ అమ్మాయి పేరు కనుక్కోవడానికి. ఆ అమ్మాయి ఎవరో కానీ అద్భుతంగా తన పేరుతో అందరినీ బుర్ర తినేస్తుంది కదా. సో బట్ ఇట్స్ ఓకే, అందరూ కనుక్కోగలుగుతున్నారు అట్లీస్ట్. మరి ఇంతకీ ఆ అమ్మాయి పేరు, ఇంకా స్టిల్ 30 మెసేజెస్ ఉన్నాయి కదా, ఇవి కూడా చూసేసి నేను ఆన్సర్ రివీల్ చేసేస్తాను. టక్ టక్ చూసేద్దాం, ఎందుకంటే ఇంకొక క్వశ్చన్, నేను ఇంకొక క్వశ్చన్ అడుగుదామని ఇంకా ఫిక్స్ అయ్యాను ఈరోజు. బట్ చూద్దాం. కర్నూలు నుంచి పంపించారు లక్ష్మీదేవి గారు.

రంగస్వామి గారు తారానా అంటున్నారు, కాదు అని తేజస్విని అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపించారు, కాదు అండ్ కాదర్ వీరేజ్ గారు రాజోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ గనగలూరు నుంచి రామకృష్ణ గారు కరెక్ట్ ఆన్సర్ అండ్ వసంత అంటున్నారు ఖమ్మం నుంచి మధు గారు కాదండి అండ్ నార్కెట్పల్లి నుంచి వెంకటేశం గారు హేమలత గారు కరెక్ట్ ఆన్సర్ ఉమ్మడి నుంచి జైనుద్దీన్ స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్ సులోచన గారు కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పోలయ్య గారు ఆలగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ సుబ్బారెడ్డి పల్లి గ్రామం నుంచి పంపించారు ప్రియా శ్రీనివాస్ గారు కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ చిలుకునారాయణ గారు ఫ్యామిలీ జానకంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్ పాలాది మాధవ్ గారు పెద్ద ముందుకుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ కిరణ్మయ్య గారు పంపించారు కిరణ్మయ్య అమ్మాయి పేరు అంటూ సాయి వేములపల్లి తెనాల నుంచి పంపించారు సో కిరణ్మయ్య ఆన్సర్ కాదు అండ్ కర్నూలు నుంచి రామకార్తిక గారు అండ్ ఫ్యామిలీ పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే వెంకట సుబ్బయ్య గారు కందకాయపల్లి విలేజ్ నుంచి కరెక్ట్ ఆన్సర్ బ్రహ్మం గారు ఖమ్మం నుంచి రోజా గాని వీణా గాని అంటున్నారు కాదు రెండు కాదు అండ్ చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటేశ్వరి గారు కరెక్ట్ ఆన్సర్ భవానీ గారు ఆన్సర్ చందన అంట నేనేనా అది కానీ నేను కాదు అండ్ సర్దార్ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే రామలకోట నుంచి దుబాయ్ భాషా గారు ఫ్యామిలీ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఇంకా ఆన్సర్ ప్రకృతి అనుకుంటున్నారట ముస్తాబాద్ నుంచి డివి ప్రసాద్ గారు బట్ ప్రకృతి కాదు కానీ యువర్ వాయిస్ ఈజ్ సో క్యూట్ అంటున్నారు థ్యాంక్ యూ అండ్ అలాగే రామకృష్ణ గారు పంపించారు సౌత్ ముప్పూర్ నుంచి అమ్మాయి పేరు రోహిణి అట కాదండి అండ్ ధనంజయ్ గారు అన్పూర్ నుంచి పంపించారు అమ్మాయి పేరు కరెక్ట్ ఆన్సర్ అండ్ వేదాంతం జానకి గారు ప్రశ్న వినలేదు కానీ మీ ఆన్సర్ కోసం వెయిటింగ్ అంటున్నారు నేను కూడా చెప్పడం కోసం వెయిటింగ్ యాక్చువల్లీ అండ్ అలాగే కానూరు నుంచి తాతారావు గారు పంపించారు మీ పేరు చదివాను మీ ఆన్సర్ బాను చదివాను బట్ మీరు వినలేదేమో అది విషయం అండ్ వాణి అనుకుంటున్నారు హైదరాబాద్ నుంచి శ్వేత గారు ఫ్యామిలీ వాణి కాదు అండ్ అప్పలరాజు గారు పడని నుంచి దేవర పాట వేసిన తర్వాత డ్యాన్స్ చేయకుండా ఎలా ఉండగలం మేడం అంటున్నారు వేసేసేయండి అయితే అండ్ అలాగే సీతమహాలక్ష్మి గారు అమలాపురం నుంచి వరుణ అనుకుంటున్నారట కాదు అండ్ అలాగే మున్రాయి గ్రామం నుంచి సుభద్ర గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండ్ ఉష తీసుకుంటాను నేను దాన్ని రామనగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు సో కాదు అండ్ అశ్విని అనుకుంటున్నారట అమ్మాయి పేరు సత్యభార్గవి గారు అనంతపూర్ జిల్లా నుంచి కాదు అండ్ కొత్తగూడెం నుంచి కట్ల సతీష్ గారు మొత్తానికి కనుక్కున్నారు కరెక్ట్ ఆన్సర్ అమ్మయ్యా ఆ అమ్మాయి పేరేంటో కానీ వాతావరణంలో ఎన్ని మార్పులు వచ్చినాయి చూసారా ఆన్సర్స్ విషయంలో బట్ ఇంతకీ ఆ అమ్మాయి పేరేంటో చెప్పనా ఈరోజు వాతావరణం చాలా వేడిగా ఉంది ఇందులో ఏ అమ్మాయి పేరు మనం వెతకలేం వాతావరణం ఇందులోనే ఉందన్నమాట ఆ అమ్మాయి పేరు సో వరం ఆ అమ్మాయి పేరు వరం అది విషయం అంటే చాలామంది వరలక్ష్మి అని పెట్టుకుంటారు అలా పెట్టుకుంటారు కదా కొంతమంది అమ్మాయిల పేర్లు సో అలా ఈ అమ్మాయి పేరు ఏంటంటే వరం అన్నమాట ఈ అమ్మాయి పేరుతో మనందరికీ పెద్ద వరం వచ్చేసింది కదా మరి ఇంకా చివరి క్వశ్చన్ అయిపోయింది ఈరోజు బట్ ఎనీవే 6 అడుగుదాం అనుకున్నా బట్ ఛాన్స్ రాలేదు మరి ఇంతకీ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇది మీ చాయిస్ మీరే చెప్పగలగాలన్నమాట మనకి కొన్ని పాటలు ఉంటాయి ఆ పాటల్లో స్టార్టింగ్ మనకి పద్యం కానీ సామెత కానీ ఇలా వెరైటీ వెరైటీగా వినిపిస్తూ ఉంటాయి అలాంటి పాట మీకు తెలిసిన ఒక పాట చెప్పండి చాలు సో ఆ పాట ఏంటో ఆన్సర్ చేసేయండి 0866248814కి క్లూ కింద నేను ఒకటి ప్లే చేస్తున్నాను మీకోసం పద్యంతో కానీ సామెతతో కానీ మొదలయ్యే ఒక పాట తెలుగు పాట మీకు తెలిసింది నాకు ఆన్సర్ చేయండి 0866248814కి నిజంగా అలా ఉన్నాయా చందన ఉన్నాయండి డైలాగ్స్తో వచ్చే పాట కూడా ఉంటుంది అది కూడా తర్వాత మీరు వినొచ్చు బట్ ఇప్పుడైతే నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే పద్యాలతో కానీ సామెతలతో కానీ మొదలయ్యే పాటలు ఉన్న తెలుగు పాటలు అంటే అలా పాట ఉన్న తెలుగు పాటలు ఏదన్నా ఒక్క పాట ఒక్కటి తెలిస్తే చాలు మీకు సో తెలిస్తే ఆన్సర్ చేసేయండి నేను క్లూ కింద సాంగ్ ప్లే చేస్తున్నాను ఇంట్రెస్టెడ్ యూ

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఎస్, నేను అడిగిన ఫైనల్ క్వశ్చన్కి ఆన్సర్స్ ఎవరు చేశారో చూద్దాం. ఏదైనా పద్యంతో కానీ సామెతతో కానీ మొదలయ్యే తెలుగు పాట ఏదైనా ఒకటి మీకు తెలిస్తే పంపించండి అన్నాను. సో ఇదేంటంటే ఎవరు పంపించారు, అప్పలరాజు గారు ఆన్సర్ చేశారు అండ్ లక్కవర్ నుంచి వెంకటరెడ్డి గారు కూడా. మిస్టర్ పర్ఫెక్ట్ మూవీలో లైట్ తీసుకో ఆ సాంగ్లో ఉంటుందట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకా ఇందాకటి క్వశ్చన్కి ఆన్సర్స్ చేశారు అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఎవరు చేశారు, కడప నుంచి వినయ్ గారు, శ్రీదేవి గారు, శైలజ గారు, నో పెళ్ళి అనే సాంగ్ అట. ఓకే, నెక్స్ట్ ఇంకా సిరివెన్నెల మూవీలో విధాత తలపున అనే పాట ఉంది అంటూ పంపించారు, వెరీ నైస్. అండ్ అలాగే టాప్ హీరో సినిమాలో సామజవరగమన్న ఇది పాట, ఈ పాట దస్తగిరి సంజయ్ గారు ప్రొజెక్ట్ నుంచి పంపించారు. అండ్ దేవసేన గారు పంపించారు తిరుపతి నుంచి, ఇది ఏ సినిమాలో పాట బట్ తెలియదు కానీ ఓకే. నెక్స్ట్ ఇంకా భీమేశ్వరరావు గారు పడి నుంచి పంపించారు, వాలుకల్ల వయ్యారి సాంగ్ అట మాస్ మూవీలో. ఓకే, నెక్స్ట్ ఇంకా చెన్నై చంద్రమా సాంగ్ అంటూ ముదినూరు నుంచి సుమతి గారు పంపించారు. ఓకే, నెక్స్ట్ ఇంకా జాన్సన్ గారు విజయవాడ నుంచి, ఇది మాత్రం చాలా కరెక్ట్ ఆన్సర్ అండి జీన్స్లో అయితే. ఈ పాట నేను యాక్చువల్లీ వేద్దాం అనుకున్నాను. అండ్ పెళ్లి సందడిలో ఒక సాంగ్ ఉంది రమ్యకృష్ణ లాగా ఉంటుందా అంటూ సతీభార్గవి గారు అనంతపూర్ జిల్లా నుంచి పంపించారు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకా బొంబాయి ప్రియుడు మూవీలో చక్రవర్తి గారి మూవీలో ఒక పాట అంటూ పంపించారు. ఓకే, ఎవరు పంపించారు, జాఫర్ గారు మైదుకూరు నుంచి అనమాట. అండ్ అలాగే టాప్ హీరో సినిమాలో పంపించారు ఘనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి గారు అనమాట. సో ఓకే, కరెక్ట్ ఆన్సర్ మీది కూడా పాడనా తెలుగు పాట అనే పాట అట దమ్మ వెంకటాచార్య గారు చిత్రియాల నుంచి పంపించారు. అండ్

అండ్ నెక్స్ట్ ఇంకెవరు చేశారు, ఏమంటివి ఏమంటివి అంటూ పంపించారు లలిత గారు. అండ్ కుసుమ గారు అంబటి నగర్ నుంచి పంపించారు జననీ జన్మభూమి చాట. అండ్ మాతృదేవో భవ అంటూ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి పంపించారు. ఓకే. అండ్ రాజుల నుంచి జయన్ గారు ముత్యాల ముగ్గు మూవీలో ముత్యమంతా పసుపు అనే పాట ఉంది అంటున్నారు. అండ్ అలాగే ఎందుకే రవణమ్మ, ఓకే షబీనా గారు గురబాలకోట నుంచి పంపించారు. అండ్ అక్క ఈరోజు షో సూపర్ అండ్ నేమ్ క్వశ్చన్ కూడా సూపర్ అంటూ సినిమా చూపిస్తే మామ సాంగ్ నాకు చాలా ఇష్టం అంటూ సంధ్య పంపించిందనమాట నాకు అల్దింది నుంచి. ఓకే థ్యాంక్ యూ. బట్ ఇంకా రిమైనింగ్ కొన్ని మెసేజెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా నేను న్యూస్ తర్వాత మీ ఆన్సర్స్ అన్నీ కూడా చూస్తాను. వెయిట్ చేయండి, అప్పటి వరకు స్టే ట్యూన్ టు వివిధ్ భారతి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం, నేను మణిశ్రీ. రాజధాని అమరావతిని భవిష్యత్తులో ప్రపంచస్థాయి ఆరోగ్య కేంద్రం, గ్లోబల్ హెల్త్ హబ్గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాబోయే రోజుల్లో ప్రపంచ నలుమూలల నుంచి రోగులు అమరావతికి వచ్చి చికిత్స పొందే పరిస్థితిని కల్పిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని తప్పుడు ప్రచారాలు చేసేవారిపై క్రిమినల్ కేసులు తప్పవని హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. రాష్టంలో మౌలిక వసతుల అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో తెలుగు రాష్ట్రాలు మార్గదర్శకంగా నిలవాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆకాంక్షించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో చేపడుతున్న జలధార పనులన్నింటినీ ఈ నెలాఖరు నాటికి ఖచ్చితంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది మే నెలలో శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మొత్తం 1.21 కోట్ల లడ్డూలను విక్రయించినట్లు టీటీడీ వెల్లడించింది. ఆర్జేయు కేటీ పరిధిలోని 4 IIITలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 5 నుంచి ప్రత్యేక కేటగిరీ సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని ఆర్జేయు కేటీ రిజిస్టార్ డాక్టర్ అమరేంద్ర కుమార్ సండ్రా ఒక ప్రకటనలో తెలిపారు. పప్పుధాన్యాల ఉత్పత్తిలో 2025-26 సంవత్సరానికి గాను 57.73% వృద్ధి రేటుతో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ తొలిస్థానంలో నిలిచినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఎల్నినో ప్రభావంతో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు రాష్టంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున నీటి కొరత, పచ్చిమేత లభ్యత తగ్గడం, కరువు పరిస్థితులు రావచ్చని పశు సంవర్ధక శాఖ తెలిపింది. ఈ పరిస్థితి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ల ఆరోగ్యం, ఉత్పత్తి, ఉత్పాదకతపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నందున పశుపోషకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు వింటారు.

ఆకాశవాణి జెన్జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణీ కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: ఫోర్ ఓ క్లాక్ 5:35 ఎగ్జాక్ట్లీ అయిపోయింది. వివిధాకి కూడా మనం ఎంట్రీ ఇచ్చేసాం, బట్ మీ మెసేజెస్ ఉన్నాయి కదా. ఈరోజు నేను ఎవరిని డిసప్పాయింట్ చేయదలుచుకోలేదు. అండ్ ఈరోజు మీ యొక్క మెసేజెస్, మీ నేమ్స్, అసలు ఎవరెవరు ఏం పంపించారు అనే దానికన్నా ముందు మీ నేమ్స్ ఎవరు పంపించారు అనేది చెప్పాలి. కాబట్టి ఈ కాస్త టైంలో ఉన్న టైంలో నేను మీ మెసేజ్ అన్నీ కూడా చూసేస్తాను, ఓకేనా. చందన సినిమాలోని పాట ఉందట, ఎవరు పంపించారు? వినాయదుల్లా గారు భవానీపేట నుంచి మెసేజ్ చేశారు. అండ్ శివాజీనగర్ నుంచి పంపించారు ఎవరు, గుడుంబ శంకర్ మూవీలో పాట ఉంది అంటూ పంపించారనమాట. మీ పేరు కూడా ఓకే, సుబ్బారెడ్డి గారు శివాజీనగర్ నుంచి అనుకుంటా, ఓకే ఆన్సర్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా హాయ్ చందన అంటూ రవివర్మ గారు ఖమ్మం నుంచి, ప్రేమదేశం మూవీలో కాలేజీ స్టైల్ అనే పాటలో డైలాగ్స్తో ఉంటుంది సాంగ్, సూపర్ హిట్ సాంగ్ అది అంటూ పంపించారు. ఓకే. అండ్ లైట్ తీసుకో సాంగ్ అంటూ పంపించారు డివి ప్రసాద్ గారు ముస్తాబాద్ నుంచి, ఓకే మిస్టర్ పర్ఫెక్ట్ నుంచి. అండ్ అలాగే మురహరి యశోద గారు ఫ్యామిలీ నిజామాబాద్ నుంచి, జగదేక వీరుని కథ అనే సినిమాలో ఉంది అంటున్నారు. ఓకే. అనంతపూర్ నుంచి అనురాధ గారు పంపించారు, అల్లరి అల్లుడు మూవీలో ఒక సాంగ్ ఉంది అంటున్నారు. ఓకే. అండ్ ఈరోజు ప్రోగ్రామ్ మాత్రం సూపర్ హ్యాపీగా ఉంది అంటున్నారు. థ్యాంక్ యూ అండి. రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష గారు ఫ్యామిలీ అనమాట. అత్తలేని కోడలు తమ్మురాలు, ఇదేంటదబ్బా, అత్త రెండుకి దారేది. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా పెదమోదుపల్లి నుంచి పాలది మాధవరావు గారు, అరవింద సమేత మూవీలో సాంగ్, ఎస్ సూపర్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా శ్రీమన్నారాయణ గారు ఫ్యామిలీ పంపించారు భవానీపురం నుంచి, ఆడవారి మాటలకు అద్దాలు వేరులేట. ఓకే. అండ్ కానూరు నుంచి తాతారావు గారు సిరివేనెల మూవీలో సాంగ్ అంటున్నారు. అండ్ జులై మూవీలో టాప్ లేసిపోద్ది అంటూ గీతాంజలి తేజేశ్వరి అండ్ ఫ్యామిలీ పంపించారనమాట కర్నూలు నుంచి. అండ్ అలాగే మధురా నగరిలో పాట అంటూ దొంగరాముడు నుంచి అంటూ హైదరాబాద్ నుంచి శ్వేత గారు ఫ్యామిలీ పంపించారు. అండ్ నరసింహారావు గారు దేవరాగట్ల కొత్తగూడెం నుంచి మధురా నగరిలో అంటూ పంపించారు. ఓకే. అండ్ అడవిరాముడు మూవీ సాంగ్ అంటూ శ్రీనివాస్ వర్మ గారు బెంగళూరు నుంచి మెసేజ్ చేశారు. ఓకే అండి. అండ్ టాప్ హీరో మూవీ సాంగ్ అంటూ కొత్తగూడెం నుంచి కట్ల సతీష్ గారు ఫ్యామిలీ చేశారు. అండ్ అప్పు చేసి పప్పుగూడు సాంగ్ అంటూ పోలే గారు ఆలగడ్డ నుంచి పంపించారు. ఓకే. అండ్ టాప్ హీరో సాంగ్ అంటూ హైదరాబాద్ నుంచి సంతోష్ గారు, సుప్రియ గారు పంపించారు. ఓకే. అండ్ అలాగే మండూరు నుంచి మధుకుమార్ గారు ఫ్యామిలీ పంపించారు, జీన్స్లో సాంగ్ అంటూ. ఓకే, కరెక్ట్ ఆన్సర్. అండ్ శంకరాభరణమ్మ సాంగ్ అంటూ అమూల్య గారు అండ్ ఫ్యామిలీ గూడూరు నుంచి పంపించారు. ఓకే. అండ్ శ్రీకృష్ణ పాండవీయం లో మత్తు వదలరా అంటూ గుంటూరు నుంచి వంశీరాజు గారు పంపించారు. ఓకే. అండ్ టాప్ హీరో అంటూ కట్ల సతీష్ గారు ఫ్యామిలీ పంపించారు. అండ్ ఇదే సాంగ్ని సత్తుపల్లి నుంచి కృష్ణకుమారి గారు ఫ్యామిలీ పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకెవరు చేశారు, అప్పలరాజు గారు పంపించారు ఇంకొక సాంగ్ అయితే. అండ్ నెక్స్ట్ ఇంకా మీ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ అపూర్వ సహోదరులు అనే సినిమాలో సాంగ్ అంటున్నారు, మే నుంచి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు. అండ్ అలాగే మజ్ను సాంగ్ అంటున్నారు నాగార్జున గారి దట, నెల్లూరు జిల్లా నుంచి అంకయ్య గారు. ఓకే. అండ్ రుద్రవీణలో కూడా ఒక సాంగ్ ఉంది అంటున్నారు. ఓకే. నిషా గారు కేరళ నుంచి. అండ్ ఈరోజు సందడి సమయం ఇట్టే గడిచిపోయింది, ఆఖరి ప్రశ్నకు సమాధానం నీళ్లు బంగారం గాను అనే సాంగ్ అట. ఓకే. యాక్చువల్లీ ఇది రెండు మూడు మూవీస్లో ఉంది. రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఎల్లప్ప గారు పంపించారు, జయమ్మ గారు కూడా ఆన్సర్, లవ్ సాంగ్స్ అంట. ఓకే.

సో అవి నాకు వచ్చిన ఆన్సర్స్ అయితే ఇదివే. అందరూ కూడా బాగా చక్కగా పార్టిసిపేట్ చేశారు అండ్ చక్కగా ఎంజాయ్ చేశారు. సో మరి అలా ఆ ప్రోగ్రామ్కి ఎండింగ్ ఇచ్చేద్దాం. ఈరోజు మన వివిధాలో ఒక గాయకుని పాటలైతే వినేద్దాం. మరింతకీ ఎవరో తెలుసా గాయకుడు? మనందరం ఎంతో ఫేవరెట్ ఫేవరెట్ సింగర్గా పిలుచుకునే మన బాలు గారి అబ్బాయి అన్నమాట. సో ఎస్పి చరణ్ గారు, ఎస్పి చరణ్ గారి పాటలైతే నేను ఇవాళ మన వివిధాలో మీకు వినిపించేస్తున్నాను. మళ్ళీ అలాగా అతని వాయిస్లో మన బాలు గారిని గుర్తు చేసేసుకుందాం. అదేంటి బాలుగారి పాటలే వినొచ్చు కదా అంటే, బట్ ఎస్పి చరణ్ గారు వాయిస్ చాలా స్పెషల్గా ఉంటుంది, చాలా మంచి పాటలు కూడా ఉన్నాయి, అవన్నీ కూడా ఈ వివిధాలు అయితే వినేద్దాం. ముందుగా మీ అందరి కోసం సీతారామం నుంచి పాట వచ్చేస్తుంది, వింటూ ఆనందించండి.

చంద్రబోస్ గారు లిరిక్స్ అందించగా ఎస్పీ చరణ్ గారు, సునీత గారు కలిసి పాడిన పాట గంగోత్రి నుంచి వినేశారు కదా మనం వివిధాలు. నెక్స్ట్ అయితే మన్మధుడు సినిమా నుంచి ఇంకొక మంచి సాంగ్ వినేద్దాం, చరణ్ గారి వాయిస్లో మరి డిఎస్పీ గారి కంపోజిషన్లో.

వేటూరు గారి లిరిక్స్ లో ఎస్పి చరణ్ గారు పాడిన పాట సఖీ మూవీ నుంచి వినేశారు కదా. అండ్ మనమున్నాం వివిధాలో. అండ్ నెక్స్ట్ మీకోసం కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని మూవీ నుంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది. మరి ఈ పాట అయితే వెన్నెల కంటి గారు రాయగా హరి గారి మ్యూజిక్ లో ఎస్పి చరణ్ గారు ప్రణవి కలిసి పాడగా వినేద్దాం. వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి.

0: ఎస్పి చరణ్ గారు, కౌసల్య గారు కలిసి పాడగా సిరివెన్నెల గారి రచనలో మంచి సాంగ్ వినేశారు. నిన్నే ఇష్టపడ్డాను మూవీ నుంచి. అండ్ మనమున్న వివిధ ప్రోగ్రాంలో
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: మరి ఇవాళ మన విధాలు నెక్స్ట్ మీకోసం కులశేఖర్ గారి లిరిక్స్ లో ఎస్పెషల్ ఉషా కలిసి పాడిన పాట అయితే వినేస్తారు. టక్కర దొంగ మూవీ నుంచి వింటూ స్టేట్యూడ్.

సింహాద్రి సినిమా నుంచి పాటైతే వినేశారు ఎస్పీ చరణ్ గంగా పాడగా కీరవాణి గారి కంపోజిషన్లో వేటూరు గారు లిరిక్స్ అందించిన సాంగ్ వినేశారు కదా. మరి వివిధ ఆలో చివరిగా ఎస్పీ చరణ్ గారు పాడిన మంచి సాంగ్స్లోంచి ది బెస్ట్ సాంగ్తో ఎండింగ్ చేద్దాం ఈ యొక్క వివిధ ప్రోగ్రామ్కి అయితే. అండ్ మీకోసం నెక్స్ట్ వచ్చేస్తున్న పాట షాపింగ్ మాల్ నుంచి వస్తుంది. మరి ఈ పాట అయితే ఎస్పీ చరణ్ గారు, జానకి అయ్యర్ గారు కలిసి పాడగా చంద్రబోస్ గారు లిరిక్స్ అందించారనమాట. మరి షాపింగ్ మాల్ నుంచి ఈ సాంగ్తో ఎండింగ్ ఇచ్చేస్తున్నాను వివిధకి అండ్ నా ప్రోగ్రామ్స్ అన్నిటికీ కూడా. త్వరలోనే మీ అందరినీ మళ్ళీ కలుస్తాను. అంతవరకు వింటూ ఉండండి వివిధ భారతి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా. అండ్ బయటికి వెళ్ళినప్పుడు సేఫ్గా ఉండండి. అండ్ వీలైతే మీతో పాటు కొంచెం ఉప్పు, కొంచెం పంచదార ఇవి కూడా తీసుకెళ్ళండి. అంటే ORS లేకపోతే ఈ రెండింటిని కలిపి వాటర్లో కలుపుకుని తాగినా మనకి డిహైడ్రేషన్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏవి రావన్నమాట. కాబట్టి మీతో పాటు ఒక వాటర్ బాటిల్, ఒక క్యాప్, స్కార్ఫ్ ఇలాంటివన్నీ కూడా క్యారీ చేస్తూ ఉండండి, ఇంకా ఎండలు తగ్గే వరకు కూడా. సో కొంచెం సేఫ్గా ఉండండి, హెల్త్కి సంబంధించి మంచి ఫుడ్ డైట్ తీసుకుంటూ ఉండండి, సేఫ్గా ఉండండి, హ్యాపీగా ఉండండి, వివి వింటూ ఉండండి. అండ్ టాటా బాయ్ బాయ్. నేను మీ చందన, సైనింగ్ ఆఫ్.

హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా ప్రోగ్రామ్ విత్ మీ యా ఆర్జే చేతన్. చక్కటి ఆరోగ్యానికి చేతన్ కొన్ని సూత్రాలు చెప్తాడు, అవి పాటిస్తే ఎంతో మేలు. ఈ రోజుల్లో చాలా అనారోగ్యాలకు కారణం మన లైఫ్ స్టైలే. అంటే సరిగ్గా నిద్రపోకపోవడము, టైంకి తినకపోవడము, అదే పనిగా సెల్ ఫోన్ వాడకం, ఇలాంటివి ఫలితంగా కీళ్ల నొప్పులు, అధిక బరువు వంటి రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. మరి ఎలా జీవిస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం, అందుకేం చేయాలో వెన్నెలా ప్రోగ్రామ్ లో చేతన్ మీకు చెప్తాడు.

మా ఈ ప్రోగ్రాం పై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు కాల్ లేదా మెసేజ్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. ఫోన్ నంబర్ మరోసారి 9515227039. మీరు మాకు మెయిల్ చేయాలనుకుంటే మా మెయిల్ ఐడి feedback@gmail.com. మెయిల్ ఐడి మరోసారి feedback@gmail.com. ఫస్ట్ అండ్ ఫర్ మోస్ట్, వాచ్ యువర్ డయట్. ఈ రోజుల్లో జంక్ ఫుడ్ బాగా దొరుకుతుంది. ప్రతి వీధిలో ఫ్రైడ్ ఫుడ్, నూడిల్స్ అమ్మేస్తున్నారు. ఫుల్ మీల్స్ కంటే అవి తక్కువ రేటు ఉండడంతో ప్రజలు వాటిని తినేస్తున్నారు. అలా చేయకూడదు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. రేట్ ఎక్కువైనా మంచి ఆహారం తింటే అనారోగ్య సమస్యలకు అయ్యే మందుల ఖర్చులు తగ్గించుకోవచ్చు. దీన్నే అంటారు పెన్నీ వైస్ పౌండ్ ఫూలిష్ అని. ఇప్పుడు ఏదో సేవ్ చేద్దాం అనుకుని తక్కువ ఆహారం నాసిరకమైన తీసేసుకుంటాము, ఫ్యూచర్లో అది ఎఫెక్ట్ చేస్తుంది అని అంతే దాని అర్థం. లిమిట్ ద యూజ్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ మై డియర్ ఫ్రెండ్స్. డిజిటల్ పరికరాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మొబైల్, ల్యాప్టాప్, ట్యాబ్స్ ఇలాంటి వాటి వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించుకోవాలి. వీటి వల్ల మన కండరాలు, కీళ్లు దెబ్బతింటాయి. మన ఆహార అలవాట్లను ఇవి చెడగొడుతున్నాయి, నిద్రను దూరం చేస్తున్నాయి. తినేటప్పుడు మీరు మొబైల్ చూస్తూ ఉంటారా? అయితే మీరు చాలా ప్రమాదంలో ఉన్నట్లే. నిద్రపోయే అరగంట ముందు మొబైల్, ల్యాప్టాప్లను క్లోజ్ చేయడం మంచిదంటున్నారు. ఎందుకో తెలుసా? మీరు కంటిన్యూస్గా స్క్రీన్ చూస్తూ ఉంటే ఆ లైట్ మీ కళ్ళల్లోకి వెళ్తూ ఉంటుంది. బ్రెయిన్కి సిగ్నల్ చేస్తుంది ఇంకా డే టైమే అని. డే టైమ్ హార్మోన్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఈ విషయం చాలామందికి తెలియదు అండ్ ఇట్ ఈస్ కాజింగ్ లాట్ ఆఫ్ డ్యామేజ్ టు యువర్ హెల్త్. మొబైలే కదా కాసేపు ఎక్కువ వాడితే ఏమవుతుంది? ఇంత చెడు చేస్తుందా అంటే మీరు అనుకున్న దానికంటే కూడా ఒక 100 రెట్లు చెడు మొబైల్ చేస్తుంది. సో కీప్ అవే యువర్ మొబైల్ ఫోన్. యూజ్ ఇట్ ఓన్లీ వెన్ నీడెడ్. నెక్స్ట్ ఆన్ ద లిస్ట్ ఈస్ వాకింగ్. వాక్ మోర్ మై డియర్ ఫ్రెండ్స్. మనందరం బిజీగానే ఉంటాం. పని కోసం ఆరోగ్యాన్ని త్యాగం చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి కొంత టైం తీసుకోవాలి. వీలైనంత వరకు నడిచేందుకు ప్రయత్నించండి. చిన్న చిన్న వర్క్స్కి లేదా షాప్కి వెళ్ళాలన్నా, ఇక్కడ దాకా దగ్గర దాకా వెళ్ళాలన్నా కూడా నడిచెళ్ళండి. దూరం అనుకుంటే బస్ స్టాండ్ వరకైనా నడిచెళ్ళండి. అండ్ మినిమం వీక్లీ ఒకసారన్నా లేకపోతే రెండు సార్లన్నా ఓపెన్ ఏరియాస్లో, లాన్స్లో, పార్క్స్లో, గ్రౌండ్స్లో తిరగండి. ఒకవేళ వీలైతే డైలీ తిరగండి. అది మీకు చాలా మంచిది. వాకింగ్తో పాటు ఎక్సర్సైజ్ కూడా చేయాలి. కనీసం డైలీ ఒక 1/2 hour అయినా చేయాలి. ఓ రూల్ ప్రకారం చాలామంది ఎక్సర్సైజ్ అరగంట చేస్తే అందులో మొదటి 1/4 hour బాడీని వంచేందుకు సరిపోతుంది. ఎందుకంటే

బాడీ అంత త్వరగా మనం చెప్పినట్టు వినదు కాబట్టి స్ట్రెచ్చింగ్లు వాటిలో సరిపోతుంది. ఎలా కావాలంటే అలా మనం భంగగలిగే వరకు మనం ఎక్సర్సైజ్ చేస్తూనే ఉండాలి. ఇనీషియల్గా కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ ఏంటంటే ఒక్కసారి సడన్గా చేయకుండా స్లోగా స్లోగా స్లోగా చేసుకుని ఇది ఒక లైఫ్ స్టైల్ కింద మార్చుకుంటే, అండ్ ఫర్ సమ్ పీపుల్ ఇట్ మైట్ టేక్ అ ఫ్యూ మంత్స్, కానీ బాడీ చాలా ఫ్లెక్సిబుల్గా సపుల్ అయిపోతుంది. అంతేకాదు మీ డైజెషన్ కెపాసిటీ ఇంప్రూవ్ కావాలన్నా కూడా ఎక్సర్సైజ్ ఈజ్ ఇంపార్టెంట్. అనారోగ్య సమస్య రాగానే కంగారు పడిపోయి టెన్షన్ పడిపోయి మీరు మెడిసిన్స్ వేసేసుకోకండి. జలుబైనా తలనొప్పి అయినా చిన్న చిన్నవి ఏవైనా ఫీవర్స్ అయినా కానీ అవిటిని సహజంగా తగ్గనివ్వండి. ఏ పాలలో కాస్త పసుపు వేసుకొని లేదా మిరియాలు వేసుకొని తాగండి. కాస్త రిలాక్స్ కండి, రెస్ట్ తీసుకోండి. తులసి వాటర్ ఇలాంటివి తీసుకోండి. హెల్త్కి ఏవైతే ఇంపార్టెంట్ తీసుకోండి. అంతెందుకు, ఫాస్టింగ్ ఉంటే ఎన్నో రోగాలు నయమవుతాయి అంటారు, అలాంటివి ఏమన్నా చేయండి. అంతకీ తగ్గకపోతే అప్పుడు డాక్టర్ సలహా మేరకి మెడిసిన్స్ వాడండి. అయితే ఒక్కోసారి చిన్న అనారోగ్యాల్ని లైట్ తీసుకుంటే అవే పెద్ద రోగాలకు దారితీస్తాయి. అందువల్ల ఆరోగ్యం విషయంలో అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి. వచ్చే అనారోగ్యాలపై ఓ కన్నేసి ఉంచాలి. 6 నెలలకోసారి డాక్టర్ని కలిసి చెకప్ చేయించుకుంటే మంచిది. ఎల్డర్లీ పీపుల్, సీనియర్ సిటిజన్స్, వయోవృద్ధులు కొన్ని ముఖ్యమైనవి వాళ్ళు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఏజ్తో పాటు వాళ్ళ బాడీ కొంచెం రెసిస్టెన్స్ కూడా తగ్గిపోతుంది, రిఫ్లెక్సెస్ కూడా తగ్గిపోతాయి. ఫిజికల్గా, ఎమోషనల్గా, మెంటల్గా కూడా ఆ కెపాసిటీ ఉండదు. ఒక ఏజ్లో ఉన్నప్పటిది తగ్గిపోతుంది. కనుక వాళ్ళు ఫాలో కావాల్సినవి కొన్ని ఉన్నాయి, అవేంటో చేతని ఇప్పుడు మీతో చెప్తాడు. సోక్డ్ డ్రై ఫ్రూట్స్ మార్నింగ్ తింటే చాలా మంచిది. దానికోసం ఏం చేయాలంటే నైటే ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక చిన్న కప్లో దేంట్లో అన్న సోక్ చేసుకోండి. మార్నింగ్ నిద్ర లేచి బ్రష్ చేసుకున్నాక కాస్త వాకింగ్ చేసే ముందు ఈ డ్రై ఫ్రూట్స్ తినేసి వాకింగ్ చేస్తే మంచిది. అంటే ఇది దిస్ ఇస్ నాట్ ద మెయిన్ బ్రేక్ఫాస్ట్ బట్ ద స్మాలర్ బ్రేక్ఫాస్ట్ వర్షన్. ఉదయాన్నే కనీసం ఒక అరగంట యోగా కానీ మెడిటేషన్ కానీ లైట్గా వాక్ చేయడం ఇలాంటివి చేస్తే మంచిది. అంతేకాకుండా కాసేపు ఎండలో కూర్చోవాలి అంటారు. ప్రతి మనిషికి కనీసం 6 to 7 hours గాఢ నిద్ర అవసరం. అందుకే టైంకి పడుకోండి, మంచి నిద్ర వచ్చేలాగా చూసుకోండి. సాల్ట్ తగ్గించండి. అది గ్రాడ్యువల్గా మీ లైఫ్ స్టైల్లో ఈ రిఫైన్డ్ సాల్ట్ని తీసేసి వేరే ఆల్టర్నేట్స్ ఏమన్నా ఉన్నాయా చూసుకొని వాటిని సబ్స్టిట్యూట్ చేసుకోండి. టీ కాఫీలు వీలైనంత వరకు తగ్గించండి. దానికి సబ్స్టిట్యూట్గా రాగి జావ ఆరోగ్యానికి చాలా మంచిది. ఫంక్షన్స్కి, పార్టీస్కి, గెట్ టుగెదర్స్కి ఎక్కడన్నా వెళ్ళినప్పుడు జనరల్గా ఏముంటుంది అంటే మంచి ఫుడ్, రిచ్ ఫుడ్ పెట్టేస్తారు. ఉంది కదా అని అన్నీ తినేయకుండా మనకేది బాగుంటుంది, మనం ఏ ఫుడ్కి ఎలర్జిక్, ఏది తింటే మంచిది అని దాంట్లో సెలెక్ట్ చేసుకొని కొంచెం తింటే మంచిది. వెజిటబుల్స్ని, ఫ్రూట్స్ని మార్కెట్ నుండి తెచ్చిన తర్వాత కొంచెం వార్మ్ వాటర్లో సాల్ట్ వేసి, లేదా ఈ మధ్య బయో ఎంజైమ్ ఇంట్లోనే తయారు చేసుకుంటున్నారు చాలామంది, ఆ బయో ఎంజైమ్లో నానేసి వాష్ చేసుకొని తర్వాత యూజ్ చేసుకోండి. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే వాటిపైన స్ప్రే చేసిన పెస్టిసైడ్స్ ఏమన్నా ఉంటాయో అవి పోతాయి. అంతేకాకుండా అందరూ వాటిని ముడుతూ ఉంటారు, రోడ్డు పైన పెడతారు కాబట్టి వాటిపైన డస్ట్ ఉంటుంది. బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ ఇలాంటివి ఎన్నో ప్యాథోజెన్స్ ఉంటాయి కాబట్టి వాటిని కూడా ఈ వార్మ్ వాటర్ సాల్ట్ సొల్యూషన్, అంటే బ్రైన్ సొల్యూషన్ నిర్మూలిస్తుంది. నీళ్లు తాగడం చాలా మంచి అలవాటు. కనీసం రోజుకి కొన్ని లీటర్ల నీళ్లు, అంటే మన బాడీకి ఎంత అవసరమో అంత నీళ్లు తాగడం మంచిది. అది డైరెక్ట్గా వాటర్ కాకుండా వెజిటబుల్ సూప్స్ రూపంలోనో, ఫ్రూట్ జ్యూస్ రూపంలోనో తీసుకుంటే ఫ్లూయిడ్ ఇంటేక్ ఇంప్రూవ్ అవుతుంది. దాంతో డీహైడ్రేట్ కాకుండా ఉంటారు. నైట్ మరీ లేట్ కాకుండా బిఫోర్ 7 or 8 మీ డిన్నర్ ముగించుకునేటట్టు చూడండి. జనరల్గా ఈ మధ్య లైఫ్ స్టైల్ మారడంతో ఏమైందంటే పెద్దవాళ్ళు కూడా చిన్నవాళ్ళ కోసం వెయిట్ చేసి ఆఫీస్ నుండి వచ్చాక, వర్క్ నుంచి వచ్చాక అందరం కలిసి ఫ్యామిలీ డిన్నర్ లాగా తినే అలవాటు చేసుకుందాం మంచిది అనుకుంటారు. ఇట్ ఈస్ గుడ్ ఇన్ వన్ వే, కానీ చాలా మటుకు ఏంటంటే పెద్దవాళ్లకు ఆ లేటుగా తిని పడుకుంటే డైజెస్ట్ కాదు. డైజెస్ట్ కాకపోతే మంచి నిద్ర పట్టదు. మంచి నిద్ర పట్టకపోతే నెక్స్ట్ డే మళ్ళీ ఎలాగో ఒకలాంటి లిస్ట్లెస్నెస్, లేజినెస్ లాగా ఉంటుంది. ఇది కంటిన్యూడ్ పీరియడ్ ఆఫ్ టైంలో చేస్తే రిపీట్, ఒకవేళ ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అయితే మీ హెల్త్ దెబ్బతింటుంది. కాబట్టి 8 లోపు మీరు ముగించుకునేటట్టు చూడండి. మీ ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేయండి మీకు ఏం కావాలో అనేది. కావాలి, కాస్త బాండింగ్ కావాలి అంటే వాళ్ళు కూర్చున్నప్పుడు వాళ్ళతో హాయిగా కూర్చొని సరదాగా మాట్లాడుకోవచ్చు, కబుర్లు చెప్పుకోవచ్చు. ఒక్కసారి మనం డిసైడ్ అయ్యాక మనం చేయవలసిన ఎన్నో చేయగలము, కానీ అన్నీ కాంప్రమైజ్ అయితే మీ హెల్త్కి మాత్రం అది డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుంది. సీ దట్ యువర్ హెల్త్ ఈజ్ నాట్ అఫెక్టెడ్. With this lovely message, this is Chetan signing off for the moment. Bye.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం, నేను మణిశ్రీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో నేపాల్ రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ చైర్మన్ రబీ లామిచానేను కలిశారు. భారతదేశం యొక్క పొరుగు దేశాలకు ప్రాధాన్యత విధానం కింద నేపాల్ ఒక ప్రాధాన్య భాగస్వామి అని పేర్కొన్నారు. ఆన్లైన్ బెట్టింగ్ అనేది నైపుణ్యానికి సంబంధించిన ఆట అయినప్పటికీ దానికి రాజ్యాంగ రక్షణ ఉండబోదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బంగారు నిల్వలను విక్రయించినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆర్బీఐ అధికారికంగా ప్రకటించింది. తమ వద్ద ఉన్న భౌతిక బంగారం నిల్వలలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి దేశంలో 880.52 టన్నుల బంగారం సురక్షితంగా ఉందని, ఇలాంటి విషయాల్లో కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని ప్రజలకు సూచించింది. నైపుణ్యాభివృద్ది వ్యవస్థాపకత శాఖ మంత్రి జయంత్ చౌదరి ఈరోజు న్యూఢిల్లీలో నవచార్ మంత్ర అనే ఒక ప్రతిష్టాత్మక జాతీయ కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్షేత్రస్థాయి ఆవిష్కర్తలను గుర్తించడం, వారికి మార్గదర్శకత్వం వహించడం, వారి ప్రతిభను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం. దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మాలవేయ నగర్లోని ఒక హోటల్లో మంటలు చెలరేగిన ఘటనలో కొంతమంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ అగ్ని ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించాలంటే యోగాంధ్ర చాలా ముఖ్యమని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో యోగా కార్యక్రమంపై ఆయన మీడియాతో మాట్లాడారు. జీవన విధానంలో యోగాను భాగం చేసేందుకు యోగాంధ్రను ఏటా జరపాలని నిర్ణయించామని చెప్పారు. ఈ ఏడాది యోగా దినోత్సవానికి యోగా ఫర్ హెల్దీ ఏజ్ థీమ్ను పాటిస్తున్నట్లు చెప్పారు. వృద్ధాప్యంలోనూ ఆరోగ్యంగా జీవించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సంజీవని పథకంలో యోగాను అనుసంధానం చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో 100 మండల సమైక్యలకు 10 కోట్ల వల్నరబులిటీ రిడక్షన్ ఫండ్ను విడుదల చేసినట్లు సెర్పు శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రజల్లో నమ్మకం, విశ్వసనీయత ఉంటేనే ఏ వ్యవస్థ అయినా మనుగడ సాధిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ రష్యా పర్యటనలో భాగంగా దేశ ప్రభుత్వ నియంత్రణలోని అతిపెద్ద రిటైల్ బ్యాంకింగ్ సంస్థతో కీలక చర్చలు జరిపారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 6 గంటలకు వింటారు.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: ఒక మధురమైన స్వరం. 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ ఒడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

హాయ్ హలో, గుడ్ ఈవినింగ్ ఆల్ లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనము నమో గీత్ గా చెల్లంటూ సూపర్ హిట్ హిందీ సాంగ్స్ వింటూ

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్. మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం, నేను మణిశ్రీ. భారత రాజకీయాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో అరుదైన మైలురాయిని అందుకోనున్నారు. దేశంలో అత్యంత సుదీర్ఘకాలం పాటు నిరంతరాయంగా పాలించిన ప్రధానిగా జూన్ 10న ఆయన సరికొత్త రికార్డు సృష్టించనున్నారు. స్వతంత్ర భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న దశాబ్దాల నాటి రికార్డును ప్రధాని అధిగమించనున్నారు. 2014 మే 26న తొలిసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మోదీ జూన్ 10 నాటికి వరుసగా 4399 రోజుల పాలనను పూర్తి చేసుకోనున్నారు. భారతీయ విమానయాన సంస్థల దేశీయ అంతర్జాతీయ కార్యకలాపాలకు ఏటీఎఫ్ ధరల స్థిరీకరణ మద్దతు అందించేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు 10,000 కోట్ల రూపాయల ఏకకాల బడ్జెట్ మద్దతును కేంద్ర మంత్రివర్గం ఈరోజు ఆమోదించింది. ఆరావళ్లి పర్వత శ్రేణి నిర్వచనం, సరిహద్దుల నిర్దారణపై కేంద్రం ఇచ్చిన నివేదికను స్వతంత్రంగా సమీక్షించేందుకు సుప్రీంకోర్టు ఒక ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్టరీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జనరల్ కాంచన్ దేవి నేతృత్వం వహించనున్నారు. ఈ ఏడాది 31 ఆగస్టులోగా తన నివేదికను సమర్పించాలని ఈ కమిటీని కోరింది. రాష్టాలు వేరైనా తెలుగువారంతా ఒకటేనని, అనవసర వివాదాలతో ప్రాంతీయ విద్వేషాలు సృష్టించడం సరికాదని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను లక్ష్యంగా చేసుకుని తెలంగాణలో కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా రాజకీయం చేసే హక్కు ఉంటుందని చెప్పారు. రష్యా ప్రభుత్వ నియంత్రిత ప్రముఖ రిటైల్ బ్యాంకింగ్ సంస్థ స్పెర్బ్ బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అల్బర్ట్ యోఫీమోవ్తో రాష్ట విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి నారా లోకేష్ మాస్కోలో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ వెస్టర్న్ ప్లాట్ఫామ్లకు సురక్షితమైన లోకలైజ్డ్ జనరేటివ్ ఏఐ ప్రత్యామ్నాయ వ్యవస్థను అందించిన తరహాలోనే భారతదేశంలో బ్యాంకింగ్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రిటైల్ రంగాలకు స్పెర్బ్ బ్యాంక్ గిగాచాట్ ఎల్ఎల్ఎంను విస్తరించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్కు ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026 పురస్కారం దక్కడం గర్వకారణమని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ అవార్డు రాష్టంలోని వ్యవసాయ రంగంలో సేవలందిస్తున్న అందరి సమిష్టి కృషికి లభించిన అంతర్జాతీయ గుర్తింపని అన్నారు. డీఎస్సీ అక్రమాలు ఉల్లంఘనలపై సీబీఐ చేత ఎంక్వైరీ చేయించాలని వైఎస్సార్సీపీ ఇప్పటికే డిమాండ్ చేసిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయనతో పలువురు డీఎస్సీ 2025 అభ్యర్థులు సమావేశమయ్యారు. విద్యార్థులలో ఉండే జిజ్ఞాస, కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన వారిని ఇతరుల కన్నా భిన్నంగా నిలబెడుతుందని గూగుల్ క్లౌడ్ ఎడ్యుకేషన్ రీజనల్ హెడ్ నవీష ప్రభాకర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలోని వడ్లమూడిలో గల ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయంలో గూగుల్ ఏఐ ల్యాబ్ను ప్రారంభించారు. నైరుతి రుతుపవనాలు రాబోయే 24 గంటల్లో కేరళంలోకి ప్రవేశించనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తద్వారా క్రమంగా దేశంలోని మిగతా ప్రాంతాల్లోకి రుతుపవనాలు విస్తరించనున్నాయి. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 7 గంటలకు వింటారు.

0: City FM 101.3. ఆకాశవాణి
1: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం.
0: మన భారతదేశం విన్న తొలి స్వరం
1: ఆకాశవాణి.
0: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ,
1: కోట్లాది గుండెల చప్పుడుగా,
0: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
1: సమాజ స్వరం
0: మన ఆకాశవాణి.
1: సమాచారాన్ని అందించడమే కాదు,
0: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక.
1: 9 దశాబ్దాల విశ్వసనీయత,
0: 90 ఏళ్ల అనుబంధం,
1: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది,
0: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది.
1: గ్రామం నుంచి నగరం వరకు
0: సమాచారం,
1: వినోదం,
0: విజ్ఞానాన్ని అందిస్తూ
1: సంస్కృతికి అద్దం పట్టింది.
0: మారుతున్న కాలంతో పాటు
1: సరికొత్త సాంకేతికతతో
0: మీ ముందుకు సరికొత్తగా
1: ఆకాశవాణి. వినండి,
0: ఆస్వాదించండి. నైన్టీ ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్, 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో, కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
2: Oh Akashvani, timeless flame, each note you send still speaks our name, and in your song we

0: Hear our own, a country's heart in airwaves soon.
1: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
0: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈ తరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నారు.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము కృష్ణా తీరంలో. సూపర్ హిట్ సాంగ్స్ వింటూ పుష్ప 2 నుంచి సూసేకి అంటూ వస్తున్నాయి సూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం. వింటూ ఎంజాయ్ చేసేయండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. నాణ్యమైన జీవనానికి యోగాను నిత్య జీవితంలో ఒక భాగం చేసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్టంలో డీఎస్సీ నియామక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. తోతాపూరి మామిడి రైతులకు న్యాయమైన ధర లభించేలా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని మంత్రి కె అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఉత్తర కోస్తాంధ్రాలో రేపు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. నాణ్యమైన జీవనానికి యోగా మనకు వారసత్వంగా అందిన ఓ అమూల్యమైన సంపద అని, దానిని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. యోగాంధ్ర పోర్టల్ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్తో కలిసి ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట సచివాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 21 వ్యాధులకు సంబంధించి యోగాసనాల వీడియోలను ప్రభుత్వ సలహాదారు మంతెన సత్యనారాయణరాజు రూపొందించారని, అవన్నీ పోర్టల్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. యోగాంధ్రప్రదేశ్ సాధించాలంటే యోగాంధ్ర చాలా ముఖ్యమని, ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 7 నుంచి 20వ తేదీ వరకు 14 రోజుల పాటు యోగా కార్యక్రమాలను నిర్వహిస్తామని ముఖ్యమంత్రి వెల్లడిస్తూ,
1: ఈసారి కూడా మినిమం 1 కోటి కంటే తగ్గకుండా పోయినసారి ఏవైతే స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ చేశామో ఆ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అన్ని ఇష్యూ చేస్తున్నాం. దాని ప్రకారం ఈ సంవత్సరం మనం చూస్తే యోగ దినోత్సవ థీమ్ వచ్చి యోగా ఫర్ హెల్తీ ఏజింగ్, అంటే వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యంగా జీవించడానికి యోగాని ఏ విధంగా జీవన విధానం చేసుకోవాలనేది మెయిన్ థీమ్. ఇది ఒక కార్యక్రమం కాదు, ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క ఫ్యామిలీ నిత్య సాధనగా దీన్ని అవలంబించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా.
0: అదేవిధంగా రాష్టంలో అనుసరిస్తున్న ప్రకృతి వ్యవసాయానికి ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణ పురస్కారమైన ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ వరించడంపై ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్లో 100% ప్రకృతి వ్యవసాయం జరిగేలా చూస్తామన్నారు. తోతాపూరి మామిడి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతులకు న్యాయమైన ధర లభించేలా రాష్ట ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. తోతాపూరి మామిడి ప్రస్తుత సీజన్ పరిస్థితులు, మామిడి గుజ్జు ప్రాసెసింగ్, కొనుగోలు ఏర్పాట్లపై పల్పు పరిశ్రమలు, బాట్లింగ్ కంపెనీలతో మంత్రి ఈరోజు వర్చువల్ విధానంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సుమారు 78,000 హెక్టార్లలో తోతాపురి సాగు జరుగుతోందని, ఈ పంటపై వేలాది మంది రైతుల జీవనోపాధి ఆధారపడి ఉందన్నారు. వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఈ ఏడాది కొంతమేర దిగుబడి తగ్గే అవకాశం ఉన్నప్పటికీ రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందన్నారు. నాణ్యమైన ప్రతి పండును కొనుగోలు చేస్తాం, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చారు. గోదావరి పుష్కరాల్లో పాల్గొనే భక్తుల వైద్య అవసరాల నిమిత్తం స్థానికంగా ఉన్న 3 ఆసుపత్రులను అభివృద్ది చేయాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దిశగా కొవ్వూరులోని ప్రాంతీయ ఆసుపత్రి, నిడదవోలు, మండపేటలోని సామాజిక ఆరోగ్య కేంద్రాలు, హెచ్సీల అదనపు నిర్మాణాలు, సౌకర్యాల కోసం 5,63,00,000 రూపాయల వ్యయంతో రూపొందించిన ప్రణాళికకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు ఆమోదం తెలిపారు. ఈ నూతన ప్రణాళిక ప్రకారం మండపేట సిహెచ్సి అభివృద్ది కోసం 3,75,00,000 రూపాయలతో పలు పనులు చేపట్టనున్నారు. ప్రస్తుతం 30 పడకలు ఉన్న ఈ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ది చేయనున్నారు. అదేవిధంగా నిడదవోలు సిహెచ్సి 1 కోటి రూపాయలు, కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి 88,00,000 రూపాయలు ఖర్చు చేయనున్నారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, సహజ వనరుల సంరక్షణపై ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ సూచించారు. పరిశుభ్రమైన హరిత వాతావరణం భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2026 సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి విశాఖపట్నం రూపొందించిన అవగాహనా పోస్టర్ను ఈరోజు ఆయన కలెక్టరేట్లో జిల్లా ఉన్నతాధికారులతో కలిసి ఆవిష్కరించారు. ప్లాస్టిక్ కాలుష్యం, వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం, నేల కాలుష్యం, నీటి కాలుష్యం, నిర్మాణ వ్యర్థాలు వంటి సమస్యలపై అవగాహన కల్పించడంతో పాటు ఎక్కువ చెట్లు నాటడం, ఒక్కసారి వినియోగించే ప్లాస్టిక్ ను నిరాకరించడం, చెత్తను వేరువేరుగా సేకరించడం, నీటిని ఆదా చేయటం, పర్యావరణ హిత రవాణాను ప్రోత్సహించడం వంటి సంరక్షణ చర్యలను ఈ పోస్టర్లో వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో ఎంతో పారదర్శకంగా నిర్వహించిన డీఎస్సీ నియామక ప్రక్రియపై అసత్య ప్రచారం చేస్తున్నారని హోంమంత్రి వంగల్పూడి అనిత ఆక్షేపించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రస్తుతం 3,11,000 మంది ఉపాధ్యాయులు రాష్ట్రంలో పనిచేస్తున్నారని చెప్పారు. తాను కూడా ఒక ఉపాధ్యాయురాలిగా గతంలో పనిచేశానని, డీఎస్సీ ప్రక్రియ గురించి తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. డీఎస్సీ ప్రక్రియ పూర్తి అయిన 9 నెలల తర్వాత ఎంపిక అయిన అభ్యర్థులు అందరూ సంతోషంగా ఉద్యోగం చేస్తున్న సమయంలో ఇలా గందరగోళం సృష్టించడం సబబు కాదని తెలిపారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకూడదని అత్యాధునిక సాంకేతికతతో ప్రశ్నాపత్రాలను తయారు చేశారని హోంమంత్రి వివరిస్తూ,
2: నోటిఫికేషన్ ఇచ్చేశారు, ప్రశ్నాపత్రం కూడా టీసీఎస్ ఐఓఎన్ అభివృద్ధి చేసిన అత్యాధునిక సాంకేతిక వినియోగించుకొని కంప్యూటర్ బేస్ చేసుకుని ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ కీ పెట్టారు ఆన్లైన్ లో, తర్వాత మెరిట్ లిస్ట్ పెట్టారు, తర్వాత సెలెక్ట్ లిస్ట్ పెట్టారు, గ్రీవెన్సెస్ 3 స్థాయిలో గ్రీవెన్సెస్ పెట్టారు. ఇవన్నీ పెట్టిన తర్వాత ఓవరాల్ గా ఎక్కడ కూడా చిన్న ఇష్యూ కూడా లేదు. 9 నెలల తర్వాత వచ్చి లీక్ లీక్ లీక్ అన్నారు. లీక్ అవ్వటానికి ఎట్టి పరిస్థితుల్లోని స్కోపే లేదు.
0: డీఎస్సీ అక్రమాలు ఉల్లంఘనలపై సీబీఐ చేత ఎంక్వైరీ చేయించాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోందని ఆ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డిని పలువురు డీఎస్సీ 2025 అభ్యర్థులు కలిశారు. పరీక్ష నిర్వహణ, ఎంపికలో చోటు చేసుకున్న అనేక అంశాలను వారు జగన్ కు వివరించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. డీఎస్సీ అభ్యర్థులకు అండగా ఉంటామని, బాధిత అభ్యర్థుల న్యాయ పోరాటాలకు తమ పార్టీ తోడుగా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. నిత్యం సైకిల్ తొక్కడం వల్ల శారీరక మానసిక దృఢత్వం పెరుగుతుందని యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ కార్యవర్గ సభ్యులు ఎం సాయి రామరాజు అన్నారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలోని మేరా యువ భారత్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని ఉక్కు నగరంలో ఈరోజు నిర్వహించిన సైకిల్ ర్యాలీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి నిత్య జీవితంలో సైకిల్ ఒక భాగం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక మేరా యువ భారత్ డిప్యూటీ డైరెక్టర్ జి మహేశ్వరరావు మాట్లాడుతూ, దేశ ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను ప్రవేశపెట్టిందన్నారు. అందులో భాగంగా సైకిల్ దినోత్సవం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ప్రజలకు తిరిగి సైకిల్ అలవాటు చేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు రేపటికి అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాల్లోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రాలో రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని, ఈదురుగాలులు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని వెల్లడించింది. పోలవరం జిల్లా దేవీపట్నం మండలం గంగంపాలెం పరిసర గ్రామాల్లో గత 2 రోజులుగా సంచరిస్తున్న పెద్ద పులి పశువులపై దాడి చేయడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున పశువుల మందపై దాడి చేసిన పులి 12 ఆవుదూడలు, 1 గేదెదూడను చంపివేసినట్టు జిల్లా అటవీ శాఖాధికారి రామచంద్రరావు ధృవీకరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాణ్యమైన జీవనానికి యోగాను నిత్య జీవితంలో ఒక భాగం చేసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో డీఎస్సీ నియామక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఇంతవరకు ప్రాంతీయ వార్తలు విన్నారు.
4: ఎఫ్ఎం 101.9. 101.3. ఆకాశవాణి.

వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణీ కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.

ట్యూన్ చేసి వింటూ వంజ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము కృష్ణా తీరంలో. సూపర్ హిట్ సాంగ్స్ వింటూ మరి జనరల్ నాలెడ్జ్ కొంచెం పెంచుకుంటూ. భారతదేశానికి పశ్చిమాన చివరి ప్రాంతం ఏది? ఎస్, భారతదేశానికి పశ్చిమాన చివరి ప్రాంతం ఏది తెలుసుకోవాలంటే సూపర్ హిట్ సాంగ్ వినేయాలి. 18 పేజెస్ మూవీల నుంచి నన్నయ్య రాసిన అంటూ అంటూ వస్తున్నాయి సూపర్ హిట్ సాంగ్. మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేసేయండి.

సూపర్ హిట్ సాంగ్ విన్నాము నన్నయ్య రాసిన అంటూ 18 పేజెస్ మూవీలో నుంచి. మరి నేను అడిగాను, భారతదేశానికి పశ్చిమాన చివరి ప్రాంతం ఏది అని చెప్పేసి అని. మరి గురుమేట్ అనమాట, భారతదేశానికి పశ్చిమాన చివరి ప్రాంతం గురుమేట్. మరి మన దేశంలో పొడవైన బీచ్ ఏది? ఎస్, మన దేశంలో పొడవైన బీచ్ ఏది తెలుసుకోవాలంటే సూపర్ హిట్ సాంగ్ వినేయాలి. భీష్మ మూవీలో నుంచి సింగల్ యాంథమ్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేసేయండి.

0: ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే షోకు మనమున్నాము. జనరల్ నాలెడ్జ్ నేర్చుకుంటూ మన దేశంలో పొడవైన బీచ్ ఏది? మెరీనా బీచ్. ఎస్, చెన్నైలో ఉన్న మెరీనా బీచ్ మన దేశంలో పొడవైన బీచ్. మరి మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం ఏది? మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం ఏదని తెలుసుకోవాలంటే సూపర్ హిట్ సాంగ్ వినాలి. డొకైట్ మూవీలో నుంచి రూబరు అంటూ వస్తున్న ఈ సూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేసేయండి.
1: మోసం అంటే ఎందుకు తెలియని వయసులో నేను ప్రేమించినానా?
2: రూబరు
1: మోసం చేస్తావని తెలియదు కదా జూలియట్.

0: హల్వా?
1: Yes.
0: నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, అందుకే నేను చెప్పనే లేదు. జూలియట్.
1: టాటూ.
0: రిటర్న్ గిఫ్ట్.

సూపర్ హిట్ సాంగ్ విన్నాం డెకౌట్ మూవీలో నుంచి. మరి మొదటి భాష ప్రయుక్త రాష్ట్రం ఏది అంటే మన ఆంధ్రప్రదేశే. ఎస్, మన ఆంధ్రప్రదేశ్ మొదటి భాష ప్రయుక్త రాష్ట్రం అనమాట. మరి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కృష్ణా తీరం, నేను మీ ఆర్జే అశోక్, మనమున్న వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. మరి ప్రపంచంలో ఎక్కువ లవణీయత గల సముద్రం ఏది, ఎక్కువ లవణీయత గల సముద్రం ఏది ప్రపంచంలో తెలుసుకోవాలంటే సూపర్ హిట్ సాంగ్ వినయాలి. గుంటూరు కారం మూవీలో నుంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేసేయండి.

సూపర్ హిట్ సాంగ్ విన్నాం కిలాడి మూవీలో నుంచి. ఎస్, ప్రపంచంలో ఎక్కువ లవణీయత గల సముద్రం ఏది అంటే మృత సముద్రం. ఎస్, మృత సముద్రం ప్రపంచంలోకెల్లా ఎక్కువ లవణీయత గల సముద్రం. మరి ఆంధ్రప్రదేశ్ మొదటి చీఫ్ జస్టిస్ ఎవరు? ఆంధ్రప్రదేశ్ మొదటి చీఫ్ జస్టిస్ ఎవరు తెలుసుకోవాలంటే సూపర్ హిట్ సాంగ్ వినేయాలి. ఆకాశంని హద్దుల మూవీల నుంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, కాటుక కనులే అంటూ వింటూ ఎంజాయ్ చేసేయండి.

ట్యూన్ చేసి వింటూ వంజ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోకం. మనము నము కృష్ణా తీరంలో. ఎస్, జనరల్ నాలెడ్జ్ కొంచెం పెంచుకుంటూ ఆంధ్రప్రదేశ్ మొదటి చీఫ్ జస్టిస్ ఎవరు అని చెప్పేసి అన్నాను, కోకా సుబ్బారావు గారు. ఎస్, కోకా సుబ్బారావు గారు ఆంధ్రప్రదేశ్ మొదటి చీఫ్ జస్టిస్. ఎస్, సూపర్ హిట్ సాంగ్ వినేసం ఆకాశంని హద్దురాలో నుంచి. మరి జనతా అయితే కనుక మూవీలో నుంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది, వింటూ ఎంజాయ్ చేసేయండి.

90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం మన అందరి ఆకాశం.

నరేంద్రమోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా ఈ నెల 5వ తేదీ నుంచి 21వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరించనున్నామని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవరం తెలిపారు. ఈ నెల 5, 8వ తేదీల్లో రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖలో పర్యటించనున్న నేపథ్యంలో పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ ఆదేశించారు. నవచైతన్ యాప్ ద్వారా ఏఐ ఆధారిత ఈసీడీ స్క్రీనింగ్ చేయడం జరుగుతుందని, తద్వారా చిన్నారులలో ఆరోగ్య అభివృద్ది లోపాలను గుర్తించడం జరుగుతుందని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి తెలిపారు. అర్హులైన విభిన్న ప్రతిభావంతులకు పెట్రోల్ స్కూటీలను 3 చక్రాల వాహనాలుగా మార్పు చేసి పూర్తి సబ్సిడీతో ఉచితంగా అందజేయనున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్టంలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. రేపు ఒకవైపు ఎండ ప్రభావం చూపే సూచనలు ఉన్నాయని, అలాగే పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. రేపు శ్రీకాకుళం జిల్లాలో 11 మండలాలు, విజయనగరం 19, మన్యం 14, అల్లూరి 1, పోలవరం 1 మండలం మొత్తంగా 46 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 79 మండలాల్లో వడగాల్పులు, అలాగే ఎల్లుండి 85 తీవ్ర, 67 మండలాల్లో వడగాల్పుల ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 8 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వర ప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన,
0: ఆరోగ్యానికి విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా
2: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశీయ విమానయాన సంస్థలను ఆదుకునేందుకు కేంద్ర కేబినెట్ 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ఆమోదించింది. భారతదేశం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద సోలార్ మార్కెట్గా అవతరించిందని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డికే శివకుమార్ ఈరోజు పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఢిల్లీ మాళవీయ నగర్లోని ఒక హోటల్లో ఈ ఉదయం సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు, పలువురు గాయపడ్డారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా విమాన ఇంధన ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో దేశీయ విమానయాన సంస్థలను ఆదుకునేందుకు కేంద్ర కేబినెట్ 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ మద్దతును ఆమోదించింది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఈ నిధులు ఆయిల్ మార్కెటింగ్

0: కంపెనీలకు అందుతాయని, ఇది విమానయాన రంగంపై ఆధారపడిన 77 లక్షల మంది ఉద్యోగులను రక్షిస్తుందని పేర్కొన్నారు. పశ్చిమాసియా సంకోభం వల్ల లీటర్ ఏటీఎఫ్ ధర మార్చిలో 60.5 రూపాయలుంటే మే నాటికి 142 రూపాయలకు పెరిగిందని చెప్పారు.
1: ATF प्राइस स्टेबिलाईजेशन फंड में बेसिकली एक सेल्फ सस्टेनिंग रिवॉल्विंग फंड बनाया. ATF प्राइस फॉर दी एयरलाइन कैरियर्स हु वांट टू पार्टिसिपेट इन दिस, उनको एक स्टेबल ATF प्राइस अभी करंट क्राइसिस के दौरान मिले कि इससे हमारे एंटायर एविएशन सेक्टर में करीब 70 लाख से अधिक जो जॉब्स हैं जिनके ऊपर इम्पैक्ट पड़ना आरम्भ होने लगा था बिकॉज ऑफ द स्ट्रेस इन दिस सेक्टर, वो इससे सिग्निफिकेंटली मिटिगेट हो.
0: ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు వీలుగా పాత ట్రక్కులు బస్సుల స్థానంలో కొత్త వాహనాలను తీసుకొచ్చేందుకు 9,585 కోట్ల రూపాయలతో కూడిన ప్రత్యేక పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ 2 ఏళ్ల పథకం ద్వారా దాదాపు 2 లక్షల పాత ట్రక్కులు 16,000 బస్సుల స్థానంలో BS6 లేదా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడతారు.
2: दिल्ली के पॉल्यूशन को रोकने के लिए लगातार कई स्टेप्स लिए जा रहे हैं. उन स्टेप्स में एक बहुत बड़ा निर्णय लिया गया कि जो 40% कॉन्ट्रीब्यूशन है पार्टिकुलेट मटेरियल का, वो ट्रांसपोर्टेशन सेक्टर के कारण आता है. और उस ट्रांसपोर्टेशन में जो सबसे बड़ा कॉन्ट्रीब्यूटर है हैवी ट्रक्स और बसेस, पुरानी ट्रकों और बसों को रिप्लेस करने का इसमें फैसला लिया गया.
0: रवाना सौकर्याल मेरुगुदललो भागंगा ओडिशालो रामेश्वर नुंडी परदीप वरकु 163 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంత రహదారి నిర్మాణానికి 8,300 కోట్లను, బీహార్లో ఖగారియా పూర్ణియా జాతీయ రహదారిని 3,936 కోట్లతో 4 వరుసల మార్గంగా విస్తరించేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. భారతదేశం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద సోలార్ మార్కెట్గా అవతరించిందని కేంద్ర పర్యావరణ అటవీశాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. వార్షిక సౌరశక్తి సామర్థ్య పెంపుదల పరంగా 2025 నాటికి భారత్ అమెరికాను వెనక్కునెట్టి ఈ ఘనత సాధించిందని ఆయన ఈరోజు సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. ఈ అసాధారణ విజయం దేశంలో స్వచ్ఛ ఇంధన రంగం సాధిస్తున్న వేగవంతమైన వృద్ధికి నిదర్శనమని చెప్పారు. సమర్థవంతమైన, విశ్వసనీయమైన, సుస్థిరమైన సౌరశక్తి మౌలిక సదుపాయాల కల్పనకు ఈ వృద్ధి ఎంతగానో దోహదపడుతుందని భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలు, ప్రచారాల్లో మీడియా అనుసరిస్తున్న అంతర్జాతీయ ఉత్తమ విధానాలు, ఆవిష్కరణలపై కేంద్ర ఎన్నికల సంఘం న్యూఢిల్లీలో 2 రోజుల అంతర్జాతీయ సదస్సును ప్రారంభించింది. ఈ సదస్సులో తప్పుడు సమాచారం, ఏఐ ఆధారిత డీప్ ఫేక్స్, పారదర్శకత లేని డిజిటల్ రాజకీయ ప్రకటనలు, ప్లాట్ఫారం గవర్నెన్స్ వంటి కీలక అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. సదస్సులో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ, 100 కోట్ల మంది ఓటర్లతో నిరంతర అనుసంధానం కోసం బూత్ స్థాయి అధికారులకు క్షేత్రస్థాయి శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. ఇటీవల జరిగిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు రికార్డు స్థాయిలో పాల్గొనడం ఎన్నికల ప్రక్రియపై వారికున్న నమ్మకానికి నిదర్శనమని జ్ఞానేష్ కుమార్ పేర్కొన్నారు. కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డీకే శివకుమార్ ఈరోజు పదవీ స్వీకార ప్రమాణం చేశారు. లోక్భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా డాక్టర్ జి పరమేశ్వర్, మరో 12 మంది శాసనసభ్యులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు తెలంగాణ, కేరళ, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన డీకే శివకుమార్కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సామాజిక మాధ్యమం ద్వారా అభినందనలు తెలుపుతూ రాష్ట ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తుందని పేర్కొన్నారు. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ ఈరోజు మిజోరంలోని కొలాసిబ్ జిల్లాలో పర్యటించి పలు ప్రభుత్వ సంస్థలను, అభివృద్ది ప్రాజెక్టులను సందర్శించారు. సైదాన్లోని ప్రాంతీయ క్రీడా శిక్షణా కేంద్రం, పీఎం శ్రీ మోడల్ ప్రైమరీ స్కూల్స్, చిల్డ్రన్స్ హోమ్, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించిన ఆయన అక్కడ అందుతున్న సేవలను సమీక్షిస్తూ విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో ముచ్చటించారు. డెన్మార్క్ ప్రధానమంత్రిగా వరుసగా మూడవసారి బాధ్యతలు స్వీకరించిన మెట్టే ఫ్రెడరిక్సన్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పరస్పర విశ్వాసం, భాగస్వామ్య విలువలు, సుస్థిర భవిష్యత్తు పట్ల ఉన్న ఉమ్మడి నిబద్దత ఆధారంగా భారత్ డెన్మార్క్ల మధ్య శాశ్వత భాగస్వామ్యం కొనసాగుతోందని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. భారత్ డెన్మార్క్ గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ను మరింత బలోపేతం చేయడానికి, ఇరు దేశాల ప్రజల ప్రయోజనాల కోసం ద్వైపాక్షిక సహకారాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి ప్రధాని ఫ్రెడరిక్సన్ తో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నట్టు మోదీ చెప్పారు. ఢిల్లీ మాళవీయ నగర్లోని ఒక హోటల్లో ఈ ఉదయం సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. 8 అగ్నిమాపక శకటాల సహాయంతో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చినట్టు సౌత్ ఢిల్లీ డీసీపీ అనంత్ మిత్తల్ తెలిపారు. పోలీస్, ఫైర్ సర్వీసెస్ సిబ్బంది సమన్వయంతో 40 మందిని ప్రాణాలతో రక్షించి చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదంపై రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా స్పందిస్తూ సమాచారం అందిన వెంటనే విపత్తు నిర్వహణ, అంబులెన్స్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయని, బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా వైద్య సహాయాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత యువ ఆటగాడు ఆయుష్ శెట్టి అద్భుత విజయంతో 2వ రౌండ్లోకి ప్రవేశించారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో చైనాకు చెందిన వెంగ్ హాంగ్ యాంగ్ పై 8-21, 22-20, 21-15 తేడాతో ఆయుష్ విజయం సాధించారు. మిక్స్డ్ డబుల్స్లో రోహన్ కపూర్, రుత్విక్ గాదే జోడీ 21-14, 21-14 చైనీస్ తైపీ జంటపై వరుస గేముల్లో విజయం సాధించింది. అయితే పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీకి నిరాశ ఎదురైంది. కాగా మహిళల సింగిల్స్లో భారత్కు చెందిన ఉన్నతి హుడా ఈరోజు సాయంత్రం జపాన్ మాజీ ప్రపంచ ఛాంపియన్ నొజోమి ఒకుహరాతో తలపడుతుంది. దేశ ఈశాన్య ప్రాంతాలు ఒడిశా, కొంకణ్, గోవా, పశ్చిమ బెంగాల్లోని కొన్ని భాగాల్లో ఈరోజు ఉక్కపోతతో కూడిన వేడి వాతావరణం ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, జమ్మూకాశ్మీర్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్తో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు అండమాన్ నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాల్లో రేపటి వరకు అక్కడక్కడ బలమైన గాలులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశీయ విమానయాన సంస్థలను ఆదుకునేందుకు కేంద్ర కేబినెట్ 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ఆమోదించింది. భారతదేశం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద సోలార్ మార్కెట్గా అవతరించిందని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
3: ఇంతవరకు తెలుగులో వార్తలు విన్నారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: जिनके पास कोई गारंटी नहीं है, सरकार खुद उनकी गारंटर बन रही है.
4: पिछले 6 वर्षों में पीएम स्वनिधि योजना के तहत 75 लाख से ज्यादा स्ट्रीट वेंडर्स को 17,800 करोड़ रुपए से अधिक के लोन दिए गए हैं. साथ ही ब्याज सब्सिडी और डिजिटल लेन देन पर कैशबैक के रूप में लगभग 800 करोड़ रुपए की सहायता भी प्रदान की गई है. आज देश भर के स्ट्रीट वेंडर्स, जिनमें करीब 46% महिलाएं हैं, अपने व्यापार को नई ऊंचाइयों तक ले जा रहे हैं. पीएम स्वनिधि के 6 साल, उत्साह, सम्मान, स्वाभिमान.
0: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ట్యూన్ చేసి వింటూ వినచేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పని మీ ఆర్జే అశోక్. మనమున్నాము మనసును మనసాయి అంటూ మనసుకు నచ్చిన సాంగ్స్ వింటూ. యానిమల్ మూవీలో నుంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది వింటూ, ఎంజాయ్ చేసేయండి.

సూపర్ హిట్ సాంగ్ విన్నారు యానిమల్ మూవీలో నుంచి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. నేను మీ ఆర్జే అశోక్. మనము నమో మనసును మనసాయి అంటూ మనసుకు నచ్చిన సాంగ్స్ వింటూ, అలాగే ఈరోజు ఎస్ఎంఎస్ క్వశ్చన్ డైలాగ్ ఏంటంటే, యాక్సిడెంట్ అంటే బైక్ కారు రోడ్డు మీద పడటం కాదు, ఒక కుటుంబం మొత్తం రోడ్డు మీద పడటం. ఎస్, ఈ డైలాగ్ ఏ మూవీలోనిది? యాక్సిడెంట్ అంటే బైకో కారో రోడ్డు మీద పట్టం కాదు, ఒక కుటుంబం మొత్తం రోడ్డు మీద పట్టం. ఇలాంటి మంచి మెసేజ్ ఇచ్చిన ఈ డైలాగ్ ఏ మూవీలోనిది? ఆప్షన్ ఏ సన్ ఆఫ్ సత్యమూర్తి, ఆప్షన్ బి సూర్య సన్ ఆఫ్ కృష్ణన్. ఎస్, ఆప్షన్ ఏ సన్ ఆఫ్ సత్యమూర్తి, ఆప్షన్ బి సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, ఆప్షన్ ఏ లేదా బి అని చెప్పేసి 0866248814 కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, కామెడీ కొరల మూవీలో నుంచి వింటూ ఎంజాయ్ చేసేయండి.

సూపర్ హిట్ సాంగ్ విన్నాం. కంపెనీ కుర్రాళ్ళ మూవీల నుంచి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెడ్స్ పైన మీ ఆర్జే అశోక్. మనమున్నాము మనసును మనసాయి అంటూ మనసుకు నచ్చిన సాంగ్స్ వింటూ, అలాగే ఈరోజు నేను అడిగిన ఎస్ఎంఎస్ క్వశ్చన్ డైలాగ్ ఏంటంటే, యాక్సిడెంట్ అంటే బైకో కారు రోడ్డు మీద పట్టడం కాదు, ఒక కుటుంబం మొత్తం రోడ్డు మీద పట్టడం. ఈ డైలాగ్ ఏ మూవీలోనిది? ఆప్షన్ ఏ సన్ ఆఫ్ సత్యమూర్తి, ఆప్షన్ బి సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, మరి ఆప్షన్ ఏనా బీనా అని చెప్పేసి 8662488114కి వాట్సాప్ మెసేజ్ చేసేమన్నాను. మరి మనకి మెసేజ్ పంపించేశారు. తినాలి నాజర్పేట నుంచి పోతయ్య, హాయ్ గుడ్ ఈవినింగ్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, గుడ్ ఈవినింగ్. కోడుమూరు వీరేష్ ఉర్మిళ, హాయ్ గుడ్ ఈవినింగ్. జాండ్రపేట నుంచి సజ్జాలు ఇలా రాణి, కరెక్ట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, హాయ్. రామ్ చరణ్ హేమ, హాయ్, కరెక్ట్ ఆన్సర్. ఉమెన్ నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, హాయ్. నిజామాబాద్ జిల్లా నుంచి ఉమెన్ నుంచి హాయ్, కరెక్ట్ ఆన్సర్. రఘువీర్ సింగ్, సుగుణాబాయి, రాధామున్నా, ఎల్లూరు, హాయ్, గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్. పాలెంపోలయ్య, ఆలగడ్డ, నంద్యాల జిల్లా, హాయ్, గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్. రవి సాంబశివ, హాయ్, గన్నవరం నుంచి, హాయ్ రవి, గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్. దశగిరి సంధ్యా ప్రొద్దుటూరు కడప జిల్లా, హాయ్, కరెక్ట్ ఆన్సర్. గంజి శ్రీను, టీ కామైపల్లి, పుల్లంపేట, హాయ్, కరెక్ట్ ఆన్సర్. ఎర్లపల్లి శ్రీనివాసరావు, నీరజ, అయ్యప్ప హోమ్స్, హడబ నుంచి, హాయ్, కరెక్ట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు, హాయ్, గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్. గణేష్ రాజు శ్రీవాస, కోనాపూర్ నుంచి, హాయ్, గుడ్ ఈవినింగ్ అందరికీ, కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు. గనగలూరు రామకృష్ణారెడ్డి, కర్ణాటక, హాయ్, కరెక్ట్ ఆన్సర్. తాడేపల్లి నాగమణి గారు, హాయ్, కరెక్ట్ ఆన్సర్. ఆత్మకూరు నుంచి ఆదిశేషు చెన్నకేశ్వరరావు, హాయ్, గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ పెడన, హాయ్, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఆశ శ్రీనివాస్ బెంగళూరు, హాయ్, గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్. చీర్లవంచ గ్రామం నుంచి వేముల పరశురాములు, పద్మ, హాయ్, గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ, హాయ్, గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నరకటిపల్లి మండలం నెమో నుంచి పున్న వెంకటేశం, హేమలత, కరెక్ట్ ఆన్సర్. మొహమ్మద్ నియాతుల్లా, భవానీపేట, కమారెడ్డి, హాయ్, గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామల చిన్నమస్తాన్ రావు, దామల పెద్దమస్తాన్ రావు, హాయ్. గుడ్ ఈవినింగ్, ఆన్సర్ ఏది? సతీష్ సాహితీ, సుహానా, విఘ్నేష్ నిత్యా, హాయ్, మంచిర్యాల, కరెక్ట్ ఆన్సర్. ఎస్, అందరు కరెక్ట్ ఆన్సర్ పెట్టేశారు. మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. యాక్సిడెంట్ అంటే బైకో కారు రోడ్డు మీద పట్టడం కాదు, ఒక కుటుంబం మొత్తం రోడ్డు మీద పదటం. మరి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మూవీ నేమ్ ఏంటని చెప్పేసి అడిగేశాను. ఆప్షన్ ఏ సత్యమూర్తి సన్ ఆఫ్, ఆప్షన్ బి సూర్య సన్ ఆఫ్ కృష్ణన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మూవీలో హీరో ఎవరు? ఆప్షన్ ఏ సూర్య, ఆప్షన్ బి అల్లు అర్జున్. ఆప్షన్ ఏ సూర్య, ఆప్షన్ బి అల్లు అర్జున్, ఆప్షన్ ఏనా బీనా అని చెప్పి 8662488114కి వాట్సాప్ మెసేజ్ చేసింది. ఈ సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది మీ అందరి కోసం, హాయ్ నాన్న మూవీలో నుంచి వింటూ ఎంజాయ్ చేసింది.

రాధేశ్యామ్ మూవీలో నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా. వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.2 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మనసును మనసు అంటూ మనసుకు నచ్చిన సాంగ్స్ వింటూ. అలాగే ఈరోజు డైలాగ్, యాక్సిడెంట్ అంటే బైకో కారు రోడ్డు మీద పట్టడం కాదు, ఒక కుటుంబం మొత్తం రోడ్డు మీద పట్టడం. ఈ డైలాగ్ ఏ మూవీలోది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, మూవీలో హీరో ఎవరు? ఆప్షన్ ఏ సూర్య, ఆప్షన్ బి అల్లు అర్జున్. మరి మనకి ఎవరెవరు మెసేజ్లు పంపించేశారో చూద్దాం.

ఎస్ మనకి మెసేజ్ పంపించేశారు మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. ఆశ శ్రీనివాస్ బెంగళూరు కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ పెన్నా కరెక్ట్ ఆన్సర్. పున్నా వెంకటేశం హేమలత కరెక్ట్ ఆన్సర్. వేముల పరశురాం పద్మ కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ కరెక్ట్ ఆన్సర్. రామకృష్ణారెడ్డి కరెక్ట్ ఆన్సర్. కానూర్ తాతారావు కరెక్ట్ ఆన్సర్. అనురాధ అనంతపూర్ కరెక్ట్ ఆన్సర్. లలిత మురళి, భాను కుమకూర్, తిరుపతి డిస్ట్రిక్ట్ హాయ్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గంజి శ్రీను కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకి రాజు హాయ్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. పాలెంపులయ్య కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం, రాంపురం నుంచి కట్ల సీత, సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య, సంతోషిని హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సులోచన కరీంనగర్ హాయ్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కట్ల రాజేశం, సరోజిని కొత్తగూడెం రాంపురం హాయ్ కరెక్ట్ ఆన్సర్. సత్తిపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల, శివాన్, వి కరెక్ట్ ఆన్సర్. తాడేపల్లి నుంచి నాగమణి కరెక్ట్ ఆన్సర్. గణేష్ రాజు, శ్రీవాస కరెక్ట్ ఆన్సర్. వేదాంతం, జానకి శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్. ఎన్ హేమవంత్ కుమార్ విజయవాడ హాయ్ కరెక్ట్ ఆన్సర్. ఎర్లపల్లి శ్రీనివాసరావు, నీరజ హాయ్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సంతోష్ సుప్రియ కరెక్ట్ ఆన్సర్. సతీష్, సాహితి, సుహాన్, విఘ్నేష్, నిత్య కరెక్ట్ ఆన్సర్. ఎస్ అందరు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే, ఈ మూవీ డైరెక్టర్ ఎవరు? యాక్సిడెంట్ అంటే బైకో కారో రోడ్డు మీద పట్టడం కాదు, ఒక కుటుంబం మొత్తం రోడ్డు మీద పట్టడం. ఈ డైలాగ్ రైటర్ అలాగే ఈ మూవీ డైరెక్టర్ ఇద్దరు ఒకటే అనమాట. మరి ఆయన ఎవరు, ఈ మూవీ డైరెక్టర్ ఎవరు? ఆప్షన్ ఏ త్రివిక్రమ్, ఆప్షన్ బి గౌతమ్ వాసుదేవ మీనన్. ఆప్షన్ ఏ త్రివిక్రమ్, ఆప్షన్ బి గౌతమ్ వాసుదేవ మీనన్. ఆప్షన్ ఏ లేదా బి అని చెప్పేసి 8662488814కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేసేయండి. రూల్స్ రంజన్ మూవీలో నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ట్యూన్ చేసి వింటూ ఓన్యో చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మనసును మనసై అంటూ మనసుకు నచ్చిన సాంగ్స్ వింటూ. మరి ఈరోజు డైలాగ్ ఏంటి అంటే, యాక్సిడెంట్ అంటే బైక్ కారు రోడ్డు మీద పట్టడం కాదు, ఒక కుటుంబం మొత్తం రోడ్డు మీద పట్టడం. ఈ డైలాగ్ ఏ మూవీలోనిది? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, మూవీలో హీరో ఎవరు? థర్డ్ క్వశ్చన్, మూవీ డైరెక్టర్ ఎవరు? ఆప్షన్ ఏ త్రివిక్రమ్, ఆప్షన్ బి గౌతమ్ వాసుదేవ్ మీనన్. మరి మనకి ఎవరెవరు మెసేజెస్ పంపించేశారో ఒక్కసారి చూసేద్దాం. ఎస్, మంచిర్యాల నుంచి చంద్రముగిలి పద్మారాణి అక్షర, హాయ్, గుడ్ ఈవినింగ్. కరెక్ట్ ఆన్సర్, సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ పంపించారు, థర్డ్ క్వశ్చన్కి ఏది? రవి సాంబశివరావు, సాంబశివ గణవరం, హాయ్, కరెక్ట్ ఆన్సర్. మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్. వేముల పరశురాములు పద్మ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎడ్లపల్లి శ్రీనివాసరావు నిర్జ, కరెక్ట్ ఆన్సర్. దేవనూరి మజ్రా చిన్నంపల్లి గ్రామం నుంచి అష్టదిగ్గజాలు, హాయ్, గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్. పొలంపల్లి ఆలగడ్డ, హాయ్, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం అనురాధ, కరెక్ట్ ఆన్సర్. గనగలూరు కృష్ణారెడ్డి.

కరెక్ట్ ఆన్సర్ దశగిరి సంధ్య, కరెక్ట్ ఆన్సర్ రాజేశ్వరి రామ్ చరణ్, కరెక్ట్ ఆన్సర్ కానూరు తాతారావు, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఆత్మకూరు ఆదిశేషు చెనకేశ్వరరావు, కరెక్ట్ ఆన్సర్ గణేష్ రాజు శ్రీవాస్తా, కరెక్ట్ ఆన్సర్ మొహమ్మద్ ఇనేతుల్లా, కరెక్ట్ ఆన్సర్ వంశీరాజ్ గుంటూరు హాయ్, కరెక్ట్ ఆన్సర్ వేదంతం జానకి శ్రీనివాస్, కరెక్ట్ ఆన్సర్ హన్ హిమవంత్ కుమార్, కరెక్ట్ ఆన్సర్ మురహరి యశోద జానకి రాజు, కరెక్ట్ ఆన్సర్ భాస్కర్ పెడనా, కరెక్ట్ ఆన్సర్ ఎస్. అందరూ కరెక్ట్ ఆన్సర్స్ పంపించేశారు. పోలంపల్లి శ్రీనివాస్, రామ్ చరణ్ సాయి, భువనేశ్వర్ పెనుగంచ్ ప్రోల్ నుంచి హాయ్ గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్.

ఎస్ మరి చివరిగా మీ అందరి కోసం సాంగ్ అయితే డెడికేట్ చేసే టైం వచ్చేసింది. కాబట్టి యాక్సిడెంట్ అంటే బైక్ కారు రోడ్డు మీద పట్టడం కాదు, ఒక కుటుంబం మొత్తం రోడ్డు మీద పట్టడం. ఈ డైలాగ్ సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీలో ఉంది. మూవీలో హీరో అల్లు అర్జున్, మూవీ డైరెక్టర్ త్రివిక్రమ్. ఎస్, ఆ మూవీలో ప్రకాష్ రాజ్ వాళ్ళ ఫాదర్ యాక్సిడెంట్ అయి చనిపోయిన తర్వాత అలియను అల్లు అర్జున్ కలిసి అలా పొలం విషయం గురించి విలన్ వాళ్ళ ఊరు వెళ్తున్నప్పుడు అక్కడ ఒక కర్ర పాతుతారనమాట. ఓకే, దానికి ఎర్ర కర్చీఫ్ ఒకటి క్లాత్ ఒకటి చుట్టి ఈ డైలాగ్ చెప్తాడనమాట. ఎస్, సూపర్ కదా. ఎందుకంటే ఆ గుంటలో నుంచి చాలా యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి కాబట్టి యాక్సిడెంట్ అవటం అంటే కారు బైక్ రోడ్డు మీద పట్టడం కాదు, ఒక కుటుంబం మొత్తం రోడ్డు మీద పట్టడం అని చెప్పి సూపర్ డైలాగ్ రాసిన త్రివిక్రమ్కి వావ్. మరి అందరూ కరెక్ట్ ఆన్సర్స్ పంపించేశారు కాబట్టి అందరికోసం సూపర్ హిట్ సాంగ్ అయితే డెడికేట్ చేసినాను. సరైన మూవీలో నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేసేయండి.

గాలికెదురు లేదు, కడలికంతు లేదు. అలుపెరుగని, సొగసు తరగని, పచ్చదనంతో నిండిన ప్రకృతిలా, సంస్కృతి సంప్రదాయాలతో మీ ఇంట, మీ వెంట, మీ యాపులో ఉంటా అంటూ కొత్తగా సరికొత్తగా మీ యాప్ తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల నవయవ్వన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి.

వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం. నేను మణిశ్రీ. దేశ రాజకీయాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో అరుదైన మైలురాయిని అందుకోనున్నారు. దేశంలో అత్యంత సుదీర్ఘకాలం పాటు నిరంతరాయంగా పాలించిన ప్రధానిగా జూన్ 10న ఆయన సరికొత్త రికార్డు సృష్టించనున్నారు. మాస్కో అడ్వాన్స్డ్ ట్రాన్స్పోర్ట్ సెంటర్ పనితీరు అద్భుతంగా ఉందని, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రజా రవాణా వ్యవస్థల్లో ఇదొకటని రాష్ట ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రశంసించారు. భారత్లో కూడా ఇటువంటి సమగ్ర సాంకేతిక రవాణా వ్యవస్థలను అభివృద్ది చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తన రష్యా పర్యటనలో భాగంగా రెండో రోజు ఆయన మాస్కోలోని ఈ అత్యాధునిక రవాణా అభివృద్ది కేంద్రాన్ని సందర్శించారు. కూటమి ప్రభుత్వంలోనే నిరుపేదలకు ఆరోగ్య భరోసా అని, అందరికీ ఆరోగ్యం బాగుంటేనే అభివృద్ది సాధ్యమని రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి అన్నారు. నుజివూడులో మంత్రి క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలో 101 మంది లబ్దిదారులకు 61.72 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన అందించారు. రైతు ఫోటోతో పాటు ప్రభుత్వ రాజముద్ర, క్యూఆర్ కోడ్ కలిగిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేయడం ద్వారా రైతుల

అల్లాడిన ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. ఇక మరోవైపు రేపు ఒకవైపు ఎండ ప్రభావం చూపే సూచనలు ఉన్నాయని, అలాగే పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముసే సమయానికి సెన్సెక్స్ 303.67 పాయింట్లు నష్టపోయి 74,346.17 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 77.95 పాయింట్లు తగ్గి 23,405.60 వద్ద ముగిసింది. న్యూస్ హెడ్లైన్స్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు వింటారు.

ఎదిగి ఒదిగి పయనిస్తూ కాలంతో పాటు పరుగెడుతూ గలగల పారే సెలయేరులా ఉరకలేస్తూ వస్తున్న ప్రవాహంలా సమయమే తానై ప్రతి ఇంటా శుభోదయంతో తన వారినందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మనోరంజితంగా సాగిపోతూ చరిత్ర పుటల్లో తన స్థానం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా నిత్య మంగళధ్వనులతో నిరంతరాయంగా నిత్య యవ్వనంగా ఉర్రూతలూగిస్తున్న 90 వసంతాల నిత్య యవ్వనవాణి

ట్యూన్ చేసి వింటూ వంజ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము డ్యూయట్ అంటూ సూపర్ కూల్ డ్యూయట్ సాంగ్స్ వింటూ.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: సూపర్ హిట్ సాంగ్ విన్నారు డ్యూయట్ డ్యూయట్లో. శ్వాసం శ్వాసగా సాగిపు మూవీలో నుంచి, మరి సికిందర్ మూవీలో నుంచి, అలాగే సెగా మూవీలో నుంచి, సల్యూట్ మూవీలో నుంచి, సీతయ్య మూవీలో నుంచి సూపర్ హిట్ సాంగ్స్ వచ్చేస్తున్నాయి. వింటూ ఎంజాయ్ చేసేయండి. ఓన్లీ వన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్.

0: జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. ఆదివాసీలు గిరిజనుల అభివృద్దితోనే దేశం మరింత ముందుకు వెళ్తుందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. విమానయాన సంస్థలకు ప్రయాణికులకు పెరిగిన ధరల నుంచి రక్షణ కల్పించేందుకు ఏటీఎఫ్ ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఢిల్లీలోని మాలవీయ నగర్ హోటల్లో ఈ ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. దేశవ్యాప్తంగా ఎంపికైన 42 అత్యుత్తమ పంచాయతీలకు కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ జాతీయ పురస్కారాలను ప్రదానం చేశారు. ఇక వార్తల వివరాలు. ఆదివాసీలు గిరిజనుల అభివృద్దితోనే దేశం మరింత ముందుకు వెళుతుందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు నిర్దిష్ట రోడ్డు మ్యాప్ రూపొందించి అమలు చేయాలని రాష్టపతి కోరారు. విజ్ఞాన్ భవన్లో ఈరోజు జరిగిన జాతీయ సదస్సులో పాల్గొని ప్రసంగించిన రాష్టపతి, వికసిత్ భారత్ 2047 సంకల్పంలో గిరిజనులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
1: उनके पास वो बहुत टैलेंटेड है. ये दूर दराज के लोग जो जंगलों में रहते हैं उन तो एक रोड मैप बनाना चाहिए. ये सब चीजें बहुत सारे लोग पढ़ा लिखा है, पढ़ा लिखा होते हुए भी बहुत लोग बहुत चीजें जानते हैं लेकिन वो खुलते नहीं. ये उनका प्रवृत्ति है लेकिन उनको खुलना पड़ेगा, शामिल होना पड़ेगा देश के विकास के लिए, समाज के विकास के लिए. आदिवासी लोगों को आगे लाने के लिए तो खुद को ही कुछ करना पड़ेगा.
0: అదే వేదిక నుంచి బెంగళూరు ఐఐఎస్సీలోని సెంటర్ ఫర్ నానో సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో గిరిజన విద్యార్థుల కోసం సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ట్రైనింగ్ సెంటర్ను, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 75 స్పేస్ ల్యాబ్లను రాష్టపతి ద్రౌపది ముర్ము వర్చువల్గా ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 39,290 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 6 ప్రధాన ప్రాజెక్టులకు ఈరోజు ఆమోదం తెలిపింది. ఇందులో ముఖ్యంగా 10,000 కోట్ల రూపాయల బడ్జెట్తో విమానయాన రంగానికి ఊరటనిచ్చేలా ఏటీఎఫ్ ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుకు ఆమోదం లభించింది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా పెరిగిన విమాన ఇంధన ధరల నుంచి విమానయాన సంస్థలకు ప్రయాణికులకు ఇది రక్షణ కల్పించనుంది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు 9,585 కోట్ల రూపాయలతో పాత ట్రక్కులు, బస్సుల స్థానంలో కొత్త వాహనాల కొనుగోలు పథకానికి సైతం కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికోసం 5,041 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేయనుంది. సమావేశం అనంతరం కేబినెట్ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీలో పాత్రికేయులకు వెల్లడించారు. రామేశ్వర్ నుంచి పారదీప్ వరకు మొత్తం 163 కిలోమీటర్ల పొడవున 8,300 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కొత్త తీర ప్రాంత హైవే నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. ఇక తెలంగాణలో 7,597 కోట్ల రూపాయలతో హైవేల విస్తరణకు సైతం కేబినెట్ ఆమోదం లభించిందని అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ,
2: తెలంగాణ మే బహుత్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ లియా గయా హై. తెలంగాణ కే అందర్ కనెక్టివిటీ కా ఏక్ బహుత్ అచ్చా ఇంప్రూవ్మెంట్ ఆయేగా. తీన్ సెక్షన్ హై ఇస్మే సే, ఆర్మూర్ జగ్తియాల్, జగ్తియాల్ మంచేరియల్ ఔర్ జగ్తియాల్ కరీంనగర్. ఆర్మూర్ సే జగ్తియాల్ 2,472 కరోడ్ రూపీస్ కా హై, జగ్తియాల్ సే మంచేరియల్ 2,731 కరోడ్ రూపీస్ కా ఇన్వెస్ట్మెంట్ హోగా ఔర్ జగ్తియాల్ సే కరీంనగర్ 2,395 కరోడ్ రూపీస్ కా ఇన్వెస్ట్మెంట్ హోగా.
0: ఢిల్లీలోని ఒక హోటల్లో ఈ ఉదయం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్లో మికాసా ఇన్ హోటల్లో జరిగిన ప్రమాదంలో 21 మంది సజీవ దహనమయ్యారు, 35 మందికి పైగా గాయపడ్డారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మికాసా ఇన్ హోటల్లో విదేశీయులు సహా 40 మంది వరకు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఉదయం 8:50 ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శకటాలు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని వెల్లడించారు. 8 ఫైర్ టెండర్ల సహాయంతో మంటలను విజయవంతంగా ఆర్పివేశామని దక్షిణ ఢిల్లీ డీసీపీ అనంత్ మిట్టల్ తెలిపారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఇతర అత్యవసర సహాయక బృందాల సమన్వయంతో 40 మందికి పైగా వ్యక్తులను రక్షించి వైద్య చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్టు చెప్పారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ, అగ్ని ప్రమాదంలో చాలామంది ప్రాణాలు కోల్పోవటం అత్యంత విషాదకరమని, ఆత్మీయులను కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని సామాజిక మాధ్యమం పోస్టులో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించారు. కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. లోక్భవన్లో గ్లాస్ హౌస్లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ డీకే శివకుమార్తో ప్రమాణం చేయించారు. అలాగే ఆ రాష్ట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జి పరమేశ్వర్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఇద్దరితో పాటు మరో 12 మంది శాసనసభ్యుల చేత మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యకులు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేరళం తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరయ్యారు. 1989 నుంచి వరుసగా 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన డీకే శివకుమార్ 2023లో జరిగిన ఆ రాష్ట అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 135 స్థానాలు దక్కించుకోవడంతో తదనంతరం ఏర్పాటైన ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర ప్రభుత్వం నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయతీ సతత్ పురస్కార్ పేరిట 2025 సంవత్సరానికి గాను జాతీయ పంచాయతీ పురస్కారాలను ఈరోజు ప్రదానం చేసింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, ఆ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పి సింగ్ బఘేల్తో కలిసి ఈ పురస్కారాలను ప్రదానం చేశారు. క్షేత్రస్థాయి పాలన, గ్రామీణాభివృద్ది, ప్రజాసేవలను

0: అందించడంలో విశిష్ట కృషి చేసిన 42 పంచాయతీలు ఈ పురస్కారాలు అందుకున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్కు చెందిన కుప్పం, త్రిపురలోని హరిపాడ్ పంచాయతీలు ఉత్తమ బ్లాక్ పంచాయతీలుగా ఎంపికయ్యాయి. ఉత్తమ గ్రామ పంచాయతీలుగా అసోంలోని న్యూ నాపం, బీహార్లోని టెల్కప్, ఉత్తరప్రదేశ్లోని బిరహారు తొలి 3 ర్యాంకుల్లో నిలిచాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంగారం విక్రయించినట్టు కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న వార్తలను పూర్తిగా ఆర్బీఐ ఖండించింది. ప్రస్తుతం తన వద్ద ఉన్న భౌతిక బంగారం నిలువలు 880.52 టన్నులతో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉన్నాయని స్పష్టం చేసింది. అధికారిక సమాచారం కోసం ఆర్బీఐ ప్రతి నెలా విడుదల చేసే మంత్లీ బులెటిన్ను మాత్రమే అనుసరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణ ప్రభావం నుంచి తన విదేశీ మారక నిల్వలను కాపాడుకోవటానికి రిజర్వ్ బ్యాంక్ సుమారు 12 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని విక్రయించిందన్న అసత్య వార్తలు ప్రచారమవడంతో ఆర్బీఐ ఈ వివరణ ఇచ్చింది. ఆరావళి పర్వత శ్రేణి సరిహద్దుల నిర్ధారణపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికను స్వతంత్రంగా సమీక్షించేందుకు సుప్రీంకోర్టు ఒక ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్టరీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జనరల్ కంచన్ దేవి నేతృత్వం వహిస్తారు. ఈ ఏడాది 31 ఆగస్టులోగా తన నివేదికను సమర్పించాలని కమిటీకి స్పష్టం చేసింది. ఆరావళి పర్యావరణ శ్రేణి పరిరక్షణకు సంబంధించిన కీలక సమస్యలను పరిష్కరించడానికి నిష్పక్షపాత శాస్త్రీయ అంచనా అవసరమని సుప్రీంకోర్టు పేర్కొంది. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు రానున్న 24 గంటల్లో కేరళం తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఋతుపవనాల రాక నేపథ్యంలో కేరళం, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో రాబోయే వారం రోజుల పాటు 7 నుంచి 20 సెంటీమీటర్ల మేర భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది. అదేవిధంగా వాయువ్య, మధ్య, తూర్పు భారతదేశంలో రేపు పిడుగులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలియజేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆదివాసీలు, గిరిజనుల అభివృద్దితోనే దేశం మరింత ముందుకు వెళుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. విమానయాన సంస్థలకు, ప్రయాణికులకు పెరిగిన ధరల నుంచి రక్షణ కల్పించేందుకు ఏటీఎఫ్ ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఢిల్లీలోని మాలవీయ నగర్ హోటల్లో ఈ ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇంతవరకు జాతీయ వార్తలు విన్నారు.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము డ్యూయట్ డ్యూయట్ అంటూ సూపర్ కూల్ డ్యూయట్ సాంగ్స్ వింటూ. మరి సూపర్ హిట్ సాంగ్స్ వచ్చేస్తున్నాయి. సాహసం శ్వాసగా సాగిపో మూవీలో నుంచి, అలాగే శైలజారెడ్డి అల్లుడు మూవీలో నుంచి, సైనికుడు మూవీలో నుంచి సూపర్ హిట్ సాంగ్స్ వచ్చేస్తూ ఉంటాయి. వింటూ ఎంజాయ్ చేసేయండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: స్టూడియోల సమయం 9 గంటలు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
0: ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మధుర స్వరాలు అంటూ, మధురమైన సరాగాలు వింటూ.

వింటూ ఆనందిస్తున్నారు మధుర స్వరాలు అంటూ మధురమైన సరాగాలు వింటూ. ముఠామిస్తుల చిత్రం నుంచి ఎస్పి బాలు చిత్ర పాడిన గీతాన్ని విని ఆనందించారు కదా. ఇప్పుడైతే మీ అందరి కోసం వస్తున్న ఈ గీతం బసక పడితే మర్కత వర్ణం, అందం చందం అలిగిన వర్ణం, అలలే లేని సాగర వర్ణం, ముయిలే లేని అంబర వర్ణం, మయూర గలమే వర్ణం, నన్నే చేరే ఈ కన్నే భువనం అంటూ ఆ ప్రేయసిని ఇంకా ఏమన్నాడో తెలియాలంటే సఖి చిత్రం నుంచి వేటూరి రచనలో హరిహరన్ క్లింటోన్ సిరజో పాడిన ఏఆర్ రెహమాన్ సంగీతంలో వచ్చిన ఈ గీతం మీ అందరి కోసం వింటూ ఆనందించండి.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనము నమ్ము మధుర స్వరాలు అంటూ మధురమైన సరాగాలు వింటూ ప్రేమికుల రోజు చిత్రంలో నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా. ఉన్నిమి నేను పాడగా ఏం రత్నం శివగణేశన్ రచన నుంచి జాలువారన్న గీతాన్ని విని ఆనందించారు. మరి మీ అందరి కోసం వస్తున్న ఈ సూపర్ హిట్ సాంగ్ మదన పడే మదనుడికే విందు చేయాలంట. ఎలా అంటే, మరిగే జాబిలి, కరిగే కౌగిలి, పెరిగే ఆకలి, కొరికే చెక్కిలితో మైమరచి మైమరచే మురిపెంబతో కందిపోవాలి అంటున్న వీరి పాటలను మీరు వినేయండి. పవిత్ర బంధం చిత్రం నుంచి ఎస్పి బాలు సుజాత పాడగా సిరివెన్నెల రచనలో ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించిన ఈ గీతం మీ అందరి కోసం వింటూ ఆనందించండి.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మధుర స్వరాలు అంటూ మధురమైన సరాగాలు వింటూ. గీతాంజలి చిత్రం నుంచి ఎస్పి బాలుచిత్ర పాడిన వేటూరి రచనలో నుంచి జాలువారిన గీతాన్ని విని ఆనందించారు కదా. ప్రేయసికి ప్రేమ విషయం చెప్పడానికి ప్రియుడికి ఒక్క నిమిషం చాలట. కానీ ప్రేమ లేదనే మాట వింటే అది తట్టుకోవడానికి ఇంకో జన్మ కావాలట. అదే రుజువు చేయాలంటే నూరేళ్ళే.

నా చాలవట. మరి ఇంకేమన్నాడో తెలియాలంటే ప్రియురాలు పిలిచింది చిత్రం నుంచి శివగణేష్ రచనలో శంకర్ మహాదేవన్ పాడిన ఏ రెహమాన్ సంగీతంలో వచ్చిన ఈ గీతం మీ అందరి కోసం వింటూ ఆనందించండి.

వింటూ ఆనందిస్తున్నారు మధుర స్వరాలు అంటూ, మధురమైన సరాగాలు వింటూ. సమర్సింహారెడ్డి చిత్రంలో నుంచి ఉదిత్ నారాయణ చిత్ర పాడగా మన శర్మ సంగీతంలో జాలివరన్న గీతాన్ని విని ఆనందించారు కదా. ప్రియురాల మీద కోపంతో బొగ్గ మీద కొట్టిన దెబ్బ చాలా తీయగా కమ్మగా ఉందంట ప్రియురాలకి. దానికి ప్రియుడు ఏమని అన్నాడు వినేయాలంటే, జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం నుంచి ఇళయరాజా సంగీతంలో, వేటూరి రచనలో ఎస్పి బాలు చిత్ర పాడిన ఈ గీతం మీ అందరి కోసం, వింటూ ఆనందించండి.

భారతీయుల చిత్రం నుంచి హరిహరన్ హరిణి పాడిన భువన్ చంద్ర రచనలో జాలువారిన గీతాన్ని విని ఆనందించారు కదా. ఈ అందమైన ప్రేమరాణి ఉత్తరాలలో పిచ్చిరాతలైనా కానీ కవితలాగే ఉంటుందంట. తన చేయి తగిలితే సత్తు రేకు కూడా స్వర్ణంలా మారుతుందంట. అదేంటో మీరు వినేయండి. ఎస్పి బాలు పల్లవి ఉదిత్ నారాయణ పాడగా ఏ రెహమాన్ సంగీతం నుండి జాలువారిన రాజశ్రీ రచన నుంచి వచ్చిన ప్రేమికుడు చిత్రం నుంచి ఈ గీతం మీ అందరి కోసం వింటూ ఆనందించండి.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము వినిపించిన రాగాలే అంటూ ఆనాటి ఆ పాత మధుర గీత.

కడుపు కష్టమున సంపాదించిన డబ్బులు బూరక వస్తాయా? కడుపు కష్టమున సంపాదించిన డబ్బులు బూరక వస్తాయా? తళుక్కుమంటూ చమక్కు చేస్తే ఒళ్ళో ఊడిపడతాయా? ఎక్కడన్నా ఎక్కడన్నా ఎక్కడన్నా బావా అంటే ఒప్పుకుంటాను, ఎలా ఒప్పుకుంటాను? వంగ తోటక

ఓయ్ పిల్లయ్, ప్రాణం ఇమ్మని అడిగావంటే పస్తాయి చక ఇస్తాను, పైసా ఇమ్మని గొడిగావంటే తోక ముడిచి పరుగేస్తాను. ఎక్కడన్నా ఎక్కడన్నా ఎక్కడన్నా బావా అంటే ఒప్పుకుంటాను పిల్ల, ఒప్పుకుంటాను. వంగ తోట కాడ

స్టూడియోలో సమయం 11 గంటలు దాటి 10 నిమిషాలు అలా పయనిస్తోంది. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, నమస్కారం, గుడ్ నైట్, శుభరాత్రి, శుభకాయ్ అండ్ జై హింద్ అండ్ షాలోమ్. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే అశోక్.